ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 శ్రావణమాసం 19వ రోజు. క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీ సోమవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ఉదయం ప్రసారం ప్రారంభమవుతోంది. ఈ ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 6 సెకండ్లు. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. వినండి ప్రియ భారతావని దేశభక్తి గీతం.

0: కార్యక్రమంలో చివరిగా
1: కైలాసగిరి మీద కాలకంఠుడు దివ్యహాటక రత్న సింహాసనమునా అద్రిజ వశించి

వీణమీడుతు నుండ కమల సంభువుడు తాళములు వైవాయ దానవంతకుడు మృదంగ వాద్యము సల్ప శ్రీలక్ష్మి గానంబు చేయుచు వాదవుడు వైణవోన్నత స్వరము గూర్భ గరుడ గంధర్వ యక్ష కిల్నర పతంగ సిద్ధ విద్యాధరాధిపులు చేరి కొలువ హర్షమి గురొత్త.

0: శివస్తుతి విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వింటారు వ్యాఖ్యాత డాక్టర్ పివిఎల్ సుబ్బారావు గారు.
1: ఓం శ్రీ గురుభ్యో నమః. మానవులు భక్తులు అనే విషయం గురించి ముచ్చటిద్దాం. భక్తి అనేది భగవంతుని మనిషిని అనుసంధానం చేసే ఉత్తమ గుణము. ఈ గుణముతో శోభిల్లే మానవులే భక్తులు. ఈ గుణము పురుషార్థాల పరమలక్ష్యమైన మోక్షప్రాప్తికి సాధనము. మోక్ష సామగ్రియాం భక్తిర్ ఏవ గరీయసి అన్నది ఆదిశంకరులు నుడివిన సత్యము. అంటే మోక్షానికి కావలసిన వాటిలో భక్తి మాత్రమే శ్రేష్టమైనది. పరమాత్ముడు భగవద్గీత 12వ అధ్యాయము భక్తియోగముగా తెలియజేస్తూ, భక్తులకు అహంకారము లేకుండుట, క్షమాగుణము కలిగి ఉండుట, కరుణస్వభావము కలిగి ఉండుట, లోకమున ఎవ్వరికీ ఉద్వేగము కలిగించకుండుట, ఎవరి వలన తాను ఉద్వేగమునకు గురికాకుండుట, దేనికి విచారపడకుండుట, దేనిపైన ఆపేక్ష లేకుండుట, పక్షపాతరహితముగా ఉండుట, బాహ్య అంతర శుచిలో నిపుణత్వము, దుఃఖాల నుండి ముక్తి, నిందాస్తుతులను సమానముగా స్వీకరించుట, ఈశ్వర రూపము మననము చేయుట, ప్రాప్తించిన దానితో తృప్తిపడుట, గృహమునందు ఆసక్తి లేకుండుట, స్థిరబుద్ధి.

0: కలిగి ఉండుట వంటి 30కి పైగా చక్కని లక్షణములు ప్రతిపాదించాడు. వాటితో పాటు నిష్కామం, భక్తి, శ్రద్ధలతో నన్ను సేవించు భక్తులు నాకు అత్యంత ప్రియులు అని తేల్చి చెప్పాడు. సహజకవి భక్తపోతన భాగవతంలో చేతులారంగా శివుని పూజించాలి, నోరు నొవ్వంగా హరికీర్తి నొడవాలి అని చక్కగా హరిహర సమన్వయం ప్రతిపాదించాడు. ప్రజాకవి వేమన సాధనమున పనులు సమకూరు ధరలోన అని భక్తిలో సాధన ప్రాముఖ్యతను తెలియచేయడమే కాక ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమదియేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అంటూ భక్తికి చిత్తశుద్ధి ఆవశ్యకతను వివరించాడు. దైవభక్తి వలన సాటివారికి మంచి నీతులు చెప్పాలని ప్రబోధిస్తూ సుమతీ శతకారుడు బద్దెన శ్రీరాముని దయచేతను ఆరుడిగా సకల జనులు ఔరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ చెవులు పుట్ట నుడివెద సుమతీ అంటే భక్తుడు మంచి బుద్ధి గలవాడై ఆ శ్రీరామచంద్రుని దయవల్ల జనులందరూ శభాష్ అని మెచ్చుకునే విధంగా ఎన్నో నీతులను నోరూరించేటట్లు చెబుతాడు. భక్త కబీర్ భక్తుడు మనసుని అదుపులో ఉంచుకోవడం నిజమైన భక్తి అంటూ నోటితో రామనామం పలకడం, చేతితో జపమాల తిప్పడం మాత్రమే కాదని చంచలమైన మనస్సుని అదుపులో ఉంచడం సరి అయిన భక్తి అని సూత్రీకరించాడు. మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య భక్తి అంటే భగవంతుని చేరే క్రమబద్ధమైన ప్రణాళిక అంటారు. నేడు భక్తి బాహ్యాడంబర చిహ్నంగా ఉన్నదన్నది నిస్సందేహము. భక్తి అంటే శరీరము మనస్సుల శుచిత్వము. భక్తి పొందడమంటే ఇతరుల యందు ప్రేమ కలిగి ఉండటం. మానవులు భక్తులు అవడమంటే భక్తుల గుణాలు నిత్యము వికసింప చేసుకుంటూ జీవించడం అని గ్రహించాలి. ఆనాడు ప్రతి ఉదయం శుభోదయం. స్వస్తి.
1: డాక్టర్ పివిఎల్ సుబ్బారావు గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి చింతన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో గేదెల పోషణలో జాగ్రత్తల గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు.
1: మనందరికీ తెలుసు, వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఎండ తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు మనకున్నటువంటి పశువుల్లో ముఖ్యంగా ఆవులు గేదెలు తీసుకుంటే గేదెలకు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఎందుకు? నల్లటి చర్మం ఉంటుంది, ఆ నల్లటి చర్మము వేడిని గుంజుకుంటుంది కాబట్టి సమస్య ఎక్కువ అవుతుంది దానికి. ఆవులతో పోల్చుకుంటే వేడి ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో గేదెలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అది మటుకు మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా గనక ఇలాంటి వేడి వాతావరణం ఉన్నటువంటి రోజులు ఉన్నాయనుకో గేదెల్లో ఈ ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయింది. అందుకే మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా మనం చేయాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే గేదెలను వాటి చర్మానికి చల్లదనం వచ్చేలాగా ఏర్పాట్లు చేయాలి. సరే, చెరువు లేదన్న ఉంటే, మరి బొర్లటానికి అవకాశం ఉంటే ఆ నల్లటి చర్మం ఉన్నటువంటి ఈ ఎనుముల్ని లేదా గేదె

ని బెరగొడ్డలని ఏదైనా అన్నాయండి, వాటిని అక్కడ బొర్లాడేటట్టు చేసుకోవాలి. అది చాలా సులువైన పని. సరే, అది అవకాశం లేకపోతే మనం మటుకు ఖచ్చితంగా మనము ఆ చర్మాన్ని తడపాలి. ఒకవేళ మనము ఆ చర్మాన్ని తడపకపోతే మటుకు వేడి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తర్వాత రకరకాల సమస్యలు వస్తాయి. మనము నీటి మోటార్ పెట్టుకొనైనా సరే, నీళ్లు తోడుకొనైనా సరే, రోజుకి 1-2 సార్లు అన్నా, వాతావరణం మరీ వేడిగా ఉంటే 3-4 సార్లు అయినా సరే చల్లటి నీరుని చల్లాలి, తాపాలి. సాధ్యమైనంత వరకు ఇది జాగ్రత్త తీసుకోవాలి. గేదెల్ని సాధ్యమైనంత వరకు ఎండలో కట్టేయకూడదు. చెట్ల నీడను కానీ, ఎత్తైన కప్పు ఉన్నటువంటి పాకల్లో కానీ మనం కట్టాలి. ఇక పాల దిగుబడి తగ్గకుండా ఉండాలంటే, ముఖ్యంగా గేదెల్లో ఈ ఎన్నో పరిస్థితుల ప్రభావం దాని మీద ఉండకుండా ఉండాలంటే, ముందుగా మంచి నీరు అందించాలి, చల్లటి వాతావరణం కల్పించాలి, మేతను కూడా ఒకటేసారి కాకుండా మనం కొద్ది కొద్దిగా ఇవ్వాలి. సాధారణంగా పగటిపూట ఏమైద్ది, దప్పికేస్తూ ఉంటుంది, వేడి వాతావరణం ఉంటుంది, నీళ్ళు ఎక్కువ తాగటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మేపు కూడా సరిగ్గా మేయలేదు. అందుకే అలాంటి పరిస్థితుల్లో మనము రాత్రి వేళల్లో మనం ఈ మేపును కనుక అందిస్తే అప్పుడు చల్లటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఆకలి ఉంటుంది, తినేస్తాయి. అందుకే చల్లటి వేళలో అంటే తెల్లవారుజామున కానీ రాత్రి వేళల్లో కానీ మనం మొత్తం మేపుని, అంటే పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ పొడిగడ్డి కూడా అంట మనం, అది కానీ మేపుకోవాలి. ఇక దాణ మనం మామూలుగా ఇలాంటి ఎల్నినో పరిస్థితుల్లో సరైనటువంటి పచ్చి మేపు దొరకదు కాబట్టి దాణ మోతాదు కాస్త పెంచుకొని పూరించాలి. ఈ పోషక సమస్యలని అన్నింటినీ కూడా సరిపోయే మోతాదులో మనం పరిష్కరించుకోవడానికి దాణాన్ని కాస్త పెంచుకొని ఇవ్వాలి. గేదిచ్చేటువంటి అదనంగా ఇచ్చే 2-2.5 లీటర్ల పాలకి 1 కిలో దాణ అయితే అదనంగా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది మటుకు మనం ఖచ్చితంగా ఇస్తేనే ఫలితాలు బాగుంటాయి. ఇదొకటి మనం ఖచ్చితంగా గమనించుకొని గేదెల పోషణలో జాగ్రత్త పడాలి. ఇక సాధారణంగానే మనకి గేదెల పాలు బాగా చిక్కగా ఉంటాయి, వెన్న శాతం ఎక్కువ ఉంటుంది. మరి వెన్న శాతం తగ్గకుండా ఉండాలి అంటే మటుకు మనము బైపాస్ ఫ్యాట్ అని మనకు మార్కెట్లో దొరుకుతాయి, ఇది పాలలో వెన్న శాతం అలాగే SNF తగ్గకుండా మనకు ఉపయోగపడుతుంది. దీన్ని రోజుకి 50-100 గ్రాములు ఈస్టుతో కలిపి మనం ఇవ్వాలి. అప్పుడు పాలలో వెన్న శాతం తగ్గకుండా మనం జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. ఇక మొదట్లో మనం చెప్పుకున్నట్టు చల్లటి నీటి మటుకు వీలైనంత వరకు సరిపోయే మోతాదులో అందించాలి. ఎందుకు అన్నిసార్లు చెప్పుకుంటున్నామంటే, ఎండ వేడిమికి శరీరం నుంచి నీరు బయటికి పోతూ ఉంటుంది. మరి అప్పుడు అదనంగా ఇస్తేనే కదా పూరించేది, దానితో పాటుగా కొన్ని లవణాలు కూడా బయటికి పోతూ ఉంటాయి. అందుకే మనము పశువులకి ఖనిజ లవణ మిశ్రమం కూడా ఖచ్చితంగా రోజుకి 50-80 గ్రాములు మనం అందించాలి. బయట మార్కెట్లో ముక్కలు దొరుకుతాయి, ఆ ముక్కలు తెచ్చి కూడా మనం లవణ మిశ్రమాన్ని పశువులకి పెట్టాలి. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇంకా శాస్త్రవేత్తలు ఏం చెప్తుంటారంటే, తాగునీటితో కొద్దిగా ఉప్పు కలిపి మనము ఇస్తే మంచిది అని, అలాగే దాణాలో అజీర్తి సమస్యలు ఉన్నప్పుడు పశువులకి కాస్త తినే సోడా కూడా కాస్త 1-20 గ్రాములు అట్లా కలిపి ఇవ్వటం వలన జీర్ణశక్తి కూడా పెరుగుతుంది, కడుపుబ్బరం రాకుండా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది అని సిఫార్సు చేస్తున్నారు. ఏదేమైనా మనకి మన ప్రాంతంలో దొరికేటువంటి ఈ తౌడు లేదా నూక, వేరుశనగ పిండి, ఇంకా పత్తి గింజల పిండి దొరికితే అది ఏదైనా సరే మనము కలిపి వాడుకోవచ్చు. ప్రధానంగా మనకు శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం జిల్లాలో కానీ ఇవన్నీ కూడా దొరుకుతాయి. వీటిని దాణాగా కూడా మనం వాడుకోవచ్చు. ఇంకా మనకి చెరుకు తోటలు ఉన్న ప్రదేశాల్లో, ముఖ్యంగా అనకాపల్లి అలాగే విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చెరుకేస్తాం. అక్కడ మనకి ఈ పచ్చిగడ్డి కొరత ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశంలో ఈ ఎల్నినో ప్రభావంలో కనుక ఉన్నట్లయితే, ఈ చెరుకు తోకల్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పాతరగడ్డిగా మార్చుకొని తర్వాత మనం మన పశువులకు మేపుకోవటానికి
నిలవదు.

0: ఉంచుకోవచ్చు. ఇది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా గేదెల పోషణలో మనము చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ముఖ్యంగా పాడి పశువుల పోషణలో, వాటి పాల ఉత్పత్తి తగ్గకుండా, వెన్నశాతం తగ్గకుండా, వాటి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం వాటి నుంచి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఎల్నినో పరిస్థితుల్లో గేదెల పోషణలో జాగ్రత్తల గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. విశాఖపట్నం వాతావరణ శాఖ వారు ఈ ఉదయం అందించిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో రాగల 24 గంటల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం గానీ ఉరుములతో జల్లులు గానీ పడవచ్చు. ఆ తర్వాత రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగిన మార్పేమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. ఇక కోస్తాంధ్ర తీర ప్రాంతాలలో చేపలు పట్టే వారికి ఈ రోజు నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్ర ఇతర తీర ప్రాంతాలలో చేపలు పట్టే వారికి ఈ రోజు నుంచి ఈ నెల 13వ తేదీ వరకు దక్షిణ తమిళనాడు, అండమాన్ పరిసర ప్రాంతాల్లో తీరం నుండి తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. ఈ గాలుల తీవ్రత కొన్నిసార్లు 60 కిలోమీటర్లకు కూడా చేరుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈ 4 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వేట కోసం విశాఖ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. శ్రోతలకు గమనిక. ఖరీఫ్ వేరుశనగ సాగులో మెళకువల గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె జాన్ గారి ప్రసంగం ఈరోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాలలో ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలోని కలిదండిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. తరువాత కలిదండిలో నిర్వహించే ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనపై మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఒక కాల పరిమితి విధించి అంటే మార్చి 2027 కల్లా ప్రభుత్వ తరపు నుంచి పరిష్కరించాల్సిన సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిందని చెప్పేసి

0: కలెక్టర్ కి ఆదేశం ఇచ్చిన ప్రభుత్వం ఏది ఉందంటే కేవలం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అదే ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను అందరూ కోరుతున్నాను.
1: రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వరుణయాగం ఈ తెల్లవారుజామున ఆదిపూజతో యాగక్రతువు ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట మంత్రులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు యాగక్రతువులో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చేయూతగా నిలుస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న 13 మంది లబ్ధిదారులకు సుమారు 22 లక్షల రూపాయల విలువైన చెక్కులను కేంద్ర మంత్రి నిన్న అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, ప్రతి పేదవాడి ఆరోగ్యం, సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడే పేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్ట్రంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తరువాత దగదర్తి విమానాశ్రయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విమానాశ్రయ పనులను వెంటనే వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఇప్పటికే ఆ దగదర్తి ఎయిర్పోర్ట్ను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్లో మన స్టేట్లో వచ్చేటువంటి 1-2 ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది.
1: హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, దేశ ఐక్యతకు, దేశభక్తికి త్రివర్ణ పతాకం ప్రతీకగా నిలుస్తోందని, భారతీయుల పోరాట స్ఫూర్తికి వందే మాత్రం గత 150 ఏళ్లుగా శాశ్వత ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కిషన్ రెడ్డి కోరారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీ తీసుకుని హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా వందే మాత్రం స్ఫూర్తి ప్రతి భారతీయుడిలో మరింత బలపడాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీకొట్టడంతో గాయపడిన ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందటంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో శ్రవణ మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించి కేసు దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని తేట తెలుగులో రాసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రముఖ రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. 1914 ఆగస్టు 10వ తేదీన నాటి చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించిన ఆయనకు తెలుగు రచయితల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉపాధ్యాయ

యునుగా పాఠశాల పర్యవేక్షణిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆంధ్ర పత్రికలో కూడా పనిచేశారు. 1977 ఏప్రిల్ 8వ తేదీన సుందరాచారి తుదిశ్వాస విడిచారు. సుందరాచారి కలం నుంచి జాలువారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఒకసారి విందామా?

0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దువ్వాడ సెక్షన్లోని గుల్లిపాడు రైల్వే స్టేషన్లో 955 మీటర్ల అదనపు లూప్ లైన్ను నిర్మించారు. పాత మెకానికల్ సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిపై విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గుల్లిపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుతో రైళ్ల రాకపోకల సామర్థ్యం, భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వేలో MEI 634 వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆధునీకరణ వ్యవస్థతో రైళ్ల నిర్వహణ మరింత సురక్షితంగా, సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిషా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని అల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః నవదిల్ల్యాం స్వనివాసే 20-26 ఇత్యస్య రాష్ట్రమండల క్రీడాయాః పదక విజేతృభిః సహ మేళనం కృతవాన్. సంవాదసమయే పదకవిజేతారః ప్రధానమంత్రిణా సహ క్రీడాయాః స్వానుభవాన్ నివేదితవంతః. సామాజికసంచారపటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే శ్రీమోదీ అవదత్ యత్ తేషాం ఏకైకః అపి అసాధారణప్రదర్శనేన రాష్ట్రం గౌరవాన్వితవాన్ తథా తేషాం సఫలతా బహూన్ యూనః ప్రేరయిష్యతి. శ్రీమోదీ ఏకం దృశ్యశ్రవ్యసందేశం అపి ప్రకాశితవాన్. అథ అవదత్ యత్ యే క్రీడకాః భవిష్యే క్రీడాసు భాగం గ్రహీష్యంతి తే ప్రగతిం కరిష్యంతి. అసౌ నాగరికాన్ భారతస్య సదైవ ఉత్సాహవర్ధనం కర్తుం ఆహూతవాన్.
3: జో ఖేలేగా వో ఖేలేగా, ఆల్వేజ్ చీర్ ఫర్ భారత్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.
2: అవసరేస్మిన్ యువకార్యాణాం క్రీడామంత్రి మనసుఖ మాండవియా తథా యువకార్య ఖేల రాజ్యమంత్రి రక్షా నిఖిల ఖడసే చ ఉపస్థితే ఆస్తాం. దేశస్య సర్వేషు భాగేషు

0: अभियानमिदं द्वाविंशत्यधिकद्विसहस्रतमे वर्षे प्रारब्धस्य हरघर तिरंगा इत्युपक्रमस्य पञ्चवर्षम् अस्ति। अनेन अभियानेन नागरिकाः राष्ट्रध्वजं प्रस्थापयितुं तथा देशभक्तेः राष्ट्रैकतायाश्च भावनां प्रकटयिष्यन्तीषु विविधासु गतिविधिषु भागं ग्रहीतुं प्रोत्साह्यन्ते। अस्मिन् वर्षे अभियानं विशेषत्वेन महत्वपूर्णमस्ति, यतः इदं भारतस्य राष्ट्रगीतस्य वन्दे मातरम् इत्यस्य सार्धैकशततम वर्षपूर्त्या सह आयोज्यते। अनेन राष्ट्रध्वजस्य राष्ट्रगीतस्य च विशिष्टः समागमः भवति। प्रधानमन्त्री नरेन्द्र मोदी नागरिकान् अभियाने सक्रियतया भागं ग्रहीतुम् अथ विकसितभारतस्य निर्माणे स्वप्रतिबद्धतां पुनर्नवीकर्तुं च आहूतवान्। दिल्ली मेट्रो रेल निगमेन स्वातन्त्र्यभावनायाः उत्सवस्य भागरूपेण पीतवर्णमार्गे हरघर तिरंगा इति विषयवस्तुना सुसज्जिता विशेषा मेट्रो रेल यानसेवा समारब्धा। सामाजिक संचारपटले प्रकाशिते एकस्मिन् संदेशे DMRC इत्यनेन कथितं यत् भारतस्य 80तमे स्वातन्त्र्यदिवसोपलक्ष्ये आयोज्यमानानां सप्ताहव्यापिनां कार्यक्रमाणां भागरूपेण एषा विशेषा मेट्रो रेल सेवा प्रारब्धा। ओडिशाराज्ये पुनः प्रचण्डवृष्टेः अनन्तरं राज्यस्य अनेकेषु भागेषु नदीनां वर्धमानः स्तरः नूतनः जलाप्लावनप्रकोपः जनयति। बैतरणी नदी अस्य प्रावृट्कालस्य तृतीये जलाप्लावनप्रकोपे प्रविष्टवती अस्ति। एकया नूतन न्यूनचापव्यवस्थया सम्पूर्णे राज्ये अतिवृष्टिः अभवत्। अधिकारिणः जलाप्लावनप्रवणक्षेत्रेषु नदीस्तरस्य निरीक्षणं निकटतया कुर्वन्तः सन्ति, आवश्यकान् समाह्वानान् निवारकोपायान् च कुर्वन्तः सन्ति। भारतीयः भारोत्तोलकः महाराजन अरुमुगा पाण्डियनः उज्बेकिस्तान ताश्कंदनगरे एशियन जूनियर वेटलिफ्टिंग चैंपियनशिप इत्यस्यां स्पर्धायां पुरुषाणां 65 किलोग्राम मिते भारवर्गे रजत पदकं प्राप्तवान् इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఈరోజు నేటిమాట శీర్షికన మూడు అంశాలు ఉన్నాయి. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం, అలాగే భారత 4వ రాష్ట్రపతి వివి గిరిగారి జయంతి, ఇంకా ప్రముఖ కవి శంకరంబాడి సుందరాచారి గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత భమిడిపాటి గౌరీశంకర్ గారి మనిషి మారలేదు కథానిక ప్రసారమవుతుంది. ఇంకా సినీ భక్తి గీతాల కార్యక్రమం, పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు ఈనాటి ఉదయ సమీరాలలో ప్రసారమవుతాయి. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రచన శ్రీ ఐ సుబ్బారావు గారు. కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ ఉదయం 8:35 గులివిల్లి అప్పన్న బృందం వారి నాదస్వరం వింటారు. 8:59 నుంచి పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. శ్రోతలు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 2727244, మరో నంబర్ 2727288. ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం 10:00 విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. తిరిగి పాటల పల్లకి కొనసాగుతుంది. ఇక 11:00 మధురిమ కార్యక్రమంలో పాత తెలుగు సినిమా పాటలు కొన్ని ప్రసారమవుతాయి. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు, 12:40 కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 1:10

కొన్ని తెలుగు సినిమా పాటలు వింటారు. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 మీరు కన్న కలలు నిజమైతే అంశంపై ఫోన్ ఇన్ లైవ్ ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు కాల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244 2727288. 2:30 వాతావరణ వివరాలు, అనంతరం జానపద రంజని కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు బుర్రకథ ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ వి లోవరాజు బృందం, వంతలు శ్రీ వి జయశంకర్, శ్రీ వి రఘురాం. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. సంధ్యారాగాలు శీర్షికన 5:30 కొన్ని తెలుగు మధుర గీతాలు వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచార వాణి. సాయం సమీరంలో 6:30 ఫిట్నెస్ మంత్ర, వికాసంలో డిజిటల్ ఇండియా గురించి కొన్ని వివరాలు, ఇంకా ప్రేరణ, వ్యక్తిత్వం తదితర అంశాలు ప్రసారమవుతాయి. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ వేరుశనగ సాగులో మెళకువల గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె జాన్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:00 స్వరమాలిక చిత్రగీతాలు. టుడే ఇన్ పార్లమెంట్ 8:15 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈనాటి పార్లమెంట్ కార్యకలాపాల సమీక్ష. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంటర్వ్యూ ఆన్ ఎలిఫెంట్స్, శ్రీ ఈ సంతోష్ గారితో ఈ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి సంఘమిత్ర పాల్ చౌదరి. ఈ రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. అనంతరం ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలన్నింటితో పాటు వార్తా ప్రసారాలు నిర్దేశిత సమయాలలో యథావిధిగా ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31వ తేదీ నాటికి 300 గిగావాట్ల సామర్థ్యాన్ని చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTAకు సంబంధించిన అంశాలపైన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో, మన త్రివర్ణ పతాకం మనకు గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవలు అందించేందుకు అది నిరంతర స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేయడం తనకెంతో సంతోషాన్నిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. తిరంగా యాత్రలు, తిరంగా ర్యాలీలు, తిరంగా కాన్సర్ట్లు, వందే మాతరం సామూహిక గానం ద్వారా ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా దేశభక్తి భావాలను వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తుందని

0: సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పౌరుల జాతీయ గీతాన్ని జరుపుకోవడానికి వందే మాతరం 150వ వార్షికోత్సవం ఒక అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది వేడుకల్లో సూర్యపథ్ తిరంగా ఒక కీలకమైన విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను త్రివర్ణ పతాక ఉత్సవంలో ఏకం చేసే లక్ష్యంతో చేపట్టే మొట్టమొదటి వినూత్న కార్యక్రమం అని మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. పౌరులు ఇళ్లపై జాతీయ జెండా ఎగరేసి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో తమ సెల్ఫీలను అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. స్వాతంత్ర దినోత్సవంతో ముడిపడి ఉన్న హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఒక భారీ కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలోని తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకం గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారి అసాధారణ ప్రదర్శనలతో ప్రతి ఒక్కరూ దేశం గర్వపడేలా చేస్తారని, ఈ క్రీడాకారుల విజయం ఎంతో మంది యువజనులకు స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. క్రీడల్లో కృషి చేసేవారే ఎదుగుతారని పేర్కొంటూ మోదీ ఒక వీడియో సందేశాన్ని కూడా పంచుకుని భారత్ను ఉత్సాహపరచాలని, భారత క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
1: जो खेलेगा वो खिलेगा. ऑलवेज चीयर फॉर भारत. भारत माता की जय. भारत माता की जय. भारत माता की
0: जय. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23 నుంచి ఈ నెల 2 వరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. వివిధ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు 13 స్వర్ణ పతకాలు, 17 రజత పతకాలు, 9 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకున్నారు. సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో 300 గిగావాట్ల స్థాయిని మన దేశం దాటింది. గత నెల 31వ తేదీన సాధించిన ఈ మైలురాయి 2030 నాటికి నిర్దేశించుకున్న 500 గిగావాట్ల సామర్థ్య లక్ష్యంలో 60% పైగా వాటాగా ఉంది. దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో సాంప్రదాయ ఇతర విద్యుత్ సామర్థ్యం వాటా 54% చేరుకుందని నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. వివిధ రంగాల నుంచి లభించిన బలమైన సహకారంతోనే పరిశుద్ధ ఇంధన ఉత్పాదకతలో వృద్ధి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2014లో కేవలం 2.8 గిగావాట్లుగా ఉన్న సోలార్ విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం 165 గిగావాట్లకు చేరుకుంది. 2025-26లో దేశంలో రికార్డు స్థాయిలో 55.29 గిగావాట్ల సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం చేర్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశాలపైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థాగతంగా యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడం, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు దృష్టి పెట్టాల్సిన కీలకమైన అంశాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి అవసరాలను అంచనా వేసేందుకు ఒక ఉన్నతస్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. చక్కెర మార్కెట్లో అందుబాటులో నిరంతరం ఉండేలాగా పర్యవేక్షణ జరపడం, తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపైన ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్తంగా పేలుడు పదార్థాల నిర్వీర్యకరణ విన్యాసాలు 2026 ఈవేళ నుంచి 14వ తేదీ వరకు కొచ్చిలోని సదర్న్ నెవల్ కమాండ్లో నిర్వహించనున్నాయి. 2 దేశాల నేవీల ప్రత్యేక డైవింగ్ ఈఓడి బృందాల మధ్య పరస్పర సహకారం పెంపొందించేందుకు, నావిక సంబంధాలను బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు తోడ్పడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతుండగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చెందిన 3 ఇన్ సర్వీస్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. జేపీఎస్సీ సభ్యులు అజితా భట్టాచార్య, జమీల్ అహ్మద్, అనీమా హన్స్దా నిన్న గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్కు తమ రాజీనామాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు జేపీఎస్సీ 3 సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై

0: తమ డిమాండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన అబద్ధాలు ప్రచారం చేస్తోందని మరోపక్కన జార్ఖండ్లోని విద్యార్థి నిరసనకారులు ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులు పెట్టిన డిమాండ్లలో 98% ఆమోదించినట్లు ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత విద్యార్థులు ఈ ఆరోపణలు చేశారు. రాంచీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి ప్రతినిధులు తమ కొనసాగుతున్న నిరసనకు మద్దతివ్వాలని రాజకీయ పార్టీలను ప్రజలను అభ్యర్థించారు. మరోపక్క విధాన్సభ మార్చ్కు విద్యార్థులు పిలుపునిచ్చిన దృష్ట్యా రాంచీలో జార్ఖండ్ పోలీసులు అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ నిషేధాజ్ఞలు విధించి కట్టుదిట్టమైన భద్రత చేశారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు ముస్తఫా ఖమేనీ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి తన ప్రతినిధిగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ మాజీ అధ్యక్షుడు మొహసిన్ రజాయ్ను నియమించారు. ఈ పదవిలో ఉన్న మహమ్మద్ బాకీర్ జోల్గాధర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. మార్చిలో అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హత్యకు గురైన అలీ లారిజానీ ఆ తర్వాత మొహమ్మద్ బాకీర్ జుల్ఖాద్ ఈ పదవిని నిర్వహించారు. పార్లమెంటుకు అభ్యర్థులను పరిశీలించే గార్డియన్ కౌన్సిల్కు ఇరాన్ ఎక్స్పీడియన్సీ డిసెంటైన్మెంట్ కౌన్సిల్కు మధ్య ఉన్న విద్వేషాలను ఇది పరిష్కరించనుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఈ రోజుకు వాతావరణ సూచన జారీ చేసింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అస్సాం, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముంబైలో జరిగిన ఎఫ్ఐఎస్యూ వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్ ఛాంపియన్షిప్లో టీమ్ ఈవెంట్లో భారత్ రజత పథకం గెలుచుకుంది. ఓం సెంవాల్, షమినారియా, సూరజ్ కుమార్ చంద్, నిరుపమ దుబేలతో కూడిన భారత్ స్క్వాష్ జట్టు క్వార్టర్ ఫైనల్స్లో హాంకాంగ్ చైనాతో తలపడగా మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఈ నెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఎఫ్ఐబీఏ అండర్18 ఏషియన్ బాస్కెట్బాల్ కప్ పోటీలు అహ్మదాబాద్లో జరుగుతాయి. భారత్ తరఫున కోచ్గా, ఫిజియోథెరపిస్ట్గా ప్రాతినిధ్యం వహించేందుకు గుజరాత్కు చెందిన 3 స్థానికులను ఎంపిక చేశారు. విశేషాలు మరొకసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31 నాటికి 300 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏకి సంబంధించి నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాటలో ఈరోజు 3 అంశాల గురించి వివరాలు వింటారు. ఆ తర్వాత భమిడిపాటి గౌరీశంకర్ గారి మనిషి మారలేదు కథానిక ప్రసారమవుతుంది. ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు ఈనాటి ఉదయ సమీరాలలో ప్రసారమవుతాయి.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల

0: అధికారి ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ముందుగా నేటి మాట శీర్షికన ఈరోజు మూడు అంశాలు ఉన్నాయి. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ఈరోజు, అలాగే భారత 4వ రాష్ట్రపతి వివి గిరి గారి జయంతి, ఇంకా ప్రముఖ కవి శంకరంబాడి సుందరాచారి గారి జయంతి కూడా ఈరోజు. ఈ అంశాల గురించి కొన్ని వివరాలు వింటారు. ముందుగా ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం గురించి కొంత సమాచారం. శిలాజ ఇంధనాలకు బదులుగా జీవ ఇంధనాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10వ తేదీన ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే 10వ తేదీనే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటంటే, మోటార్ వాహనాలను నడపడానికి డీజిల్ ఇంజిన్ను సృష్టించిన జర్మన్ శాస్త్రవేత్త సర్ రుడాల్ఫ్ జర్మనీలోని ఆగ్స్బర్గ్లో మొట్టమొదటిసారిగా 1893 10వ తేదీన వేరుశనగ నూనెను ఇంధనంగా ఉపయోగించి ఇంజన్ను నడిపించారు. అందుకు గుర్తుగా ఈ 10వ తేదీనే జీవ ఇంధన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. శిలాజ ఇంధనాలను వాడే కొద్దీ వాటి నిల్వలు తరిగిపోతాయి కానీ పెరగవు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు, పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకం రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. మరి పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్ని వందల సంవత్సరాల తర్వాత శిలాజ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి అభివృద్ధి మొత్తం కుంటుపడుతుంది. దాంతో జనజీవనం అస్తవ్యస్తమయ్యే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు కొంతమేరకు పెట్రోలియం ఇంధనాల వాడకం తగ్గించే ప్రయత్నంలో ఈ జీవ ఇంధనాల వైపు ప్రపంచం దృష్టి మళ్ళుతోంది. ఇది ఆహ్వానించదగ్గ, ఆచరించదగ్గ పరిణామం అని చెప్పొచ్చు. ఇది ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా కొంత సమాచారం. ఇక ఈరోజు శంకరంబాడి సుందరాచారి గారి జయంతి, వారి గురించి కొన్ని వివరాలు. తెలుగు కవి, రచయిత, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీత రచయిత అయిన శంకరంబాడి సుందరాచారి గారు 1914 10వ తేదీన తిరుపతిలో జన్మించారు. వీరి మాతృభాష తమిళం. మదనపల్లిలోని బిసెంట్ థియోసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. చిన్నతనం నుంచే స్వతంత్ర భావాలు కలిగిన సుందరాచారి గారు భుక్తి కోసం హోటల్లో సర్వర్గా, రైల్వే స్టేషన్లో కూలీగా, ఒక పత్రికలో అచ్చుదోషాలు సరిచేసేవారిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఇలా ఎన్నో పనులు చేశారు. సుందరాచారి గారు గొప్ప కవి. పద్య కవిత్వం వీరికి ఇష్టమైన కవితా ప్రక్రియ. పద్యాలలో తేటగీతి ఈయనకు ఎంతో ఇష్టమైన ఛందస్సు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రగీతమైన మా తెలుగు తల్లికి కూడా తేటగీతిలోనే రాశారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన 4 పద్యాల ఈ రచనను సుందరాచారి గారి రచనల్లో మణిపూసగా పేర్కొనవచ్చు. సుందర రామాయణం, సుందర భారతం, శ్రీనివాస శతకం, బుద్ధగీతి, సుందర బిందువులు పేరుతో భావగీతాలు, జానపద గీతాలు, స్థల పురాణ రచనలు, ఏకలవ్యుడు, ఖండకావ్యం, రవీంద్రుని గీతాంజలి తెలుగు అనువాదం వంటి ఎన్నెన్నో రచనలు చేశారీన. దీనబంధు అనే సినిమాలో నటించిన వీరు మహాత్మా గాంధీ, బిల్హణీయం, దీనబంధు అనే సినిమాలకు పాటలు కూడా రాశారు. తన ప్రత్యేకమైన రచనా శైలితో అందరి మన్ననలు పొందిన సుందరాచారి గారిని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రసన్న కవి అనే బిరుదుతో సత్కరించింది. ఇంకా వీరికి భావకవి, సుందరకవి అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరి జ్ఞాపకార్థం తిరుచానూరు రోడ్డులో ఈయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సుందరాచారి గారు 1977 ఏప్రిల్ 8వ తేదీన తిరుపతిలో తుదిశ్వాస విడిచారు.

సిద్ధులైన వరాహగిరి వెంకటగిరి గారు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెరహంపూర్ పట్టణంలో 1894 ఆగస్టు 10 జన్మించారు. ఇప్పుడు ఈ జిల్లా పట్టణం ఒడిశా రాష్ట్రంలో ఉన్నాయి. 1913 గిరిగారు యూనివర్సిటీ కళాశాల డబ్లిన్లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లారు. అయితే ఐర్లాండ్లో సిన్ఫెన్ ఉద్యమంలో పాల్గొని దేశ బహిష్కరణకు గురయ్యారు. తర్వాత భారతదేశం తిరిగి వచ్చి కార్మిక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఈయన అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తర్వాత అధ్యక్షుడు అయ్యారు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1934 గిరిగారు ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యారు. 1936 మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వీరు పోటీ చేసి విజయం సాధించారు. 1937 మద్రాసు ప్రావిన్స్లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కార్మిక పరిశ్రమల శాఖ మంత్రిగా

ఇక ఈనాటి నేటి మాటలో మూడవ అంశం వివి గిరిగారి జయంతి రోజు వారి గురించి కొన్ని వివరాలు. భారతదేశ 4వ రాష్ట్రపతి వివి గిరిగా

అయ్యారు. 1936లో మద్రాస్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వీరు పోటీ చేసి విజయం సాధించారు. 1937లో మద్రాస్ ప్రావిన్స్లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కార్మిక పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 1942లో ప్రభుత్వం రాజీనామా చేసినప్పుడు గిరిగారు తిరిగి క్విట్ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలు శిక్ష అనుభవించారు. 1952లో తొలి లోక్సభకు ఎన్నికైన వీరు పలు రాష్ట్రాలకు గవర్నర్గాను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగాను సేవలందించారు. 1969లో భారతదేశ 4వ రాష్ట్రపతిగా ఎన్నికైన గిరిగారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఏకైక రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. ఈయన అందించిన సేవలకు గుర్తింపుగా 1975లో వీరికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. వివి గిరిగారు 1980వ సంవత్సరం జూన్ 24న తన 86 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. ఇది ఈనాటి నేటి మాట. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక సినిమా పాట వినేద్దాం. సంకీర్తన చిత్రం నుంచి

0: రాలలో భాగంగా 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రసారమయ్యే మధురిమలో అందిస్తోంది వ్యాఖ్యాన సహిత చిత్రగీతాల కార్యక్రమం రాగసంధ్య. శ్రోతలు గమనించగలరు. ఉదయ సమీరాల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు భమిడిపాటి గౌరీ శంకర్ గారి మనిషి మారలేదు కథానికి వింటారు.
1: సాయంత్రం 6 గంటలు కావస్తున్నది. శ్రావణ మేఘాలు దూరంగా గర్జిస్తున్నాయి. గాలి మెల్లగా వీస్తున్నది. ఫోన్ రోగింది. తీసి, "చలపతి, చెప్పరా, ఏంటి సంగతి?" అడిగాను. "రాగలవా?" వాడి ప్రశ్న. "ఎక్కడికి?" నా ప్రశ్న. "ఋషికొండ బీచ్ దగ్గరికి" వాడి సమాధానం. "ఎందుకు?" నా ప్రశ్న. "తీరుబడిగా మాట్లాడుకుందాం." "ఆదివారమే కదా, రా. తెన్నేటి పార్కులో ఓ సన్నాసి ఉపన్యాసం ఉందిట, కుటుంబం, మానవ సంబంధాలు అనే అంశం పైన. అది కాస్త విని ఆ పైన నా గోడు విందు గాని. 10 నిమిషాల్లో ఉండాలి." "నాయనా చలపతి, 10 నిమిషాలు కాదు, 1/2 గంట పడుతుంది. కావాలంటే 1 గంట ఎక్కువసేపు కూర్చుందాం, సరేనా?" అన్నాను. 2-వీలర్ తీసి రోడ్డు మీదకి వచ్చాను. ఆదివారమైనా రద్దీగానే ఉంది. సినిమా హాల్స్ వద్ద జనం పెద్దగా లేరు. సిటీ బస్సులు తిరగటం లేదు. ఆటోల వాళ్ళు వాళ్ళ నాలికల మీదకు ఆ సమయానికి ఏ అంకె వస్తే అదే చెబుతున్నారు. అర్జెంట్ అనుకున్న వాళ్ళు వెళ్తున్నారు. అసలు చలపతి ఎందుకు రమ్మన్నట్టు? చలపతిది నాది 25 సంవత్సరాల స్నేహం. అతను గెజిటెడ్ అధికారి. జీపు, హోదా అన్నీ ఉన్నాయి. నేను సామాన్యమైన ఉపాధ్యాయుణ్ణి. అయినా మా మధ్య ఏనాడు స్నేహం చెడిపోలేదు. ఆలోచనల మధ్య బీచ్ చేరుకున్నాను. చలపతి సిద్ధంగా ఉన్నాడు. "పద, సన్నాసి మీటింగ్కి వెళదాం" అన్నాడు. ఇద్దరం ఆ ప్రాంతానికి చేరుకున్నాం. జనం తండోపతండాలుగా ఉన్నారు. వేదికపైన పట్టు బాలీసులు, సుగంధ ద్రవ్యాల పరిమళం, అగరవత్తుల వాసన మత్తుగా ఉంది. 4 AC మిషన్లు ఏర్పాటు చేశారు. సన్యాసి గారు తన 10 వేళ్లకున్న 12 ఉంగరాలను, మెడలోని గొలుసు, మండగొలుసులను వీడియో కెమెరా ముందు ఆడిస్తూ చిద్విలాసంగా మాట్లాడుతున్నాడు. ప్రాచీన చరిత్రను, పురాతన సమాజంలోని కుటుంబ వర్గీకరణలను మనం తెలుసుకోవాలి. కుటుంబాలు ప్రధానంగా 5 రకాలు. మొదటిది రక్త సంబంధీకుల కుటుంబం, మలియన్ కుటుంబం, బంధువత్వ అనుబంధాలతో ఏర్పడింది. 2వది పునాలని టురానియన్, గనోవానియన్ వ్యవస్థను సృష్టించింది. తరువాతది దంపతి కుటుంబం. ఇది ఆర్యన్ సెమిటిక్ యురాలియన్ వ్యవస్థను సృష్టించింది. సింధియస్మియన్ ఎట్రియార్కల్ కుటుంబాలు మధ్యతరంలోనివి. ఇక్కడ మరో అంశం గురించి చెప్పుకోవాలి. గృహస్థు అనేవాడు తనకు తెలియకుండానే, తెలిసి కూడా 5 జీవహింసలు చేస్తుంటాడు. వీటిని పంచశూనాలు అంటారు. వాటి పరిహారం కోసం మరలా 5 యజ్ఞాలు చేయుట వంటి పనులు చేస్తాడు. వంట చేసి పొయ్య, కట్టెలు, రుబ్బురోలు, రోకలి, నీలబిందే ఈ 5 హింసాస్థానాలుట. నిజమే కదా? వీటి బారిన పడిన కుటుంబీకులు లేడు కదా వర్తమానంలో. అందరూ గట్టిగా నవ్వారు. నేను, చలపతి కూడా నవ్వుకున్నాం. అంటే గృహహింస పురుషుల కోసం ఆనడే ఉందన్నమాట. అందుకే కామోసు. ఋషులు, ఇతరులు, యజ్ఞాలు, యాగాలు అని ఏవేవో కార్యక్రమాల పేరుతో ఊర్లంట తిరిగేవారు. స్వామీజీ 5 యజ్ఞాల గురించి చెప్పడం ప్రారంభించారు. ఇతరులకు భోజించడం బ్రహ్మయజ్ఞం, తర్పణాలు ఇవ్వటం పితృయజ్ఞం, దేవతలను ఉద్దేశించి హోమాలు చేయటం దేవయజ్ఞం, అల్పజీవులకు ఆహారం వేయటం భూతయజ్ఞం, అతిథులను పూజించటం మనుష్యయజ్ఞం. పదపద నాకు నవ్వు ఆగటం లేదు అని నేను చలపతిని లేవదీశాను. ఇద్దరం గుంపులో నుంచి బయటికి వచ్చాం. "ఎందుకా నవ్వు?" చలపతి ప్రశ్న. "చెప్పేదా?" అడిగాను. "చెప్పు" అన్నాడు చలపతి. "చెబుతా, పద. అలా ఇసుకలో కూర్చుందాం. 1, ఇతరులకు చెప్పటం మన ఇళ్లలో వినేవారేది? అందరూ చెప్పేవారే కదా. శ్రాద్ధాలు, తర్పణాలు రోజు జరుగుతున్నాయి. రోజుకు దినమని మనమంతా ఇంత పిండం క్యారేజీలో వేసుకొని పరుగులు తీస్తున్నాం కదా. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ, నిత్యం అగ్నిలో సమాధులు వేస్తూ, కుటుంబ తగాదాలకు హోమం రాజేస్తున్నాం కదా. ఆరని రావణ కాష్టాలు కనిపించకుండా ఉమ్మడి కుటుంబాలను కాల్చివేస్తున్నాయి కదా. మనుషులకు పచ్చడి మెతుకులు పడేస్తూ కుక్కలకు మాంసం ముక్కలు వేస్తున్నాం.

సంకీర్తన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను ఇళయరాజా స్వరకల్పనలో విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ఉదయం ప్రసారం

వృద్ధులైన తల్లిదండ్రులకు ఎంతన్నం వేలకు పెట్టంగానే చీమలకు పంచదార వేస్తున్నాం కదా. తన వారింటి అతిథులకు గృహిణులు చక్కగానే సేవలు చేస్తారు అదన్నమాట. 5 యజ్ఞాలు వివరాలు. మా ఇంట్లో జరుగుతున్న తంతు ఇదే కదా. సడన్గా గాంభీర్యం చోటు చేసుకుంది చలపతి మాటల్లో. సమయం 8:00 కావస్తున్నది. గాలి చల్లగా ఉంది. చలపతి మౌనంగా ఉన్నాడు. ఏదో బాధను నొక్కి పెడుతున్నట్లుగా ఉంది. ఇప్పుడో మరో క్షణమో బరస్టు కావచ్చు. చెప్పు, ఏం జరిగింది అడిగాను. మధ్యాహ్నం మా ఆవిడ మా మరదలు తన్నుకున్నారు. బీపీ పెరిగి మా నాన్నగారికి పెరాలసిస్ అటాక్ అయింది. ఆసుపత్రిలో జాయిన్ చేశాం. సర్దుకుంది, ప్రస్తుతం బాగానే ఉంది చెబుతూ కళ్ళు ఒత్తుకున్నాడు చలపతి. మగాడు ఏడవడానికి సమాజం లైసెన్స్ ఇవ్వలేదు. మరి అసలు ఏం జరిగింది అతనికి దగ్గరగా జరిగి అడిగాను. అతను చెప్పడం ప్రారంభించాడు. బియ్యం 1 బస్తా, పంచదార 15 కేజీలు, కందిపప్పు 10 కేజీలు, పెసరపప్పు 10 కేజీలు, నూనె 10 లీటర్లు టిన్ను, మైసూరు శాండిల్ సబ్బులు 20, సర్ఫ్ పౌడరు 10 కేజీలది 1, దీనికి బకెట్ ఆఫర్ ఉంది మర్చిపోవద్దు, క్లోజప్ ఎంత పెద్దది ఉంటే అవి 4. చలపతి భార్య నెలవారీ సరుకుల లిస్టు చెబుతున్నది. చలపతి రాయకుండా కూర్చున్నాడు. ఏమండి రాయటం లేదు అని అడిగింది. ఏమిటి ఇదంటే, మనం కొంటున్నది మన కోసమా, షాప్ పెట్టుకోవడానికా? ఇంట్లో ఉంటున్నది 10 మందిమి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయే వరకు అందరికీ దవడలాడుతుండాలి. అందరూ నీట్గా ముసరాబోవాలి. ఎవరు చీరలు చొక్కాలు లంగాలు నలగకూడదు అంది కోపంగా. ఏంటా మాటలు అసహ్యంగా అన్నాను నేను. ఎందుకు అసహ్యం? మన పిల్లలు వారి పిల్లలు అంతా ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళే కదా, అందరికీ మన సంపాదనే కదా. వారేం చేస్తారు? తింటారు, టీవీలు చూస్తారు, కొన్నారుగా పెద్ద ఎల్ఈడీలు, హాయిగా ఏసీలు వేసుకొని చూస్తుంటారు. నేను వంటగదిలో, మీరు ఆఫీసులో. ఆమె మాటలు ఎవరిని ఉద్దేశించి అంటున్నదో చలపతికి తెలుసు. చలపతి ఇంట్లో అతని తమ్ముడు, భార్య, పిల్లలు, అమ్మ, నాన్నతో పాటు చలపతి, 2 పిల్లలు, వెరసి 10 మంది ఉంటారు. వారిదో ఉమ్మడి కుటుంబం. బయట అందరూ చూస్తుండగా మాత్రమే చలపతి తమ్ముడు 1 పెట్రోల్ బంకులో పనిచేస్తుంటాడు. సంపాదన అంతంత మాత్రం, ఖర్చులు దాదాపు చలపతివే. ఈ విషయంలో అక్కా చెల్లెలు రోజుకు కనీసం 6 సార్లైనా చేతులు చాపుకుంటూ కాళ్ళు విసురుకుంటూ గుండమ్మ కథ సినిమాలో ఛాయాదేవి సూర్యకాంతముల మాదిరిగా అరుచుకుంటూ ఉమ్మడి కుటుంబాన్ని బందిల దొడ్డిగా మార్చిస్తారు. కానీ బయట ప్రపంచం వారిద్దరూ సీతాలక్ష్మణులని, వాళ్ళ నాన్న అమ్మలు సాక్షాత్తు దశరథుడు, కౌశల్య వంటి వారని అంటుంటారు. కనుక గత 10 సంవత్సరాలుగా రోజు తలుపులు వేసి పాటలు పెట్టుకొని లేదా టీవీ సౌండ్ పెంచుకొని కేకలేసుకుంటుంటారు. తల్లిదండ్రులకు ఇదేదో ఉచితంగా లైవ్గా వస్తున్న టీవీ సీరియల్లా ఉంటుంది. వారిని విడదీయడం కానీ ఆపటం కానీ చేయరు. ఎవరి ఆనందం వారిది మరి. రాత్రి భర్తలు ఇంటికి రాగానే ఉదయం నుంచి జరిగింది లాంగ్ ఎపిసోడ్ స్పెషల్ ప్రోగ్రాం లాగా రాత్రి 12 వరకు చెబుతూ వారు నిద్రపోరు, వీరిని నిద్రపోనివ్వరు, సమాజం కోసం వారు గుంభనంగా ఉమ్మడి సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. కానీ కోపం, రుణం ఎవరికోసం ఆగవు. అవి క్రమేపీ పెరిగి పెద్దవై క్యాన్సర్లాగా మనుషులను మానసికంగా చంపుతాయి. ఆ రోజు జరిగింది ఇదే. ఏం చేద్దామంటావు చలపతిని అడిగాను. చలపతి బంతిని నా దగ్గర పడేశాడు. ఇతరుల సంసారం గొడవల్లో తలజోడ్చటం అంటే తెలివి తక్కువతనమని నా అభిప్రాయం. వేరుకాపురాలు పెడదామనుకుంటున్నాము అన్నాడు. మంచిదే, అప్పుడు 1 బస్తా బియ్యం, 5 కేజీల కందిపప్పు మిగులుతుంది అన్నాను సరదాగా, వాతావరణాన్ని తేలిక చేస్తూ. నిజమే, కానీ ఎన్నాళ్ళు ఈ టార్చర్ భరించటం? నా వల్ల కాదు, కొంపలో ప్రశాంతంగా లేదు. నవ్వి 2 సంవత్సరాలైంది. నా భార్యతో ప్రేమగా మాట్లాడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. వాడి పిల్లలు, నా పిల్లలు హైదరాబాదులో ఉన్నారు. అయినా వారంలో 3 రోజులు ఇక్కడే ఉంటారు. అందుకే నిర్ణయం. మంచిదే, కానీ సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు, రామలక్ష్మణులు అనే పేరుంది కదా, దానికి డామేజ్ కాదా అన్నాను కాస్త వ్యంగ్యంగానే. మంచి సలహా చెప్పు చలపతి అడిగాడు. రేపటి నుంచి మీ 2 అన్నదమ్ములు అరుచుకోండి, రివర్స్ మేనేజ్మెంటు ఎలా ఉంది అన్నాను సరదాగా.

నా సీరియస్గా చెబుతున్నావా అన్నాడు. సరదాగానే నీకు ఒక విషయం చెప్పనా, కేవలం నీ దృష్టిలో నీ తమ్ముడు వైపు నుంచి ఉంది కానీ నీవు, నీ భార్య, నీ తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచించు. నిజమే, నీ సంపాదన కన్నా మీ వాడిది తక్కువ, వాడి భార్యది తప్పే, కానీ ఏనాడైనా అందరూ కూర్చొని ఈ విషయాలు చర్చించుకున్నారా? కనీసం నీవు మీ తమ్ముడైనా? కేవలం భార్యల మాట విని ఉమ్మడి కుటుంబాన్ని విడదీసుకుంటామా చెప్పు. ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా, తన తోటి వారిని పట్టించుకోని వ్యక్తి జీవితంలో ఎన్నో అవస్థలను ఎదుర్కొంటాడు అని. ఎదుటివారికి ఎన్నో అవస్థలను కలుగజేస్తాడు. మనుష్యుల అపజయాలన్నీ ఇలాంటి వ్యక్తుల నుంచే పుడతాయి. నీవు చెప్పింది బాగానే ఉంది, కానీ నేను వాడితో కూడా మాట్లాడాను. వాడేమన్నాడో తెలుసా? ఏమన్నాడు, రాత్రి 8 గంటల సమయం, ఇంటి డాబా పైన చలపతి, అతని తమ్ముడు కూర్చున్నారు. అన్నయ్య, నీవు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పు అన్నాడు మా తమ్ముడు. చూడు, మన ఇంటి అవసరాలకు తగిన ఖర్చులు నిమిత్తం ఎంత అవుతున్నదో నీకు తెలుసు, నీవెంత ఇస్తున్నావో కూడా నీకు తెలుసు. కేజీల కేజీల పప్పులు, బియ్యం, పంచదారలు తిని లేజీగా తయారవుతున్నారు అందరూ. కనుక ఇహపై నీ వాట కూడా పెంచాలి అన్నాను. అన్నయ్య, నేను ఇవ్వలేనని నీకు తెలుసు. నా భార్య ఖర్చులను తగ్గించలేను, దానికి చెప్పలేను. అది సంపన్నమైన ఇంటి నుంచి వచ్చింది. దాని కట్నం డబ్బులు ఏమయ్యాయని నిన్ను, నాన్నను అడగలేదు. దాని నగలు ఏ దొంగలు పట్టుకెళ్లారో, ఇల్లు ఎలా కట్టుకున్నామో కూడా నేను నిన్ను అడగలేదు. అమ్మ నాన్నలు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు దాదాపు 25,000 రూపాయలు ఎవరి ఖాతా నుంచి విత్డ్రా అయ్యాయో ఇప్పుడు చర్చించుకున్న అవసరం అయితే లేదు. అందుచేత అన్నయ్య, మనం వాటాల కోసం కాకుండా ఇంకేమైనా మాట్లాడుకుందాం, సరేనా అన్నాడు కూలుగా. ఇప్పుడు చెప్పు నేనేం చేయాలో. నేను రాజనాల్లాగా, త్యాగరాజులాగా వారి కంటికి కనిపిస్తున్నాను. చలపతి ఆవేదన. పిచ్చినాన్న, నిజ జీవితంలో సినిమాల్లోలాగా విలన్స్ ఉండరు. ఎవరు వాదన వారిది, అందరి వాదన కరెక్టే. నీ వంగ్యం బాగుంది, విషయం చెప్పు, ఏం చేద్దాం అన్నాడు. సరే అయితే విను, చిన్న చిన్న చర్యలే పెద్ద భవితవ్యానికి పునాదులు. అందరితో మాట్లాడు, అందరి మాటలు విను, వారికి ఏది ఇష్టమో తెలుసుకో, వాళ్ళ అభిప్రాయాలు జాగ్రత్తగా విను, సరైన అవగాహన ఏర్పరచుకో. తను ఈదే నీరు ఎలా ఉందో ఆఖరుగా గమనించేది చేప. నీ నిర్ణయం నువ్వు తీసుకో. చేప మాట బాగుంది కానీ ఇరుగు పొరుగు ఏమైనా అంటారేమో అని సందేహం వ్యక్తం చేశాడు. నీకు నీ కుటుంబం కావాలా, ఇరుగు పొరుగు ప్రవర్తలు కావాలా అన్నాను. నా కుటుంబం అన్నాడు. కదా, కనుక మెదడుతో ఆలోచించు, మనసుతో పనిచేయి. ఏంటో సినిమా డైలాగుల్లో ఉన్నాయి, ఆచరించగలమా? చలపతి సందేహం. ఈ రోజుల్లో చిన్న కుటుంబాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయో తెలుసా? తెలీదు. టీవీ సీరియల్స్ ఆడవాళ్ళు ఎక్కువగా చూడటం వలన అంటావా, లేదంటే మగవాళ్ళు మందు తాగి పేపర్లు చదువుతూ ఉండిపోవడం వలన? చలపతి నవ్వుతూ అన్నాడు. నవ్వగలిగిన వాడు ఎన్నో సమస్యలని పరిష్కరించుకోగలడు. నీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగానే ఉంది. కుటుంబాల్లో నిజాయితీ, శ్రమజీవనం, పట్టువదలని తత్వం, విశ్వాసం, ధైర్యం, అనుకువ వంటివి లేకపోవటం, అఫ్కోర్స్ టీవీలు చూడడానికి, షాపింగ్లు చేయడానికి, ఫేషియల్ చేయించుకోవడానికి కొందరు ఆడవాళ్లకు పార్కుల్లో, ఆఫీసులో, క్యాబిన్స్లో కూర్చొని సొల్లుకబులు చెప్పడానికి మనకు అవన్నీ ఉంటాయి. బాగుంది, అయితే ఏం చేయాలి? చలపతి మళ్ళీ అడిగాడు. చెప్తాను పద, 9 అయిపోతున్నది, వెళుతూ మాట్లాడుకుందాం. బీచ్ క్రమంగా నిర్మానుష్యం అవుతున్నది. రాత్రి 11 దాటిన తరువాత కొత్త సంస్కృతికి తెరలేస్తుంది. అర్ధరాత్రి పుట్టినరోజుల పార్టీలు, షష్ఠి పూర్తి, పెళ్లి మహోత్సవాలు, విందు, మందు, గానాభజానాలతో మొదలవుతాయి. న్యూక్లియస్ కుటుంబాలు అరువు తెచ్చుకున్న నాగరిక సంస్కృతిని ముఖాలకు పులుముకొని మేము ఎంత ఆనందంగా ఉన్నామో చూశారా అని సభ్య సమాజానికి అర్ధరాత్రి వేళ కేకలేస్తూ, కేకులు కట్ చేస్తూ చెబుతారు. సమాజం గుంభనంగా నవ్వుకుంటుంది. మాకు తెలుసర్రా మీ అరుపుల్లోని ఆర్తనాదాలు, అవి చెప్పే అర్థాలని విశేష చెబుతుంది. మాయమవుతున్న ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ స్థానే నేను, నా కుటుంబం అనే చిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి. నా అనేవారు లేక, నా అన్నవారు ఎవరో తెలియక, నాకు మీకు మధ్యనున్న తెరను చింపలేక, సమాజ భయంతో చేతకాక నలుగుతున్న చిన్న కుటుంబాల వారసుల్లారా, మీ నటనకు జోహార్లు. ఏమిటి ఆలోచిస్తున్నావు? చలపతి ప్రశ్న.
ప్రిన్సిపల్ ఆఫ్ అలైన్మెంట్ గురించి

0: గురించి అన్నాను. అంటే చెప్తా, భవిష్యత్ దర్శనం గురించి నీకు చిన్న పిట్ట కథ చెప్పి ముగిస్తాను. తర్వాత నీవు ఆలోచించు. నీవేం చేసినా నా వంతు సహాయం నేను చేస్తాను. భారతీయ సంస్కృతి ప్రకారం భూమి మీద ఉన్న ప్రజలందరూ ఒకప్పుడు దేవుళ్ళే. దాంతో వాళ్ళ వాళ్ళ శక్తిని దుర్వినియోగం చేయసాగారు. అప్పుడు బ్రహ్మ వాళ్ళ నుంచి శక్తిని తీసుకొని ఎక్కడ దాచాలా అని ఆలోచించాడు. ఎక్కడ దాచినా మనిషి వెతికి పట్టుకోగల ధీశాలి, సాహసి. అందువలన బ్రహ్మ బాగా ఆలోచించి దాన్ని ఒక చోట దాచాడు. దానిని కనుగొన్నవారు దానిని వాడుకొని సుఖంగా ఉన్నారు. కనుగొనని వారు ఇంకా విచారంలోనే మునిగి ఉన్నారు. చిన్న కుటుంబాలు ఈ నేపథ్యంలోనే నిర్మాణం చేయబడుతున్నాయి. ఇంతకీ ఎక్కడ దాచాడంటావు? చలపతి ఆత్రుతగా అడిగాడు. ఆలోచించు, వస్తాను అని ఇద్దరం మా వాహనాల వద్దకు వచ్చాం. నేను అతను చెరో దిశకు బయలుదేరాం. అతను ఆలోచిస్తున్నాడు, ఆలోచిస్తాడు, ఆలోచించాలి కూడా. వారం తర్వాత ఓరోజు చలపతి మా ఇంటికి వచ్చి ఒక శుభలేఖ ఇచ్చి వెళ్ళాడు. నేను నా భార్య విప్పి చూశాం. కొమ్మాది ప్రాంతంలో ఒక కొత్త ప్లాటు కొన్నాడు. దాని గృహప్రవేశానికి మమ్మల్ని రమ్మనమని ఆహ్వానం. చలపతి కూడా బ్రహ్మ శక్తిని దాచిన ప్రదేశాన్ని తెలుసుకోలేకపోయాడు. చలపతి లాంటి వారు ఎందరెందరో ఉన్నారు. వారి అన్నటికీ శక్తిని కనుగొంటారో మరి.
1: ఇంతవరకు మీరు భమిడిపాటి గౌరీశంకర్ గారి మనిషి మారలేదు కథానికి విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు సమాచారవాణి. వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వారు ఇలా తెలియజేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఈ నెల 23, 24, 25 తేదీల్లో 3 రోజుల పాటు నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేకమైన ఫిల్మ్ స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. ఆసక్తి గలవారు సంప్రదించవలసిన టెలిఫోన్ నెంబర్ 9391477476. మరొక సమాచారం. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించవలసిన టెలిఫోన్ నెంబర్లు 0891-278-3322 లేదా 9492-78-3444 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-925-00100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. సమాచారవాణిలో మరొక అంశం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ఉదయం ప్రసారాలలో భాగంగా 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రసారమయ్యే మధురిమలో అందిస్తోంది వ్యాఖ్యాన సహిత చిత్రగీతాల కార్యక్రమం రాగ సంధ్య. సమాచారవాణి విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు సినీ భక్తి గీతాల పుష్పాంజలి కార్యక్రమంలో ముందుగా వినాయక విజయం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.

0: పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, aircvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
2: మేరా ఏక్ జిద్దీ పడోసీ హై, పూరీ కాలనీ నే సోలర్ ప్యానల్ లగ్వా లియే హై, పర్ వో మాన్నే కో తయ్యార్ హీ నహీ థా కి సచ్ మే బిల్ జీరో ఆ సక్తా హై. మైనే కహా బేటా, నామ్ హీ హై పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా. ఫిర్ ఏక్ ఏక్ కర్కే సబ్కా బిజ్లీ బిల్ జీరో ఆనే లగా, తబ్ బోలా అబ్ లగ్వా హీ లేతా హూ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా. जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in. हर घर सूर्य
3: घर. क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी, कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं विशाल शर्मा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने नागरिकों से हर घर तिरंगा अभियान में शामिल होने और घरों पर तिरंगा फहराने का आह्वान किया. भारत ने गैर जीवाश्मी ईंधन आधारित बिजली उत्पादन की क्षमता 300 गीगावाट का आंकड़ा पार किया. भारतीय और अमरीकी नौसेनाओं का विस्फोटक आयुध रोधक अभ्यास आज से कोच्चि स्थित दक्षिणी नौसेना कमान में शुरू. रूस ने भारत के लिए होर्मुज जलडमरू मध्य जैसे रणनीतिक रूप से महत्वपूर्ण समुद्री मार्गों पर निर्भरता कम करने के लिए रेल मार्ग का प्रस्ताव रखा. और ताशकंद में आयोजित एशियाई जूनियर भारोत्तोलन चैंपियनशिप में महाराजन अरुमुख पंडियन ने पुरुषों के 65 किलोग्राम वर्ग में रजत पदक जीता. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने नागरिकों से हर घर तिरंगा अभियान में उत्साहपूर्वक भाग लेने और विकसित भारत के निर्माण में योगदान देने के लिए अपने सामूहिक संकल्प को नवीकृत करने का आग्रह किया है. श्री मोदी ने सोशल मीडिया पोस्ट में कहा कि तिरंगा हमारा गौरव है और राष्ट्र के लिए अपना सर्वश्रेष्ठ देने की निरंतर प्रेरणा का स्रोत है. प्रधानमंत्री ने कहा कि उन्हें प्रसन्नता है कि इस वर्ष के प्रयास वंदे मातरम को समर्पित हैं और वो भी

0: ఆకాశవాణి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు.
1: కార్గిల్ అమరవీరుల ర్యాలీ, ఆక్వా రైతులతో కేంద్ర సహాయ మంత్రి చర్చలు, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు, స్వచ్ఛ పట్టణంగా పాలకొల్లు తదితర వార్తల సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కార్గిల్ అమరవీరుల త్యాగాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోతాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో జూలై 26న నిర్వహించిన కార్గిల్ అమరవీరుల సంస్మరణ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. మాతృభూమి సంరక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు కేంద్ర సహాయ మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, దేశ సరిహద్దులు మంచుకొండల్లో తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగమే స్వేచ్ఛావాయువుల భారతావని అన్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషి చేస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు. భీమవరంలో ఆక్వా రైతులతో శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, ఫీడ్ ధరలు హఠాత్తుగా పెరగటం వల్ల ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే దీనిపై కేంద్ర మంత్రులతో చర్చించామన్నారు. త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికై జల్జీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా విజ్యేశ్వరం నుంచి గోదావరి జలాలను శుద్ధి చేసి సరఫరా చేసేందుకు 1400 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లు పట్టణంలోని 18వ వార్డులో 3వ తేదీన 2 కోట్ల 91 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న మంచినీటి పైప్లైన్ల పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ, గ్రామ పట్టణ వార్డులలో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామన్నారు. అనంతరం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛభారత్ మిషన్ నిధులు 5 కోట్ల 8 లక్షల రూపాయలతో చెత్తను ఆదాయ వనరుగా మార్చే పనులు చేపట్టామన్నారు. పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు పనులు చేపట్టామన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను సేకరించి ఈ ప్లాంట్ ద్వారా మల్టీపర్పస్ వనరుగా మార్చే పనులు జరుగుతున్నాయన్నారు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో 2వ తేదీన 61 మంది లబ్ధిదారులకు 51 లక్షల 74 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఏర్పడిన 26 నెలల కాలంలో 15 కోట్ల 90 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పేదల ఆరోగ్యం కోసం లబ్ధిదారులకు అందజేశామన్నారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల్లో పాల్గొనే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ఈ నెల 5వ తేదీన జిల్లా అధికారులతో భీమవరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని గోదావరి తీరంలోని పెనుగొండ మండలంలో 3, ఆచంట మండలంలో 6, ఎలమంచిల మండలంలో 13, నరసాపురంలో 12 స్నానఘట్టాలు ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ పనులతో పాటు యాత్రికుల బస, విడిదీళ్ల వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. భక్తులు స్నానఘట్టాల సమీపంలో పిండ ప్రదానాలు చేసేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత స్థానాలకు

0: ఎందుకు కష్టపడి చదవాలని కలెక్టర్ నాగరాణి చెప్పారు. వాసవి పెనుగొండలోని వెనుకబడిన బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థుల హాజరు, త్రాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, భోజనం, స్నాక్స్ సరఫరాలను పరిశీలించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే బియ్యాన్ని రైతు బజార్ల ద్వారా అందిస్తున్నట్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చెప్పారు. భీమవరం రైతు బజార్లో బియ్యం విక్రయ కేంద్రాన్ని రామాంజనేయులు 2 ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగినందున ప్రభుత్వం రాష్ట్రంలో 115 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల విక్రయ కేంద్రాల ద్వారా స్టీమ్ బియ్యం కిలో 52 రూపాయలకు, రా బియ్యం 50 రూపాయలకు విక్రయిస్తోందన్నారు. 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఈ ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. భీమవరంలో 5 నిర్వహించిన సమావేశంలో డిఆర్ఓ మాట్లాడుతూ, జాతీయ స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ర్యాలీ, స్వతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా ప్రగతిని సూచించే విధంగా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. బిడ్డకు అవసరమైన మానసిక శారీరక పోషకాలు తల్లిపాలలో లభిస్తాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవిబాబు చెప్పారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా 5 భీమవరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో రవిబాబు మాట్లాడుతూ, తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. బిడ్డకు అవసరమైన వ్యాధి నిరోధక శక్తి తల్లిపాల ద్వారా లభిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీతం కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ గురువెల్లి అప్పన్న బృందం వారి నాదస్వరం వింటారు. డోలు శ్రీ జి సత్యబాబు. కార్యక్రమంలో ముందుగా ప్రణమామ్యహం గవళరాగం ఆదితాళంలో మైసూర్ వాసుదేవాచారి గారి రచన.

చివరిగా జగజ్జనని సుఖపాణి కళ్యాణి రసపతి ప్రియరాగం ఆదితాళంలో గోపాలకృష్ణయ్య గారి రచన.

0: ఇంతవరకు శ్రీ గురువిల్లి అప్పన్నా బృందం వారి నాదస్వరం విన్నారు. డోలు శ్రీ జి సత్యబాబు. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు పాటల పల్లకి కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో శ్రోతలు తమకు నచ్చిన పాటలను ఫోన్ ద్వారా కోరి వినవచ్చు. అందుకోసం డైల్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 2727244, మరో నెంబర్ 2727288. దూర ప్రాంతాల వారైతే ముందుగా 0891 అనే కోడ్ను జత చేయాల్సి ఉంటుంది. మరి ఈనాటి మన పాటల పల్లకిని ఒక చక్కని పాటతో ప్రారంభిద్దాం. సంపంగి చిత్రం నుంచి ఘంటాడి కృష్ణ స్వరకల్పనలో ఉన్నికృష్ణన్ బృందం పాడిన పాటతో.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచో చెప్పండి.
1: ప్రకాశరావు అండి, సుజాత నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఏ పాట కావాలండి? ఆ, బాగున్నానండి, చెప్పండి, ఏ పాట కావాలండి?
1: నాకు భీష్మ సినిమా నుంచి మహాదేవ శంభు పాట కావాలి మేడం.
0: సరేనండి, వినిపిస్తున్నాం, వినండి.

0: హలో అండి, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచో చెప్పండి.
1: నేను ఆకుండి ప్రసాద్,
0: ఓకే సార్.
1: ఇక్కడ విజయనగరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఏ పాట కావాలండి ఇప్పుడు?
1: అమెరికా అమ్మాయి చిత్రంలో ఒక వేణువు.
0: సరేనండి, తప్పకుండా వస్తుంది, వినండి. పాట వినిపించే ముందు శ్రోతలు

ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ఉదయం ప్రసారాలలో భాగంగా 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రసారమవుతున్న మధురిమలో అందిస్తోంది వ్యాఖ్యాన సహిత చిత్రగీతాల కార్యక్రమం రాగసంధ్య. శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు పాట వినేద్దాం.

పాటల పల్లకి కార్యక్రమంలో ఉన్నాం. శ్రోతలు తమకు నచ్చిన పాటలు వినడానికి డైల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. దూర ప్రాంతాల వారు ముందుగా 0891 అనే కోడ్ను జత చేయాల్సి ఉంటుంది. తర్వాత శ్రోత

0: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి. మురళీకృష్ణ ఉందండి.
0: ఉందండి. మీ పేరు, మీ ఎక్కడి
1: నా
0: నుంచి
1: పేరు
0: చెప్పండి.
1: ఉపాధ్యాయులు భైరవమూర్తి ఆదురునండి.
0: ఏ పాట కావాలండి భైరవమూర్తి గారు?
1: మీ సుఖమే నీ కోరుకున్నా.
0: సరేనండి, మీరు కోరిన పాట వినిపిస్తున్నాం, వినండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్తే మేడం గారు. అండ్
0: నమస్తే
1: గుడ్
0: అండి.
1: మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ మీకు కూడా. మీ పేరు ఎక్కడి నుంచి అండి?
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: కళ్యాణి గారు, ఏ పాట కావాలి?
1: నాకు రాజన్ నాగేంద్ర మూవీ మ్యూజిక్ అంటే ఇష్టం మేడం గారు. అందరూ ఇష్టమే కానీ వీళ్ళు కొద్దిగా బాగా వాయిస్తారు మేడం గారు. రాజన్ నాగేంద్ర.
0: ఇంతకి ఏ పాట కావాలండి మీకు?
1: జ్యోతిల పాట.
0: జ్యోతిల ఏ పాట అండి?
1: మీకు నాకు పెళ్ళి అంటే కోరుకొని సాత్రులు మేడం గారు.
0: అందరి కోసమనండి. మీరు కోరిన పాట వినండి. అదే పాట వినడానికి ముందు శ్రోతలకు ఒక గమనిక.

మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నానికి సమాచారం అందించండి. సంప్రదించవలసిన టెలిఫోన్ నెంబర్లు 0891 2783322 లేదా 9492783344 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-425-00100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. గమనికి విన్నారు. ఇప్పుడు శ్రోత కోరిన పాట వినిపించేద్దాం.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, మీ పేరు సార్?
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి అమ్మా పలక సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా.
0: ఏ పాట కావాలండి ఇప్పుడు?
1: అమ్మా, నాకు రగిలే జ్వాల ఈ సినిమాలోని ముద్ద బంతి పువ్వమ్మా అనే పాట కావాలమ్మా.
0: తప్పకుండానండి, పాట వస్తోంది, వినండి.
1: బాయ్ అమ్మా.
0: నమస్తే అండి. మీరు కూడా ఇలా పాటలు మీకు నచ్చని వినాలి అంటే డైల్ చేయండి 2727244 లేదా 2727288.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: మేడం గారు నమస్తే.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు కే రాజు, విజయనగరం నుంచి.
0: రాజుగారు, ఏ పాట కావాలి?
1: శారద సినిమాలోని శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారికి ఎందుకు ఈ గోళ.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే ఓకే.

0: పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు శంకర్ మేడం, అనంతపురం జిల్లా పామిడి మేడం.
0: సరేనండి, ఏ పాట కావాలి శంకర్ గారు?
1: జగపతి బాబు సినిమా ప్రియరాగాల నుంచి రాయబారం పంపింది ఎవరే అనే సాంగ్ వినిపించండి మేడం, కిరవాణి గారి మ్యూజిక్.
0: అవునండి, తప్పకుండా మీరు కోరిన పాటిస్తోంది, విని ఎంజాయ్ చేయండి.
1: ధన్యవాదాలు మేడం, చాలా సంతోషం మేడం.
0: నమస్తే అండి. నమస్తే.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత. హలో, నమస్తే అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే
1: శంకర్
0: అండి,
1: మేడం, జగదాంబ సెంటర్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి శంకర్ గారు, ఏ పాట
1: అద్దరాముడు చిత్రంలో పాట ప్రసారం చేయండి. హాయిలే హాయిలే పాట అండి.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం, నమస్తే.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి అండి?
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌడపాది నుంచి మాట్లాడుతున్నానండి.
0: పాట చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి?
1: మాకు జేబీరి సినిమా నుంచి ఘంటసారి గారు, సుశీల గారు పాడారు, ఉన్నారా జూడు ఉన్నారా నన్ను ఓడించేవారు ఉన్నారా, పాట వేయించండి అమ్మా.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. మీ పేరు ఎక్కడి నుంచి సార్?
1: మేడం ఆనందపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి మేడం.
0: ఏ పాట కావాలండి మధుసూదన్ రెడ్డి గారు?
1: మేడం డాక్టర్ చక్రవర్తి మేడం,
0: అందులో
1: నీవు లేకవీ అనే సాంగ్ ఉంటుంది మేడం.
0: అలాగేనండి, పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే, ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి. పాట వినడానికి ముందు కొన్ని ప్రకటనలు.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు మరి.
6: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
7: సో గర్ల్స్, ఏంటట సంగతి?
8: బిల్లట సంగతి.
5: ఏది నీ కాడి పిన్ని?
9: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
10: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
9: ఆర్బిఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
12: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
11: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
12: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
11: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
12: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
11: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
12: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
11: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: మేము హైదరాబాద్ నుంచి అండి, బాలరాజు మాట్లాడుతున్నాను. నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఏ పాట కావాలండి?
1: మాకు ప్రేమ చిత్రం నుంచి ఈనాడే ఏదో అయ్యింది ఆ పాట.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది వినండి.
1: ఓకే మేడం.

0: పాటల పల్లకి కార్యక్రమానికి చిన్న విరామం ఇద్దాం, తిరిగి కొనసాగుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
1: వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త యువత కార్యక్రమం అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు ఉత్పాదక రంగాల వైపు మల్లుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండే యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. తద్వారా ఆరోగ్య రక్షణ రంగానికయ్యే అనవసర ఖర్చులు తగ్గి ఆ బడ్జెట్ను విద్యా, పరిశోధన, మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించవచ్చు. మత్తు పదార్థాల వినియోగం వల్ల సమాజంలో నేరాలు, గృహహింస, శాంతిభద్రతల సమస్యలు పెరుగుతాయి. దేశ అభివృద్ధికి యువతే ప్రధాన పునాది కాబట్టి వారిని వ్యసనాల బారిన పడకుండా కాపాడటం వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ లక్ష్య సాధనకు అత్యంత ఆవశ్యకం. అందుకే కేంద్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టి యువతకు అవగాహన కల్పించేందుకు 100 వారాల నషాముక్త్ అభియాన్ జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 ఆగస్టున దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా యువత ఈ కార్యక్రమంతో అనుసంధానమయ్యారు. ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఈ ఉద్యమం వ్యక్తిగత శ్రేయస్సుకే పరిమితం కాకుండా కుటుంబాలు, సమాజం, దేశం మొత్తానికి మేలు చేకూర్చే దిశగా ఉంటుందని పేర్కొన్నారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమం వికసిత్ భారత్ నిర్మాణానికి శారీరకంగా ఆరోగ్యవంతమైన, మానసికంగా దృఢమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన ఇలాంటి వ్యసనాలకు బానిస కాని యువత అత్యంత అవసరమని ఉద్ఘాటించారు.
2: వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కే లియే నషా ముక్త యువా ఇస్ మూవ్మెంట్ కా నామ్ హీ ఇస్కే సంకల్ప్ కో స్పష్ట కర్తా హై క్యోంకి ఆజ్ జబ్ దేశ్ నే వికసిత్ భారత్ కా లక్ష్య తయ్ కియా హై తో ఇస్కే లియే ఆవశ్యక్ హై దేశ్ కా యువా తన్ సే స్వస్థ హో, మన్ సే స్వస్థ హో, ఆత్మవిశ్వాస్ సే భర్పూర్ హో ఔర్ డ్రగ్స్ జైసీ ఘాతక్ ఆదత్ సే హమేషా హమేషా దూర్ హీ రహే, దూర్ హో, యహీ ఇస్ అభియాన్ కా ఉద్దేశ్ హై.
1: ఈ కార్యక్రమం ఆవిర్భావాన్ని ప్రస్తావిస్తూ, గత ఏడాది కాశీ డిక్లరేషన్ ఆధారంగా 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు, అనేక స్వచ్ఛంద సంస్థల మద్దతుతో పవిత్ర కాశీ నేలపై పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ ఉద్యమం నేడు జాతీయ స్థాయి కార్యక్రమంగా రూపుదిద్దుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. శాస్త్రీయ అవగాహన, ఆధ్యాత్మిక శక్తి, సాంస్కృతిక నిబద్ధతల సమన్వయంతో ఈ ఉద్యమం విస్తృతంగా ప్రజల్లోకి చేరిందని ఆయన అన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసిన లక్షలాది మంది యువకులను ప్రధానమంత్రి అభినందించారు. తమ సొంత జీవితాల్లో వ్యసనాలకు దూరంగా ఉంటూనే పాఠశాలలు, కళాశాలలు, సమాజంలో మత్తులేని జీవితం ప్రాధాన్యతను చురుగ్గా ప్రచారం చేయడానికి వారు తీసుకున్న దృఢ సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు. ఈ ఉద్యమం నిర్దేశించుకున్న 100 వారాల కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూ, రాబోయే ప్రతి ఆదివారం కళలు, సంస్కృతి, క్రీడలు, ధ్యానం వంటి విభిన్న రంగాల్లో కొత్తవారిని భాగస్వాములను చేసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ సభ్యులు, మైభారత్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. దేశ యువతలో కనిపిస్తున్న అవగాహన, సామాజిక బాధ్యత, అంకితభావం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
2: आने वाले 100 सप्ताह तक लगातार ऐसे ही आगे बढ़ेगा. हर रविवार कला, संस्कृति, स्पोर्ट्स, मेडिटेशन, अध्यात्म और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा.

0: वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम हो गए, 100 मजबूत स्टेप्स।
1: భారత యువతను దేశ అమృత తరంగా అభివర్ణించిన నరేంద్ర మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత శక్తి, సృజనాత్మకత, ప్రతిభ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం, అలాగే స్వంత జీవితాల కోసం కూడా యువత వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండటం అత్యంత అవసరమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్టార్టప్లు, కృత్రిమ మేధ, క్రీడలు, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో నేటి యువత సాధిస్తున్న విశేష విజయాలను ప్రస్తావిస్తూ, మాదక ద్రవ్యాల వ్యసనం యువత ఏకాగ్రతను దెబ్బతీసి వారి కలలను సాకారం కాకుండా చేస్తుందని హెచ్చరించారు. వ్యసనం వల్ల తల్లిదండ్రుల ఆశయాలు దెబ్బతినడంతో పాటు కుటుంబ పెద్దలు ప్రతిరోజు మానసిక వేదనకు గురవుతారని పేర్కొంటూ, ఇది కుటుంబానికి కాక సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, శ్రీ గురుగ్రంథ్ సాహిబ్ బోధనలను ప్రస్తావిస్తూ, మన సమాజం చారిత్రకంగా మత్తు పదార్థాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు సమాజంలో ఏ రూపంలోనూ ఆమోదం లభించకుండా చూడాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మత్తు వ్యసనం నుంచి బయటపడటంలో సమాజ సహకారం, యోగా, ధ్యానం, ఆధునిక పునరావాస కేంద్రాల సామర్థ్యాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సామాజిక గౌరవం గురించిన అనవసర ఆందోళనల కంటే వైద్య సహాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రమాదంలో ఉన్న పిల్లలు ఈ మత్తులో చిక్కుకోకుండా కాపాడటానికి ఇంట్లో స్వేచ్ఛగా సంభాషించే వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
0: नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक माँ की मुस्कान छीन लेता है, नशा एक पिता के सपनों को चूर चूर कर देता है, और जब परिवार में, समाज में ऐसा होता है, और कहीं ना कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है, और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है.
1: మాదక ద్రవ్యాలపై జరుగుతున్న ఈ కీలక పోరాటంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు, విక్రేతలపై విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నామని, వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ నేరాలకు పాల్పడుతున్న వారి అరెస్టులు కూడా గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటారని, వికసిత్ భారత్ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళతారని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, నషాముక్తు యువా ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభం ప్రధానమంత్రి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసే దిశగా మరో కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ దార్శనికతతో యువతకు స్వచ్ఛంద సేవ, నాయకత్వం, మార్గదర్శకత్వం, దేశసేవలో పాల్గొనే అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం మై భారత్ వేదికను ఏర్పాటు చేసిందని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా యువత అనుసంధానమయ్యారని ఆయన తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలతో సంప్రదింపుల ద్వారా రూపొందిన 100 వారాల కార్యాచరణ ప్రణాళిక కాశీ డిక్లరేషన్ మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి పునాది వేశాయని వివరించారు. ప్రధానమంత్రి నాయకత్వంలో జస్ భాగీదారీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలు, అనేక ఇతర జాతీయ ఉద్యమాలు ఎలాగైతే భారీ విజయాలు సాధించాయో, అలాగే నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కూడా ఆరోగ్యకరమైన, మాదక ద్రవ్య రహిత, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములయ్యేలా లక్షలాది మంది భారతీయ యువతను ప్రేరేపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ కత్సేతో పాటు 26 రాష్ట్రాల గవర్నర్లు, 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ దేశవ్యాప్త ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రచారం ద్వారా యువత కేవలం వ్యసనాలకు దూరంగా ఉండటమే కాకుండా స్వచ్ఛంద సేవకులుగా మారుతారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, క్రీడా పోటీలు, నాటకాల ద్వారా ఇతర యువతను కూడా మార్చే నాయకులుగా ఎదిగే అవకాశం కలుగుతుంది. మాదక ద్రవ్యాల రహిత వికసిత్ భారత్ నిర్మాణ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్తు యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతోంది. విజయవాడలోని లోక్ భవన్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్య రహిత వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ముఖ్యంగా యువతలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
2: For a Nasha Mukt Bharat, that is drug-free India, the primary objective of this campaign is to unite the nation's youth to empower them as drug-free, healthy and responsible citizens. As you are all aware, drug abuse can lead to health

0: issues, decline in academic performance, and social isolation. Youth involved in drug abuse may face legal issues, and their families suffer the consequences both emotionally and financially.
1: మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలపై యువతకు అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ రాష్ట్ర డైరెక్టర్ వెంకట ఉజ్వల తెలిపారు. అలాగే మేరా యువ భారత్ జిల్లా విభాగాల అధికారులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు, యువజన సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు యువతకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు. వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కోసం నషాముక్తి యువత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం స్పోర్ట్స్ ఈవెంట్లు, వాగ్దాన్, యోగా, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలు, చర్చావేదికలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువకులు ఆన్లైన్లో నషాముక్తి ప్రతిజ్ఞ తీసుకుని డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. సంగీతం, ర్యాప్, పెయింటింగ్ వంటి పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. మత్తుకు బానిసలైన వారిని శిక్షించకుండా వారిని పోరాట యోధులుగా గుర్తించి కౌన్సిలింగ్, వైద్య సహాయం ద్వారా తిరిగి సమాజంలో సాధారణ జీవితం గడిపేలా పునరావాస కేంద్రాల సాయం అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు. మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండటం వల్ల యువతలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. ఈ అభియాన్ ద్వారా యువత తమ దృష్టిని చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై కేంద్రీకరించవచ్చు. మై భారత్ పోర్టల్ ద్వారా సంగీతం, ర్యాప్, వీధి నాటకాలు, పెయింటింగ్, వక్తృత్వం వంటి పోటీల్లో పాల్గొని తమ సృజనాత్మకతను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. మత్తురహిత జీవన శైలి వల్ల కుటుంబంలో ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా బాధితులకు పునరావాసం, కౌన్సిలింగ్ లభించడం వల్ల కుటుంబాల్లో సంతోషం తిరిగి వస్తుంది. డ్రగ్స్ వాడకం తగ్గితే సమాజంలో జరిగే నేరాలు గణనీయంగా తగ్గుతాయి. ఈ ఉద్యమంలో కోటి మందికి పైగా యువకులు భాగస్వాములు కావడం వల్ల వారు సమాజంలో మార్పుకు రాయబారులుగా మారి ఇతరులను కూడా చైతన్యపరుస్తారు. ప్రతి ఆదివారం జరిగే వాగ్దాన్లు, యోగా, ధ్యానం, క్రీడల వల్ల సమాజంలో శారీరక దృఢత్వంపై అవగాహన పెరుగుతుంది. భారతదేశ జనాభాలో యువత అత్యధికం. యువత శక్తిని మత్తు పదార్థాల పాలు కాకుండా నిరోధించి దేశ ఉత్పత్తి ఆవిష్కరణల్లో భాగస్వాములను చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది. విదేశీ శక్తులు మాదక ద్రవ్యాల సరఫరా ద్వారా భారత్ను బలహీనపరిచేందుకు చేసే యత్నాలను ఈ నిరంతర అవగాహన ప్రచారం అడ్డుకుంటుంది. నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన యువత దేశంలో కొత్త స్టార్టప్లు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారనేది సుస్పష్టం. మాదక ద్రవ్యాలకు బానిసలు కాని యువత మాత్రమే స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించగలరు. మాదక ద్రవ్యరహిత యువత వికసిత్ భారత్కు బలమైన పునాది అని చెప్పవచ్చు. యువతను వ్యసనాల నుండి రక్షించి వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం ద్వారానే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పాన్ని సాకారం చేసేందుకు వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ఫర్ నషాముక్తి యువత కార్యక్రమం దోహదపడుతుందని ఆశిద్దాం. వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ఫర్ నషాముక్తి యువత కార్యక్రమం అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: పాటల పల్లకి కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రోతలు తమకు నచ్చిన పాటలని కోరి వినడానికి డైల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244, మరో నెంబర్ 2727288. విశాఖేతరులైతే ముందుగా 0891 అనే కోడ్ను డైల్ చేసి ఇప్పుడు చెప్పిన నెంబర్లకి కాల్ చేసి కోరిన పాట వినవచ్చు. కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సత్యం చిత్రం నుంచి ఒక మంచి పాట వినే

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: మేడం గారు నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: బొబ్బుల నుంచి నేను భూములు అప్పారావు అని మాట్లాడుతున్నాను అండి. జూబ్లీ రోడ్
0: ఏ పాట కావాలండి ఇప్పుడు?
1: గోవులు గోపన్నలో ఘంటసాల గారు పాడిన పాస్ వినరా వినరా నరుడే పాస్ కావాలండి.
0: అలాగేనండి, పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ అండి.
0: నమస్తే అండి.

0: హలో, పాటలు పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు తాతయ్యండి, భోగాపురం మాడుతున్నానండి.
0: ఏ పాట కావాలండి?
1: భూమి కోసం సినిమా నుంచి పాట కావాలండి.
0: ఏ పాట అండి?
1: ఎవరో వస్తారని ఏదో చేస్తారండి.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, విని ఆనందించండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు
1: కాకినాడ
0: చెప్పండి.
1: జిల్లా గురుగుడి ఆశీర్వాదం మాట్లాడుతున్నాను.
0: పేరేంటండి మీది?
1: నా పేరు ఆశీర్వాదం.
0: ఆశీర్వాదం గారు, ఏ పాట కావాలండి?
1: సరదాబులుడి మూవీ నుండి రోగిందో ఏమో అనే పాట కావాలి.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

పాటల పల్లకి కార్యక్రమంలో ఉన్నాము. శ్రోతలు తమకు నచ్చిన పాటలు వినడానికి డైల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244 2727288. శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ఉదయం ప్రసారాలలో భాగంగా 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రసారమయ్యే మధురమలో మీకు అందిస్తోంది వ్యాఖ్యాన సహిత చిత్రగీతాల కార్యక్రమం రాగ సంధ్య. గమనిక విన్నారు. ఇప్పుడు ఒక పాట వినేద్దాం. సీను చిత్రం నుంచి

0: हेलो।
1: हेलो శ్రోత కాకి అప్పారావు గారు పాట ఒకటి కోరారు. ఆ పాటని బాలనాగమ చిత్రం నుంచి ఇప్పుడు వినిపించేది.

0: పాటలు పలికే కార్యక్రమంలో తర్వాత. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు సుభలక్ష్మి అండి.
0: ఎక్కడి నుంచండి?
1: నిర్మూల నుంచి చెప్తున్నానండి.
0: ఏ పాట కావాలండి?
1: మాకు కోరుకున్న ప్రియుడు సినిమా లేదండి, కొంగు పట్టుకు రాగడే కోరుకున్న ప్రియుడు అనే పాట కావాలండి.
0: అలాగేనండి,
1: పాట మీకోసం, నా కోసం, శ్రోతలందరి కోసం మేడం.
0: అలాగేనండి. మీరు కోరిన పాట వస్తుంది, విని ఆనందించండి.

శ్రోతలకు ఒక గమనిక. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచమడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించవలసిన టెలిఫోన్ నంబరులు 0891-278-3322 లేదా 9492-78-3444 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-425-00100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండు నేరాలే. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. గమనిక విన్నారు. పాటల పల్లకి

0: కార్యక్రమంలో తర్వాతి శ్రోత హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
0: బాగున్నా అండి. ఏ పాట కావాలో చెప్పండి.
1: పరమానంద శిష్యుల కథలలో నాలోని రాగం మేడం గారు.
0: సరేనండి, మీరు కోరుకున్న పాట వస్తుంది, వినండి.

0: హలో, పాటలు పల్లకి అండి.
1: హలో,
0: హలో,
1: నమస్తమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి?
1: శుభోదయం. మేసాల విజయనగరం జిల్లా గొర్రెల మండలం
0: ఏ పాట కావాలి?
1: ఆనందపురం మేసాల అప్పలనైనమ్మా.
0: ఏ పాట అండి?
1: నారి నారి నడుము మరారిలో ఇరువురు బామలు కౌగులలో.
0: అలాగేనండి.
1: అమ్మా నమస్తమ్మా.
0: నమస్తే అండి. కోరిన పాట వస్తుంది, వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం. అంశం రాగ సంధ్య. సంధ్య అనగానే రెండు వేరువేరు సమయాలు లేదా స్థితులు కలిసే సంధికాలం అని మనందరికీ తెలుసు. పగటికి రేయి, రేయికి పగలు పలికే విట్కోలు సంధ్య. సంధ్యాకాలం అనగానే పగలంతా అయిపోయి సాయం సంధ్య గుర్తొచ్చి అయ్యో చీకటైనా అనుకుంటాం. చీకటి ఉండిపోతుందా? రాత్రి ఉండేంతవరకే చీకటి. అలా అని చీకటి ఉన్నంతకాలము రాత్రిని కాదు. దట్టంగా మబ్బులు గమ్మేస్తే చీకట్లు ఏర్పడతాయి. అంత మాత్రం చేత అది రాత్రి అవుతుందా? పగటికి రాత్రికి మధ్య ఉండే సంధ్యాకాలం అవుతుందా? రాత్రి చీకట్లు, చీకటి చూరుకు వేలాడే రాత్రి గబ్బిలం ఎగిరిపోయి పగలు ఉషఃకాలం నుండి తొలి సంధ్య ప్రారంభమవుతుంది. రాగం అంటే రాగవర్ణము అంటే ఎరుపు. రాగం అంటే చాలు, ఎరుపే. ఆ అరుణవర్ణం ఒక్కటైనా రాగం అంటే ప్రేమ కూడా, అనురాగం. తొలి మలి సంధ్యలు రెండిటికీ కూడా కనబడే వర్ణం ఎర్రదనమే. ఆ తొలి సంధ్యకు ఎర్రదనాన్నిచ్చేది తూర్పు. తెల్లవారే వేళ తూర్పు ఎర్రబడితే అది తొలి సంధ్య.

తెల్లవారేటప్పుడు ఓ సంధ్య, రాత్రి అవుతూ ఉంటే సాయంత్రం వేళ ఇంకో సంధ్య, కాక మధ్యలో ఒకటి ఉంది. పొద్దుడిది ప్రాతస్సంధ్య అయితే, సాయం సంధ్య సాయంత్రందైతే, మధ్యాహ్న సంధ్య వేరే చెప్పాలా? తొలి సంధ్య కెంజాయిల్లో సముద్ర తరంగాలు అలా అలా అలలుగా వస్తూ మన కళల్లాగా తరంగితమవుతూ ఉంటే, వాటి నుండి కళలేవో పుడుతున్నాయనుకోండి, ఆ తొలి సంధ్య వేళ అందాన్ని ఆలాపనగా చేసి ఆనందిస్తూ ఆస్వాదించాలి.

ఎప్పుడైనా డాబా మీద అలా నిలబడ్డారనుకోండి, మిట్ట మధ్యాహ్నం కాదు, అప్పుడైతే మధ్యాహ్న సంధ్య ఉండదా అంటే పగటికి సాయంత్రానికి మధ్యలో ఉండేది ఆ మధ్యాహ్న సంధ్య. సౌందర్యాన్ని చూడాలి అంటే వేకువలో వచ్చే తొలి సంధ్యని చూడాలి. ఒక్కోసారి ఏం చేయాలో తోచక, ఇంకా బాగా చెప్పాలంటే దిక్కు తోచక, ఏ తెల్లతెల్లవారే వేళో ఏ మునిమాపులోనో ఒకసారి చుట్టూ చూసామనుకోండి, చూసామనుకోండి,

తారకో మేనకో అభిసారికో అనుకుంటూ ఉండగా, ఏ నదీ పరీవాహక ప్రాంతంలోనో నిలబడ్డాం అనుకోండి, చిట్టి చిట్టి తరగలు అలా అలా అప్పుడప్పుడే మేల్కొన్నట్టుగా నిదరోయే నదులన్నీ సంధ్యగాలుల్లో రాగాలుగా విభాగాలుగా

నిదురలేచే నదిలాగే నిద్రపోని మది కూడా ఉంటుంది. ఆ మది మరీ నెమ్మదిగా ఏవేవో ఊహల్ని అల్లుకుంటూ ఏ వెచ్చటి తలపులో కనుకొనల్లోంచి బుగ్గల ఎర్రదనంగా పాకితే ఆ చెక్కిళ్లలోనే లేసంజలు మునిమాపులు తొలి వేకువలు దోబూచులాడి ఈ సంధ్యలో అనగానే ఇలా వినగానే

ఈ సంజలో ఆ చిరుగాలిలో మల్లె విరబూస్తే సుగంధం రాసులుగా గాలి తరగల మీద తేలి వస్తూ ఉంటే ఒక మల్లెనేమిటండి, మళ్ళీ మళ్ళీ మరో పువ్వేమీ విరియదా? ఒక్క కుసుమేమిటి, అన్నీ కూడా విరబూస్తాయి. అందులో ఆకుపచ్చ దనం మధ్య బంగారం పోత పోసి రేకులుగా తయారు చేస్తే ఏ తుమ్మెద కూడా వాళ్ళని తేనెల నిక్షేపంగా నిధిగా ఉండే పువ్వు చంపకం. చంపక చంపక అంటూ, బా చంపక తెలుగులో ఏమంటారు, సంపెంగ సంపెగ, అది సంధ్య పొద్దుల్లో సంపంగి కానీ వికసించి ఆ తావి అన్ని తావుల్లోనూ ఎగబాకుతూ వెదజల్లుతూ ఉంటే ఆ హుషారే వేరు. అదే కదా యువ హృదయాలకేమిటి, ఏ హృదయానికైనా ఆస్వాదించాలని కలిగే అభిలాష.

మబ్బు పట్టే కళ్ళు, తబ్బిబ్బులయ్యే ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో ఈ సంశయంలో ఉండగానే అవతల పొద్దు సంధ్య పొద్దు ఎలా ఉంటుంది? ఎర్రెర్రగా గోధూళి వేళ అయితే సాయంకాలం, పగటిపూటైతే మెల్లమెల్లగా ఉదయించే రవిబింబం. సరే, ఈ అందాలన్నీ కలగలిపి కలనేతగా, కళలకు నేతగా ఆ కట్టు బొట్టులో ఆ చీర వన్నెలుగా దిద్దుకొని ఎక్కడెక్కడి అద్దకాలను సృష్టి నుండి అద్దుకుంటే భావుక హృదయం కళ్ళకద్దుకోదు.

ఏటినీట తారాటలాడే ఆ సందెపొద్దు అందాలున్న చిన్నది ఏకాఏకి ఏకంగా ఏ తొలిపొద్దుల్లోనో వస్తే అది వేరే సంగతి. అలా కాకుండా ఎటూ కాని వేళ చటుక్కున తారలాగా తారసిల్లితే అది జీవన సంధ్యా సమయంలో

అలా ఉదయించిన దేవత సంధ్యారాగంలో చంద్రహారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి పాడుతూ ఉంటే అబ్బా పాటగా విందాంలిద్దరూ.

రాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తానా

వింటూ చూస్తున్నారా? పాటలో, పరిణామంలో, పాటల పరిమాణంలో తెలియకుండానే తొలి సంధ్య నుండి మలిసంధ్య వైపుగా మన ప్రయాణం. ఎక్కడా కూడా రాగ మాధుర్యాల తరంగాల తక్కువతనమేమీ లేకుండా అందులోనూ ఈ సమయమున యమున ఒడ్డున ఉంటే

తరుణం జారిపోకముందే అదే యమున, అంతే రసమయమున, ఆ సమయమున ఇలా అల్లుకుంటూ అందుకుంటూ పొదువుకుంటూ పొదుగుకుంటూ పొందుకుంటూ ముందు ముందుకే వెళ్ళిపోతే ఆ యమున అలలు ఇలా వచ్చి అలా రాధ పాదాల ముంగోరుల్ని తాకి తాకకుండా వెళ్ళిపోతూ ఉంటే కృష్ణుడు కపటమైన ఆందోళనతో నిజమైన ఆనందంతో ఒక్కసారి కాస్త వెనక్కి తగ్గించి వేణు వందుకుంటాడు. ధేను అట్నించటే మలుపు తీసుకుంటుందో, సంధ్యారాగాలలో రాగసంఖ్య రమణీయమై మణీయమై కమనీయమై.

తావిలేని పువ్వు అని ఏదో అలాగా మాట. అబ్బా అదేనండి, పాట వరుసకి అంటే అంటారు కానీ నిజానికి నెమ్మది నెమ్మదిగా సాయంకాలం వైపు వచ్చేసాక సాయంకాలం ఎలా అంటే కాలం సాయం చేయకుండా ఉంటుందా ఏమిటి? ఇది సాయం సంధ్యారాగం.

ఎంతైనా ఉంటుంది పాట, కానీ సాగర తీరం అవునో కాదో, ఏటి ఒడ్డు ఉందో లేదో, డాబా మీద నిలబడ్డామో లేదో, ఎక్కడున్నా మనం ఎలా ఉన్నా అక్కడ సంధ్యవేళ కాకుండా తప్పదు. సంధ్యలో ఏ మబ్బులు లేకపోతే చంద్రోదయం కనిపించకుండా ఉంటుందా?

0: అది కనిపించినా కనిపించకపోయినా చంద్రోదయం అవ్వదు అని కాదు, అవుతుంది. కానీ ఒక్కోసారి మనం చూడలేకపోవచ్చు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక మాటలాంటి పాట, పాటలాంటి మాట గుండె మీటుతూ ఉంటే,
1: చిన్నమా

చిన్న మాట వినేస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఈ సంధ్య, ఆ సంధ్య, త్రికాల సంధ్యలు, ఏ సంధ్య అయినా ఇక్కడితో అయిపోతే ఈ కాలం ఇలా వెళ్ళిపోతుందేమో, ఇంత రసవత్ సమయం మళ్ళీ రాదేమో అనుకునే ప్రతికూల ఆలోచనలకు తావే లేదు. రాత్రి తెల్లారక తప్పదు, చీకటి నుండి వెలుతురుకి వెళ్ళక తప్పదు. చెంచచంద్ర కరస్పర్శ హర్షోన్మీలిత తారక, అహో రాఘవతి సంధ్యా జహాతి స్వయమంబరం అన్నారు వాల్మీకి. చంద్రుడి కిరణాలనే చేతుల స్పర్శ తగలంగానే, అంటే చంద్రుడితో కూడిన స్పర్శ వల్ల ఆనందంతో కంటి నల్లగుడ్లులాగా నక్షత్రాలు మెరుస్తున్నాయిట. అనురాగంతో ఆ సంధ్య అనే కాంత తనంతట తానే ఆకాశం అనే, అంటే అంబరాన్ని, అంబరానికి రెండు అర్థాలు, ఆకాశం వస్త్రం, దాన్ని తొలగించుకుంటోందిట. ఒక నూతన యువతిగా పోల్చారు వాల్మీకి. ఇలాంటి చక్కటి చమత్కార సంధ్యా చంద్రికలు, సంధ్యా సూర్యోదయాలు ఎన్నో కాగితం మీద, తాళపత్రాల మీద కావ్యాలుగానే కాదు, ప్రకృతి కాంత అరవిరిసిన హరివిల్లులాటి వన్నెలలో కూడా. ఇంకా చిత్ర విచిత్రాలు ప్రకృతిలో. అలా భారతదేశపు దక్షిణ కొసన ఉన్న కన్యాకుమారి తీరానికి వెళితే ఏ సంధ్యని చూడాలి అన్న బాధ లేదు. సూర్యోదయ సూర్యాస్తమయాలు అత్యంత అద్భుతంగా ఉభయ సంధ్యలు ఒకేసారి చూడొచ్చు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలు కలిసే ఆ సంగమ స్థలం, సూర్యుడు ఉదయించడం, అస్తమించడం.

చూడడం ప్రకృతి ప్రేమికులకు గొప్ప అనుభూతి. సంధ్యలన్నీ అయిపోయాయా? పొద్దు వాటారిపోతోందా? దేని వాటాకి అవి వెళ్ళిపోయాయా? ఉదయ అస్తమయాలు అంటే ఇంకొక సంధ్య ఉంది, ఆ సంధ్య వేళ కొన్ని పనులు చేయొద్దంటారు పెద్దవాళ్ళు. అసుర సంధ్య, ఆ అసుర సంధ్య నుండి కూడా తాత్వికతో సురసంధ్యగా మార్చుకున్న వైనాన్ని గానంగా విందామా? సంధ్యారాగంగా రాగసంధ్యగా.

0: రాగసంధ్య వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. మధురిమలువు మీరింతవరకు మధుమంజరిలో మరిన్ని అనంతరం. ఇప్పుడు
1: ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ప్రియాంక అరుడా. लोकसभा की कार्यवाही आज विभिन्न मुद्दों को लेकर विपक्ष के हंगामे के कारण

0: ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి. అంతా మన మంచికే చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, B వసంత.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు

శ్రీవారు మావారు చిత్రం నుండి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నారు. అదే స్వరద్వయంలో సుగుణ సుందరి కథ చిత్రగీతం.

చివరిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం. చిత్రం పగబట్టిన పడుచు.

మధుమంజనుడు తుది గీతం వింటున్నారు. మరిన్ని పాటలు 1:10 వినొచ్చు. సమయం 12:30 కావస్తుంది. కొంచెంసేపట్లో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

0: నుంచి 150,000 కోట్ల రూపాయలకు పెరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపైన ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న ఎన్కే ప్రేమచంద్రన్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ చర్య అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాల గందరగోళం కారణంగా ప్రేమచంద్రన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఈరోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం 4 బిల్లులు ప్రవేశపెడుతుంది. వాటిలో ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లు 2026, గనులు ఖనిజాల అభివృద్ధి బిల్లు, కేరళ పేరు మార్పు బిల్లు, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లు బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించిన చట్టాన్ని రూపొందించడానికి, డిజిటల్ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా దాన్ని సవరించడానికి ప్రయత్నిస్తుంది. ది ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు 2026 కూడా సభ పరిశీలన ఆమోదం కోసం జాబితాలో చేర్చారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలతో సహా ప్రతిపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, రైల్వే, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికలను కూడా సభకు సమర్పించారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్ 0 ఓవర్ చేపట్టారు. భారతీయ జనతా పార్టీకి చెందిన తరుణ్ జుగ్ పంజాబ్లో క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి, పెరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యసన ముప్పు అంశాన్ని ప్రస్తావించారు. పంజాబ్లో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని, ఇది రాష్ట్రంలో నేర కార్యకలాపాలు క్రమంగా పెరగడానికి కూడా దోహదం చేస్తోందని ఆయన ఆరోపించారు. అధికంగా డ్రగ్స్ వల్ల 1 సంవత్సరంలోనే 89 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలియజేశారు. అయినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ బెడదను అరికట్టడానికి ఎలాంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదని తరుణ్ చుక్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన బాబుభాయ్ జసంగ్భాయ్ దేశాయ్ మాట్లాడుతూ, గుజరాత్లో చందీపురా వైరస్ వ్యాధి అంశాన్ని లేవనెత్తుతూ ఆ వ్యాధిని అరికట్టడానికి జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐకి చెందిన సంతోష్ కుమార్, భారతీయ జనతా పార్టీ సభ్యుడు బిశ్వజిత్ సిన్హా, డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ప్రజా ప్రాముఖ్యత గల అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ సభ్యుల నినాదాలు, సభలో గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో ఈ సమావేశంలో పంచుకున్నారు. రిబ్బన్లు కట్ చేయడం ద్వారానే ప్రతిష్ట రాదని, ఒక క్రీడాకారుడు స్ఫూర్తితో ఆడడం ద్వారా ప్రతిష్ట లభిస్తుందని మోదీ క్రీడాకారులతో మాట్లాడుతూ చెప్పారు. ఖేలో ఇండియా ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆయన క్రీడాకారులను ప్రోత్సహించారు.
1: స్పోర్ట్స్ వ్యవస్థ ఏక్ బాత్ హై లేకిన్ దేశ్ మెడల్ తబ్ ప్రాప్త కర్తా హై జబ్ దేశ్ మే స్పోర్ట్స్ కల్చర్ బన్తా హై. దోస్తో ఆప్నే బహుత్ బడా కామ్ కియా హై, దేశ్ కా నామ్ రోషన్ కియా హై, ఆప్కో మే బహుత్ బధాయీ దేతా హూం ఔర్ ఆప్ విశ్వాస్ కీజియే ఆగే భీ ఆప్ విజయీ హోంగే ఔర్ ఫిర్ సే ఏక్ బార్ యహీ పర్ హమ్ మిలేంగే. బహుత్ బహుత్ ధన్యవాద్, బహుత్ బహుత్ శుభకామనాయే.
0: దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చనుతో మాట్లాడుతూ, ఆమె విజయం భావితరాలకు అపారమైన స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిలి ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23 నుంచి ఈ నెల 2 వరకు జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలను భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతీయ చేనేత కార్మికులు, డిజైనర్లు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి, మారుతున్న మార్కెట్ పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలని జౌళి శాఖ కార్యదర్శి నీలం షామీరావు ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నేషనల్ హ్యాండ్లూమ్ డిజైనర్స్ కాన్క్లేవ్ ప్రారంభ సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. చేనేత రంగంలో డిజైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉత్పత్తుల డిజైన్లను మెరుగుపరచడం ద్వారా చేనేత కార్మికులు

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. చేనేత కార్మికులు ఆధునిక డిజైన్ పోకడలు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని జాతీయ చేనేత డిజైన్ సదస్సులో వక్తలు సూచించారు. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయలు

తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవచ్చని చెప్పారు. ఆధునిక డిజైన్ పోకడలు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని ఆమె సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, డిజైనర్లను ఈ సందర్భంగా కార్యదర్శి అభినందించారు. దేశభక్తిని, జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో బీజేపీ దేశవ్యాప్తం చేస్తున్న ప్రచారంలో భాగంగా నాగాలాండ్ రాష్ట్రం కోహిమాలో ఈరోజు హర్ ఘర్ తిరంగా టూ వీలర్ ర్యాలీ నిర్వహించారు. నాగాలాండ్ ఉన్నత విద్యా పర్యాటక శాఖ మంత్రి తేమ్జే నిమ్నా ఆలోంగ్ కోహిమాలో ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో యువత జాతీయ పతకం పట్ల గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జార్ఖండ్లో రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ఈరోజు జార్ఖండ్ శాసనసభ విద్యార్థులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం వారు జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి శాసనసభ వైపు మార్చ్ ప్రారంభించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రిఫార్మ్స్ మంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఈవేళ 17 రోజున కొనసాగుతున్నాయి. సిబిఐ ఈ అవకతవకలపై దర్యాప్తు జరపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విద్యార్థుల డిమాండ్లలో 98% ఆమోదించినట్లు ప్రభుత్వం పేర్కొంది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ స్థూల వస్తువుల విలువ గత దశాబ్దంలో 422 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. మహిళల నేతృత్వాన్ని 2 లక్షలకు పైగా సంస్థలతో సహా 12 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, 42,000కు పైగా స్టార్టప్లు ఈ జెమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నాయని గోయల్ తెలియజేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అట్టడుగు స్థాయి సాధికారత అనేది ప్రభుత్వానికి లక్ష్యమని ఈ సంఖ్యలు నిరూపిస్తున్నాయని గోయల్ పేర్కొన్నారు. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, విదర్భ, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒడిశాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా వరద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాబోయే రోజుల్లో మరింత వర్షం కురిసే అవకాశం ఉండడంతో అక్కడున్న పలు ప్రాంతాలు జలమయమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బలసూర్లో ఉప్పొంగి పొరులుతున్న జల్కా నదితో పాటు వైతరణి, సలాంది, కాణి నదులకు ఇప్పటికే వరదలు రావడంతో ఒడిశాలో ఉత్తర పశ్చిమ ప్రాంతాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. వరద సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అసోంలో కూడా వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ దళం, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సహాయ రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. బ్రిక్స్ సాంస్కృతిక బృందానికి చెందిన 1500 మందికి పైగా ప్రతినిధులు మధ్యప్రదేశ్లో భీంబెట్కా రాతి గుహలను నిన్న సందర్శించారు. సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, రష్యా, చైనాతో పాటు ఇతర దేశాల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొని అక్కడి గుహల్లో 1000 సంవత్సరాల నాటి రాతి చెక్కడాలను చూసి ఆది మానవుల జీవన విధానం గురించి తెలుసుకున్నారు. విశేషాలు మరొకసారి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పెరిగింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా చేతి వృత్తులు, ఆధునిక పరిజ్ఞానం, శ్రీ తాటికొండ రంగబాబు గారితో పరిచయం వింటారు.
1: నమస్కారం తాటికొండ రంగబాబు గారు.

0: నమస్కారం సార్.
1: రంగబాబు గారు, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కదా, మీ అసోసియేషన్ కార్యకలాపాలు ఏంటండి, అసలు ఏం చేస్తుంటారు మీరు?
0: ప్రధానంగా నేను పుట్టుకతో నా తల్లిదండ్రులు కానీ నా తాత ముత్తాతలు కానీ అందరూ కూడా ఈ వృత్తిలో ఉండటం మూలంగా, అది భగవత్ సంకల్పమే కావచ్చు, ప్రజల ఆశీస్సులే కావచ్చు, ఐఎమ్ ఏ మ్యాండేటరీ ప్రెసిడెంట్, అంటే ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడి ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 600 మండలాల నుంచి 175 నియోజకవర్గాల్లో ఉండే కార్పెంటరీ అసోసియేషన్స్ అందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం మూలంగా నేను అధ్యక్షుడయ్యాను. మా యొక్క ఆలోచనలల్లా ఒకటే, ఈ కార్పెంటరీ వ్యవస్థలో కూడా కోఆపరేటివ్ సిస్టమ్ రావాలి. ఒకళ్ళకొకళ్ళు సపోర్టబుల్గా ఉంటూ వీళ్ళు యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగ్గా ఉండాలనేదే మా యొక్క ఆలోచనలు, పరస్పర సహకారంతో. ఎందుకంటే ఈ వ్యవస్థను కాపాడటానికి ఎవరూ లేరు. ఈ వ్యవస్థను కాపాడుకోవడానికి మనకు మనమే ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి స్థానిక సంఘాల ద్వారా జిల్లా సంఘాలు, జిల్లా సంఘాల ద్వారా రాష్ట్ర సంఘం ద్వారా మన యొక్క ఆలోచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం, ఎవరికైనా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మనకు మనమే ఒకళ్ళకొకళ్ళు మన కాంట్రిబ్యూషన్ ద్వారా ఒకళ్ళకొకళ్ళు రక్షణ కవచంలా ఉండాలనేది మా యొక్క ప్రధానమైన ఆకాంక్ష, ఆలోచన. వృత్తిలో ఉండేటటువంటి ఆధునిక పరిజ్ఞానాన్ని మనం వాళ్ళకి నేర్పించటం, అందరికీ ఎక్కువ శాతం చేతి నిండా పని ఉండాలి, జేబు నిండా డబ్బులు ఉండాలనేది ఏకైక కాన్సెప్ట్తో మేము పనిచేస్తాం సార్.
1: బాగుందండి. ఇప్పుడు రంగబాబు గారు, మీకు అందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి విశ్వకర్మ యోజన పథకం, ముఖ్యంగా మీ యొక్క వృత్తిపరంగా అయితే ఈ పథకం వర్తిస్తుంది దాదాపుగా. ఈ పథకం గురించి మీకు తెలిసిన వివరాలు ఒకసారి చెప్పండి.
0: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అనేది నిజంగా 75 స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యద్భుతమైనటువంటి పథకం అండి. ఎందుకంటే మిగతా చేతి వృత్తుల సంగతి నేను పక్కన పెడితే నాకు సంబంధించిన కార్పెంటరీ వృత్తి, ఎందుకంటే మేము ఇవాళ తెల్లవారు లెగిస్తే నాతో పాటు ఒక 70-80 వయసు ఉన్న కార్పెంటర్లతో కూడా నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. వడ్రంగు పనిచేసే వాళ్ళకి ఇలాగ ట్రైనింగ్లు ఇవ్వటం, ప్రపంచం ఈ స్థాయిలో ముందుకెళ్తుంది అనేటటువంటి అవగాహన కల్పించటం, వీళ్ళకి ఆధునిక పనిముట్ల పట్ల ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఇవన్నీ చేయటం అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్గా వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా, ఈ విశ్వకర్మ యోజన ద్వారా మాకు ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ట్రైనింగ్ మొట్టమొదటి జరిగినప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ద ట్రైనర్గా ఆ రోజున వెళ్ళటం జరిగింది. అది భగవత్ సంకల్పం. నేను కూడా వాస్తవానికి ఆ ట్రైనింగ్ సెంటర్లో నేను కూడా ఒక ట్రైనర్గా సెలెక్ట్ అయ్యాను. మరి అలాగే రెండో విడత నాగపూర్లో జరిగినటువంటి ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం విశ్వకర్మ యోజనలో భారతదేశం మొత్తమే నుంచి కార్పెంటర్లు 3 సెలెక్ట్ అయితే, ఒకతను రాజస్థాన్ నుంచి, ఇంకొక అతను కేరళ త్రివేంద్రం నుంచి, మూడో వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి నేను సెలెక్ట్ అవ్వడం, ప్రధానమంత్రి గారిని డైరెక్ట్గా చూసి వారి ఎదురుగా మాట్లాడే అదృష్టం రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. అదే కాకుండా ఈ విశ్వకర్మ యోజన ద్వారా నేను ఒక మాస్టర్ ట్రైనర్గా సెలెక్ట్ అయ్యాను. నా ద్వారా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఒరిస్సా రాష్ట్రాల్లో 100 కార్పెంటర్లు ట్రైనర్లుగా సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఈ ట్రైనర్ల ద్వారా దాదాపుగా ఆయా ట్రైనింగ్ సెంటర్లలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సాల్లో దాదాపు ఇప్పటివరకు 30,000 వరకు దాకా వాళ్ళందరూ ట్రైనింగ్లు ఇవ్వటం, వీళ్ళందరికీ టూల్ కిట్లు ఇవ్వటం, వీళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇవ్వటం, వీళ్ళందరికీ స్టైఫండ్లు ఇవ్వటం, ఒక్కొక్కళ్ళకి 100,000 పైన లోన్లు ఇవ్వటం, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి ఈ యొక్క విశ్వకర్మ యోజనలో నేను కూడా భాగస్వామైనందుకు నేను నా జన్మజన్మాల అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్.
1: ఎట్లండి ఈ పథకం ద్వారా ఈ కార్పెంటరీ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయండి? అసలు
0: ప్రధానమైనది ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే కార్పెంటరీ వ్యవస్థ అనేది అత్యంత నైపుణ్యంతో కూడుకున్నటువంటి వృత్తి.
1: అవును,
0: ఈ ఒక ఇంజనీర్ ఒక అన్ఎడ్యుకేటెడ్ ఇంజనీర్తో సమానం. అంటే ఇంజనీర్కి పట్టా ఉంది, ఇక్కడ కార్పెంటర్కి ఏ విధమైనటువంటి గుర్తింపు లేదు. ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసి, అంటే ప్రపంచంలో ఇతర దేశాలు ఎక్కడ చూసినా సర్టిఫైడ్ కార్పెంటర్సే ఉంటారండి. మన దేశంలో ఆ కార్పెంటర్ వయసు దాదాపుగా 60 ఉంటాయి. అతను 15 వయసు నుంచి పనిచేస్తున్నాడంటే 45 పాటు అతను ఆ వృత్తిలో ఉన్నాడు, కానీ అతనికి ఏ విధమైన గుర్తింపు లేదు. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ కార్పెంటర్లకు కూడా ఖచ్చితంగా గుర్తింపు పత్రాలు ఇవ్వాలి అనేటటువంటి ప్రోగ్రామ్ని ఇవాళ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. తద్వారా మా ఆర్గనైజేషన్ ద్వారానే మేము ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వీళ్ళందరికీ 4 సర్టిఫికేట్ అనేటువంటి ఉచిత ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. మరి గత సంవత్సర కాలంగా ఈ విశ్వకర్మ యోజన ద్వారా వచ్చేది 2.5. మేము ఇచ్చేది దాని తర్వాత లెవెల్ 2.5 తర్వాత అండి, అడ్వాన్స్ విశ్వకర్మ లెవెల్ 3, దాని తర్వాత 3.5 కూడా ఉంటుంది. విశ్వకర్మ యోజనలో 3 లెవెల్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేది లెవెల్ 4 సర్టిఫికెట్ని మేము మా ఆర్గనైజేషన్ ద్వారానే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే దాదాపు 1,000 మందికి ఇచ్చామండి. ఈ సంవత్సరం ఒక 2,000 మందికి ఇవ్వడం కోసం ప్రతి నెలా కూడా కార్యాచరణ తీసుకుని అద్భుతంగా మేము స్థానిక సంస్థలు వాళ్ళ ద్వారా పనిచేస్తూ ఉన్నాం సార్. చాలా గొప్ప పథకం, ఎందుకంటే ఆయన పేదవాళ్ళ కష్టాలన్నీ తెలుసు కాబట్టి ప్రధానమంత్రి గారికి. ఎందుకు సాధక బాధలు ప్రతిరోజు అవమానాలు ఆకలి బాధలు అని అనుభవించారు కాబట్టి ఆయన యాంగిల్ ఆలోచించి కార్పెంటరీ వృత్తి యొక్క అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయిలో ఇక్కడ కార్పెంటర్లను వికసిత్ భారత్ కోటాలో అది ఆధునిక పరిజ్ఞానం నేర్చుకోవాలి, ఆధునిక టెక్నాలజీని వరల్డ్ క్లాస్ కార్పెంటర్లుగా ఈ మన భారతదేశంలో కార్పెంటర్లు తయారు చేయడం కోసం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయగలిగే స్థాయిలో మనం ఇంటీరియర్ కానీ ఫర్నిచర్ కానీ తయారు చేయడం అద్భుతమైన ప్రోత్సాహం. దీన్ని మాత్రం నభూతో నభవిష్యత్ అని నేనైతే చెప్పగలను సార్.
1: ఇంకోటండి, ఇప్పుడు ఈ విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా అది ఎవరైతే మీరు ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయని అన్నారు కదా
0: సార్,
1: ఆ శిక్షణ పొందిన తరువాత వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందా, వీళ్ళకి ఆశాజనకంగానే ఉండే అవకాశం ఉందంటారా?
0: ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఏ విధమైన అంటే కేవలం 40 పైసలు వడ్డీకి ఇచ్చేటటువంటి పరిస్థితి రైతుకు కూడా దొరకట్లా, రైతుకు కూడా దొరకకోకుండా వాళ్ళ 1,00,000 రూపాయలు వడ్డీ ఒక కార్పెంటర్కి వితౌట్ షూరిటీ వితౌట్ సెక్యూరిటీ వితౌట్ సిబిల్ స్కోర్, ఇతర సివిల్ స్కోరు బాగోకపోయినా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఎందుకు కరోనా కష్టకాలంలో వాస్తవానికి వీళ్ళందరూ కూడా నిజంగా వర్కర్లకు ఎవరికి పనులు లేవు, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు, అప్పులు పాలయ్యన్నారు, ఉన్న అప్పులు కట్టలేకపోయారు, సివిల్ స్కోర్ ఎవరికైనా డౌన్ అయిపోద్ది. ఈ పరిస్థితిని అద్భుతంగా గమనించడం అనేది చాలా గొప్ప ఆలోచన. సివిల్ స్కోరు బాగోకపోయినా వీళ్ళందరికీ ఇవ్వండి, తద్వారా వీళ్ళ ఆర్థిక పరిస్థితులు, ఎందుకంటే 1,00,000 రూపాయల ద్వారా చిన్న టీ కొట్టు పెట్టుకున్నా కూడా సాయంత్రం ఖచ్చితంగా 1,000 రూపాయలు సంపాదించవచ్చు. అటువంటిది కార్పెంటర్ ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చు. ఆ 1,00,000 రూపాయలతో అతను కావాల్సిన సామాన్లు కొనుక్కోవచ్చు, పెట్టుబడి సహాయంగా ఏదైనా ప్లైవుడో లేకపోతే ఒక ఫర్నిచరో ఒక కుర్చీయో మంచమో ఏదో ఒక వస్తువును తయారు చేసి అతనికి పెట్టుబడి ఒక 10 రూపాయలు అయిందనుకోండి, ఖచ్చితంగా 15 రూపాయలు 20 రూపాయలు కమ్ముకుంటే 10 రూపాయలు లాభం కనపడతానే ఉంది. ఇవాళ 1,00,000 రూపాయలు ఇచ్చేవాడే అసలు ముందు, ఇవాళ ప్రధానమంత్రి గారు అలా ఇవ్వటం అనేది మన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా సార్.
1: ఇంకొకటండి, ఇప్పుడు మీరు రాష్ట్ర అధ్యక్షునిగా ఏదైతే ఈ కార్పెంటరీ అసోసియేషన్కి సంబంధించి ఎన్నిక కావడానికి ముందు ఇంకేమైనా వేరే ఆర్గనైజేషన్లో ఏమైనా పనిచేశారా?
0: నేను స్థానిక సంస్థలో పనిచేశాను సార్. వాస్తవానికి పెనమలూరు యునైటెడ్ కార్పెంటర్స్ అసోసియేషన్ అని చెప్పేసి పెనమలూరు నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో పనిచేశాను నేను జనరల్ సెక్రటరీగా. దాని తర్వాత అప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా నేను కార్పెంటర్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా పనిచేశాను. దాని తర్వాత నేను ఇప్పుడు ఇదే నేను పనిచేస్తున్నటువంటి ఏపీఎస్సీఏ ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్స్ అసోసియేషన్, ఇది ఒక ఇండిపెండెంటల్ ఆర్గనైజేషన్, ఏ విధమైన కులంతో కానీ మతంతో కానీ పార్టీతో కానీ సంబంధం లేనిది. కార్పెంటర్ల యొక్క అభివృద్ధి కోసం పెట్టినటువంటి సంస్థలో నేను మొట్టమొదటి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. నా యొక్క పనితనాన్ని వచ్చి ప్రజల ఆమోదంతో నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నా సార్.
1: అయితేనండి, ఇప్పుడు సభ్యులకి ఏదైతే ఈ కార్పెంటర్లకు సంబంధించిన రంగంలో సభ్యులు చాలామంది ఉండుంటారు, మీరు అసోసియేషన్కి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా చేస్తున్నారు, వాళ్ళకి అంటే ఏదైతే ఇప్పుడు విశ్వకర్మ యోజన పథకంలో శిక్షణ పొంది లేదా ట్రైనింగ్ పొంది తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నమై వాళ్ళ జీవిత వికాసాన్ని పురోభివృద్ధిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు, మంచి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పారు. వీళ్ళకి చాలా ఉంటాయి, అంటే ఆరోగ్యపరమైన సమస్యలు లేదా పిల్లల చదువులని ఇలా చాలా ఉంటాయి. ఈ సభ్యులకి ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు లాంటివి వస్తే ప్రభుత్వ పరంగా సహకారం ఉందా?
0: ఉంటుంది సార్, తప్పనిసరిగా ఉంది. కాకపోతే ఇంకా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ప్రమాద భీమాలు ఒక ప్రధానమంత్రి జేజేబీబీ అని ఇలా రకరకాల ఇన్సూరెన్స్ సౌకర్యాలు,
1: జీవనజ్యోతి బీమా యోజన,
0: జీవనజ్యోతి బీమా కానీ ఇలాంటివి ఉన్నా కూడా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు, ఎందుకంటే చేతి వృత్తులు చేసే వాళ్ళకి బై హ్యాండ్ మేడ్ వర్కర్స్ అని అన్నీ కూడా చేతి హ్యాండ్ టూల్స్ మిషనరీస్తో ప్రతి నిమిషం పని. కార్పెంటరీ వృత్తి అంటేనే కటింగ్ మిషన్ కానీ డ్రిల్లింగ్ మిషన్ కానీ హ్యామర్ మిషన్ కానీ లేకపోతే శాండింగ్ మిషన్ కానీ లేకపోతే రకరకాల అన్ని రకాల మిషనరీస్ అన్ని చేతులతోనే ఆపరేట్ చేయాలి. చేతులతోనే ఎక్కడ వాళ్ళ యొక్క ఆలోచన కానీ ఎక్కడైనా డైవర్ట్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ ప్రమాదంతో ఆ చేతి వేళ్ళు కట్ అవ్వటము లేకపోతే ఆ గ్రైండింగ్ మోటార్లో చేతుకు మోచేతులకు తగలటం, వీటి మూలంగా అప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ లాంటివి కొద్దిగా వర్తించట్లేదు. అది కూడా కొద్దిగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ప్రమాదానికి ఉచితంగా వైద్యం అందించవలసినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది. తప్పనిసరి ఆ దిశగా కూడా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది.
1: అసలు ఈ కార్పెంటర్ సెంటర్ల కోసంగా ఈ ప్రత్యేక కార్పొరేషన్ అనేటువంటిది అవసరం ఎందుకండి? అసలు
0: అది అది ఖచ్చితంగా కావాల్సిందే సార్. ఎందుకంటే సమాజంలో ఇవాళ ఎగ్జాంపుల్ మన చేనేత కార్మికులు ఉంటారు, వీళ్ళకి భారతదేశం మొత్తం మీద వీవర్ సొసైటీలనో లేకపోతే ఒక టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ అనో ఉంటుంది, ఒక చెప్పులు కుట్టేవాళ్ళకు

0: ఒక లెదర్ కార్పొరేషన్ తప్పిస్తే లిడ్ క్యాప్ అని ఉంటుంది. లేకపోతే ప్రతి ఒక్క చేతి వృత్తికి కూడా ఏదో ఒక రక్షణ వలయం అనేది ఉంది. కానీ కార్పెంటరీ వృత్తికి ఇప్పటి వరకు కూడా వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఎవరిని అడగాలో తెలియదు, వీళ్ళకి ఏదైనా నష్టం కలిగితే ఎవరైనా ఇది చేయాలో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా వీళ్ళ అభివృద్ధి కోసం కానీ వీళ్ళ సంక్షేమం కోసం కానీ వీళ్ళ యొక్క న్యూ స్కిల్స్, కొత్త టెక్నాలజీ వచ్చేసింది. వాళ్ళ ఇదివరకు ఇట్లాగా ఉలిబాడితో పనిచేసే పరిస్థితి లేదు. ఆ న్యూ టెక్నాలజీ తెలియాలంటే ఖచ్చితంగా అడ్రంగి వృత్తిదారులు కూడా ప్రత్యేక కార్పొరేషన్ రావాలి. ఖచ్చితంగా వీళ్ళందరికీ అభివృద్ధి కోసం ఆ న్యూ టెక్నాలజీని ప్రభుత్వం ద్వారా అందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త వాడు ఈ వృత్తిలోకి వచ్చే పరిస్థితి లేదు, అది ప్రభుత్వమే ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈ దేశంలో నిర్మాణాలు జరిగినంతకాలం, ఈ భారతదేశం ఉన్నంతకాలం కార్పెంటర్ అవసరం ఉంది. అది ప్రధానమంత్రి గారు ఇవాళ వికసిత్ భారత్ ద్వారా, మరి మనకి అద్భుతం, మనకి భారత్ వరల్డ్ క్లాస్ సిటీ అమరావతి నిర్మాణం జరగబోతుంది మన ఆంధ్ర రాష్ట్రంలోనే. మరి ఇటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడెక్కడో బయట ఉండి తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి వర్కర్లనే కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నవాళ్ళకి పని కల్పిస్తూ వరల్డ్ క్లాస్ సిటీని ఇక్కడ ప్రతి ఒక్క ఆదాయం మన వాళ్ళకే అందితే మనమే ఆర్థికంగా ఎదగటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కార్పెంటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ కావాల్సింది.
1: ఈ మధ్య బాగా ఎక్కువగా వింటున్నామండి, అసలు పనులే లేవు కార్పెంటర్లకి అని కూడా వింటున్నాము. మరి మీరేమో బోల్డని లాభాలు ఉంటాయి ఉన్నాయి అని ఇలా చెప్తున్నారు, ఏమంటారో మరి?
0: ఖచ్చితంగా మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే పాత ఉలిబాడితో పనిచేసేటట్టు అయితే పని లేదు. నేను ఉలితో పాత పద్ధతిలోనే పనిచేస్తానంటే పని లేదు. ఎగ్జాంపుల్, మన చిన్నప్పుడు కొలింకాడే ఉలి తయారు చేసుకునేవాళ్ళు, కొలంలోనే బాడి తయారు చేసుకునేవాళ్ళు, కొలింకాడే రంపం తయారు చేసుకునేవాళ్ళు, వాటితోనే పనులు చేసేవాళ్ళు. ఇళ్ళకి కావాల్సిన కుర్చీలు కావచ్చు, మంచాలు కావచ్చు, తలుపులు కావచ్చు, దర్వాజాలు కావచ్చు, అన్నీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత ఏమొచ్చింది, దాని తర్వాత ఆటోమేటిక్గా కటింగ్ మిషన్లు వచ్చినాయి, డ్రిల్లింగ్ మిషన్లు వచ్చినాయి, శాండింగ్ మిషన్లు, హ్యాండ్మేడ్ మిషన్లు, ఇవన్నీ అందిపుచ్చుకున్నారా లేదా? దాని తర్వాత అప్పుడు వృత్తి పోయిందని ఎవరు బాధపడలేదు కదా.
1: అవును,
0: వృత్తి పోయిందని ఎవరు బాధపడలేదు. దాని తర్వాత వచ్చేసరికి చిత్రు మిషన్లు, పెద్ద మిషన్లు వచ్చినాయి, సిఎన్సి మిషన్లు వచ్చినాయి, అవి కూడా కొనుక్కుంటున్నారు. ఇవాళ దానికన్నా పెద్ద మిషన్లు వచ్చేసినాయి, మల్టీబోరింగ్ వచ్చింది, ప్యానల్ సా వచ్చింది, ఎడ్జ్ బెండింగ్ వచ్చింది, సిఎన్సీలో న్యూ టెక్నాలజీకి సంబంధించిన ఏఐ టెక్నాలజీ కూడా, మనం ఏదైతే ఊహిస్తామో ఊహించిన అద్భుతమైన ప్రతిరూపాన్ని అక్కడ దించగలిగేటటువంటి అధునాతనమైన మిషనరీస్ వచ్చినాయి. ఇవాళ కస్టమర్కి ఈజీగా ఫాస్ట్గా పనవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు కబోర్డ్ వర్క్ చేయాలంటే ఒక ఐదుగురు మనుషులు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి ఖచ్చితంగా 20 రోజులు పట్టేది. ఇవాళ కబోర్డ్ చేయాలనంటే వానర్ ఏమంటున్నాడు, నాకు 12 రోజులు అయిపోవాలి అబ్బాయి అని అంటాడు. ఫాస్ట్గా పనవ్వాల్సిన పరిస్థితి. ఫాస్ట్ కావాలనంటే దానికి తగ్గట్టుగానే మనం మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వాస్తవానికి ఇండస్ట్రియల్ కోట ఇవాళ, ఎందుకంటే ప్రపంచం ఇండస్ట్రియల్ దిశగా వెళ్ళిపోతా ఉంది. రాబోయే రోజుల్లో కూడా వ్యక్తులకు పని ఉండేటటువంటి పరిస్థితులు ఉండవండి. ఒక బ్రాండింగ్కి ప్రధానమంత్రి గారు చెప్పేది విశ్వకర్మ యోజన ద్వారా నువ్వు ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకో, మా బ్రాండ్ను ప్రమోట్ చేసుకో, ఆ బ్రాండ్ ద్వారానే భవిష్యత్తులో నీ రంగంలో నువ్వు ఎదుగు అని అంటున్నారు. కాబట్టి ఆ బ్రాండ్కే పని వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే కార్పెంటర్లు అందరూ కూడా ఎవరికి వాళ్ళు బ్రాండ్ను క్రియేట్ చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఇక్కడ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అసలు వర్కర్ లేడు ఇక్కడ ముందు. ఆ కొత్త విధానంలో పనిచేయటం మన వాళ్ళకి తెలియట్లేదు, అది అవేర్నెస్ చేయగలిగితే చాలు. అద్భుతమైన ఫలితాలు, అత్యధిక ఆదాయం, రోజుకు 2000 రూపాయలు ఈజీగా సంపాదించుకునే ఆదాయం వాళ్ళ కార్పెంటరీ వృత్తిలో ఉంది.
1: ఇందాక మీరు చెప్పినప్పుడు రాజమండ్రిలో ట్రైనింగ్ సెంటర్ గురించి కూడా చెప్పారండి. ఈ ట్రైనింగ్ సెంటర్ దాంట్లో చేరడం, చదువుకున్న పిల్లలు కూడా అధునాతనమైనటువంటి పని విధానం నేర్చుకోవడం, ఈ వివరాల గురించి మీరు ఇంకోసారి చెప్తారా?
0: ఇది వాస్తవానికండి కొత్త టెక్నాలజీతో పని చేయాలి, కార్పెంటర్లు కొత్త విధానం నేర్చుకోవాలి అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్. అసలు వడ్రం పనిచేయడానికి ట్రైనింగ్ సెంటర్ ఏంటని మనవాళ్ళు అనుకుంటా ఉంటారు. విషయం ఏమిటంటే మామూలుగా సంప్రదాయబద్ధంగా భారతదేశం మొత్తం కూడా కార్పెంటరీ వృత్తి ఎలా చేస్తారనంటే అంగుళాలు, నూళ్ళు, లేకపోతే అడుగులు స్క్వేర్ ఫీట్లో కొలుస్తూ ఉంటారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మిల్లీమీటరు, సెంటీమీటరు, మీటర్లలో కొలవాల్సినటువంటి అవసరం పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మిషనరీస్ అన్నీ కూడా ఆ యొక్క టెక్నాలజీకి కనెక్ట్ అయ్యే ఉంటాయి. అందుకని చెప్పేసి ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ల ద్వారానే మన వాళ్ళందరికీ కొత్త విధానంలో పనిచేసే పద్ధతులు నేర్చుకోవాల్సిన మిషన్ ఆపరేటింగ్ అని కంప్యూటర్ సిస్టంలో ఆ యొక్క పని విధానం, ఎందుకంటే డైరెక్ట్ ప్రోడక్ట్ అక్కడ వచ్చేసింది, తీసుకెళ్ళి ఇన్స్టాలేషన్ చేసుకోవటమే. ఇదివరకు ఇట్లాగా సైట్ వర్కులు ఉండవు అనమాట. మీ ఇంట్లో వర్క్ చెప్పారనుకోండి, ఆ ఇంట్లో కూర్చుని ప్లేవుడ్లో, సన్లాస్లో కర్ర కోసి ముక్కలు చేసి దాన్ని బెజ్జాలు కొట్టి కూసాలు పెట్టి దిగ్గొట్టి అవన్నీ అక్కడ బిగించే పరిస్థితులు భవిష్యత్తులో ఉండవు. అందుకని ఈ అధునాతనమైన ట్రైనింగ్ సెంటర్లో ఒకటి మనకి మెడ్రాస్లో ఉంది, 2 బెంగళూరులో ఉంది, 3 వచ్చేసరికి ఢిల్లీలో, 4 మన హైదరాబాద్లో ఉందండి. అటువంటి ట్రైనింగ్ సెంటర్ని మనం మ్యాక్సిమం కష్టపడి ఈ సంవత్సరం పొడుగున వాళ్ళ రిక్వెస్ట్ చేయడం మూలంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి కొత్త తరం కార్పెంటర్లు తయారవలసిన అవసరం ఉందండి. ఇక్కడ మీరు మాకు అవకాశం కల్పించాలంటే ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు ముందుకొచ్చారు, వాళ్ళ దగ్గర మిషనరీస్ ఉన్నాయి. ఇది వాస్తవానికి ప్రభుత్వం ద్వారా పూర్తిగా ప్రజలందరికీ ఉచితం.

0: అండి. 17 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు, హైదరాబాద్లో అయితే 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ నేర్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ వృత్తులు వాళ్ళు రాణించారు, కొత్త విధానంలో పని చేయాలంటే వాళ్ళకి తెలియట్లేదు. అందుకని ఈ విధానం కూడా నేర్చుకోవాలని చెప్పి ఆ వయసులో ఉన్నవాళ్ళు కూడా నేర్చుకుంటా ఉన్నారు. 60 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, తప్పనిసరిగా అందరూ నేర్చుకోవచ్చు. మేము ఆంధ్ర రాష్ట్రంలో మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా పిల్లలందరికీ, ఈ కొత్త తరం పిల్లలు ఎవరైనా నేర్చుకుంటానంటే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ అయిపోయిన వెంటనే అత్యధిక ఆదాయంతో స్టార్టింగ్ మేము 18,000 రూపాయల నుంచి 25,000 రూపాయలతో ఉద్యోగాన్ని కూడా ఇచ్చే ఆ పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్నాం.
1: తర్వాత అండి, ఇప్పుడు హిందుస్థాన్కి షాన్ స్కిల్ ఇండియా ఆటల పోటీలపై మీరు చెప్పేటువంటి విషయాలు ఏంటి?
0: వాస్తవానికి కార్పెంటరీ వృత్తిలో ఆటల పోటీలు ఉన్నాయి అనేది ఈ స్టేట్లో కాదు, దేశంలోనే చాలామంది కార్పెంటర్లకు తెలియదు అనమాట. హిందుస్థాన్కి షాన్ అనేది ప్రభుత్వం ద్వారానే ప్రైవేట్ సంస్థల నిర్వహణ చేసేది. అది ఇటీవల తమిళనాడుకి ఆ యొక్క ప్రైజ్ వెళ్ళిందండి. మన ఆంధ్రా నుంచి ఒక 6 పార్టిసిపేట్ చేస్తే ఒక అతను సెలెక్ట్ అయ్యాడు, ఒకతను బాంబేలో జరిగింది ఈ ప్రోగ్రామ్ అంతా. అక్కడ అతను కొద్దిగా ఫెయిల్ అయ్యాడు. పార్టిసిపెంట్కి సంబంధించి దానికి ఏదో సర్టిఫికెట్ అయ్యి ఇస్తారు. ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి ఇండియన్ ఒలింపిక్స్ ఎలా జరుగుతూ ఉంటాయో వరల్డ్ వైడ్గా ఇవాళ మనకు సంబంధించి చేతి వృత్తులకు సంబంధించి స్కిల్ ఇండియా కాంపిటీషన్స్ అని జరుగుతాయండి. ఇది రేపు నెక్స్ట్ మనకి ఢిల్లీలోనో ఎక్కడో జరగబోతున్నాయి. మనమైతే ఎందుకంటే స్కిల్ కొత్త తరం, కొత్త స్కిల్స్ కావాలంటే అమరావతిలోనే చేయాలని కూడా మొన్న మేము కుప్పం వెళ్ళినప్పుడు, సార్ ఇది కూడా మంచి సబ్జెక్టు, నైపుణ్యం మీదే వాళ్ళ అందరూ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, నైపుణ్యాలకు సంబంధించినటువంటి చాలా సెంటర్లు పెడతా ఉన్నారు, నైపుణ్యానికి ఎక్కువ పెద్దపీట వేస్తూ ఉంది ప్రభుత్వం కూడా. అటువంటి ఆటల పోటీలు అమరావతి లాంటి ప్రాంతాల్లో జరిగితే ఇంకా బాగుంటుందని మాకు అనిపించి మేము ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఇవ్వటం జరిగింది. మరి దానికి సంబంధించి ఎందుకంటే అసలు పర్టికులర్గా కార్పెంటరీ వృత్తి, ఈ కార్పెంటరీ వృత్తిలో నైపుణ్యాభివృద్ధిలో మనకి గనక మన ఆంధ్రా వాళ్ళని చాలామందిని ప్రోత్సహిస్తా ఉన్నాం. ఇందులో వచ్చే వరకు వాస్తవానికి 17 ఏళ్ల నుంచి అండి 23 ఏళ్ల వరకు పిల్లల వరకు మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి కుదురుద్ది. భారత ప్రభుత్వం నైపుణ్యానికి సంబంధించిన స్కిల్ ఇండియా కార్పెంటరీ కాంపిటీషన్స్లో ఇక్కడ గెలిచిన వాళ్ళకి మళ్ళీ జపాన్లోనే ఇక్కడ ఉందండి, మళ్ళీ 2026 సంవత్సరంలోనే వీళ్ళందరిని అక్కడ తీసుకెళ్ళి వరల్డ్ ఛాంపియన్స్గా అక్కడ కూడా గెలిస్తే వీళ్ళందరికీ కూడా ఈక్వల్ టు ఏదైతే ప్రపంచ ఛాంపియన్స్ ఎలా ఉంటారు మనకి క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ లేకపోతే హాకీ కానీ, వీళ్ళకి ఏ విధమైన గౌరవ మర్యాదలు ఈ అవకాశాలు ఎలా ఉంటాయో ప్రభుత్వం ద్వారా ఈ యొక్క వృత్తిలో నైపుణ్యంలో వీళ్ళందరూ గెలిచిన వాళ్ళందరికీ కాంపిటీషన్స్లో అసలు కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టి కాంపిటీషన్స్ పెడుతుందనే విషయమే తెలియదు. దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తానికి మా వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్.
1: చాలా చాలా ధన్యవాదాలు తాటికొండ రంగబాబు గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు చేతి వృత్తులు ఆధునిక పరిజ్ఞానం గురించి శ్రీ తాటికొండ రంగబాబు గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వెలుగు పూలు శ్రీమతి ఎం విజయశ్రీముఖి గారి కథానిక వింటారు.
3: రండి భోజనం చేద్దాం. భర్త జైపాల్ని మరోసారి వచ్చి పిలిచింది స్ఫూర్తి. నువ్వు తినేసే, నాకు ఆకలిగా లేదు, తల తిప్పకుండానే పేపర్ చూస్తూ చెప్పాడు. కోపమా అలక దగ్గరకు వచ్చి అడిగింది. రెండూ కాదు, ఆకలి లేదంతే, ముభావంగా తల ఎత్తకుండానే చెప్పాడు. ఆమెకి అర్థమైపోయింది. ఎప్పుడూ నవ్వుతూ తను ఎలా మాట్లాడినా సరే నవ్వేస్తూ సరదాగా తీసుకునే భర్త కోపం వస్తే అరవడు తిట్టడు, ఇలా మౌనంగా ఉండిపోతాడు. ఇదిగో ఈ మౌనమే తనని భయపెట్టి కట్టడి చేస్తూ ఉంటుంది. కాసేపు అలాగే నిలబడి అవతలికి వెళ్ళిపోతూ, ఛా పండుగ రోజు నా సంతోషంపై ఆయన నీళ్లు చల్లారా, ఆయన్ని నేనే నిరాశపరిచానా, తనలో తనే తర్కించుకోసాగింది స్ఫూర్తి. ఆ రోజు సంక్రాంతి పండుగ. తెల్లవారుజామునే లేస్తున్న భార్యను లేవనీయకుండా చేత్తో చుట్టేసి, పండుగ పైగా సెలవు ఉందేమో ఇద్దరం, ఇంకాసేపు పడుకోకూడదు, బద్ధకంగా కళ్ళెప్పకుండానే అన్నాడు జైపాల్. ఇద్దరమైనా పండగ కదా, స్పెషల్స్ చేయటానికి సమయం చాలదు, ఉండండి వదిలించుకుని లేచి వెళ్ళింది స్ఫూర్తి. పై పనులన్నీ పని మనిషి చేసినా ఆ రోజున ప్రత్యేకంగా చేయాల్సిన వంటలు స్నానాలు వగైరా అయ్యేసరికి ఆవేళవుతుందిలే అనుకుంది. వాళ్ళున్న బహుళ అంతస్తుల భవనంలో 4 అంతస్తుల్లోనూ కలిపి 12 కుటుంబాలు కాపురం ఉంటున్నారు. ఏవైనా ప్రత్యేక దినాలలో మహిళలందరూ వాళ్ళు వాళ్ళు వండుకున్న వంటలను ప్రక్కవారికి కూడా రుచి చూపిస్తూ ఉంటారు. స్ఫూర్తి గారెలు పూర్ణాలు వండింది, పెరుగు ఆవిడలేసింది.

స్వామి, ఒక నిమిషం ఆగండి, పనిలో ఉన్నాను చెప్పింది. భర్త అలా పిలిచినప్పుడల్లా ఏం చూపిస్తారో తెలుసు. దూరదర్శిని, చరవాణీల కన్నా ఎక్కువగా తామిద్దరూ కలిసి చూసేది ఏవంటే, వీళ్ళుండే అపార్ట్మెంటు రహదారికి ప్రక్కనే ఉంది. వెనుకవైపు చుట్టూ పొలాల మధ్యలో బాటలేసి మరికొన్ని బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరుగుతోంది. వీళ్ళుండే దానికి వెనుకవైపుగా మరొక బహుళ అంతస్తుల భవనం కడుతున్న కార్మికులున్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఒంగోలు వచ్చారు. కట్టడానికి దగ్గరలోనే చిన్న చిన్న పాకల్లో ఉంటూ వండుకుని తింటూ ఆ కట్టడం పనులు చేస్తున్నారు. 10 మందికి పైగానే కనిపిస్తూ ఉంటారు. వాళ్లల్లో 2 చిన్నపిల్లలు, 2 పొడుచు జంటలు. వాళ్లు కాక మిగతా వారంతా మధ్య వయస్కుల్లా ఉన్నారు. జైపాల్ అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక స్కూల్లో ఉపాధ్యాయుడు. స్కూల్ నుండి రాగానే బట్టలు మార్చుకుని పడమర దిక్కునున్న చిన్న బాల్కనీలోని కుర్చీల్లో కూర్చుంటాడు. అక్కడికే టీలు, చిరుదిండ్లు లాంటివి తెచ్చి మధ్యలో ఉన్న చిన్న టీపై మీద పెట్టి తను కూర్చుంటుంది స్ఫూర్తి. అస్తమిస్తున్న సూర్యుడిని, దూరంగా ఉన్న కొండల్ని, చుట్టూ కనిపించే పచ్చని చేలల్లో దూదిముద్దల్లా కనిపించే కొంగల గుంపులను చూస్తూ హాయైన పైరుగాల్ని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ టీ త్రాగటం వాళ్ళకి అలవాటు. తమకు దగ్గరలోనే కట్టే అపార్ట్మెంట్ కట్టడాలను చూపుతూ పచ్చని పంట పొలాలు తీసేసి ఇలా భవనాలు కడితే ఆహార ధాన్యాలకు కరువు రాదా అడిగింది స్ఫూర్తి. ఇప్పుడు పరిస్థితి ఇదే కదా. ఇదివరకు కుటుంబ సభ్యులందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్లు. పెళ్లైన కొత్త జంటలకు గది వేరుగా ఉండేది. ఇంట్లో అందరూ కలిసి ఉంటూ తింటూ ఉండేవాళ్లు. ఆహార పంటలకు భూమి సమృద్ధిగా ఉండేది. ఇప్పుడో ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో గదితో పాటు కిచెన్, డైనింగ్ రూమ్, హాల్, స్టోర్ రూమ్, ఎప్పుడో ఒకసారి వచ్చే వెళ్లే చుట్టాలకు కూడా గెస్ట్ రూమ్స్. ఇన్ని గదులు ఉండాలంటే మరి పొలాలు తీసేసి ప్యాలెస్లు కట్టాల్సిందేగా, కించిత్ అసహనంగా చెప్పాడు జైపాల్. భవన కార్మికులు పెద్దగా మాట్లాడే మాటలతోనో, కంకరా సిమెంటు కలిపేసే యంత్రపు హోరుతోనో ఒక్కోసారి వాళ్ల దృష్టి అటువైపు మళ్ళుతుంది. పనిచేసే పెద్దవాళ్ల మధ్యలో సందు చూసుకుని మరీ చాటుమాటుగా చిలిపి సరసాలు అడుకునే కుర్రజంటలను చూస్తూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు స్ఫూర్తి, జైపాల్. ఓ ప్రక్క బండచాకరి చేస్తూ కూడా వాళ్ళ వైపు చూడండి, ఎలా గిల్లుకుంటూ గిచ్చుకుంటూనే ఎంత హుషారుగా తిరుగుతున్నారో ఆశ్చర్యంగా అనేది స్ఫూర్తి. ఆడుతూ పాడుతూ ఉంటే, అలా పనిచేస్తూ ఉంటే అలుపు సొలుపు ఉండదని అందుకే కదా అన్నారు అనేవాడు జైపాల్ నవ్వుతూ. అదిగో అలాంటప్పుడు భార్య ఏదైనా పనిలో ఉంటే ఇదిగో ఇలాగే పిలిచి చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు అలాంటిదే ఏదోలే అనుకుంది స్ఫూర్తి. ఏమిటి, మీరింకా స్నానమే చేయలేదా? బాల్కనీలో అటు తిరుగు నించున్న భర్తను చూసి అడుగుతూ వచ్చింది స్ఫూర్తి. జైపాల్ ఏదో చెప్పబోతూ తిరిగి చూశాడామెను. తలంటుకున్న జుత్తులో నుండి చెలరేగి అల్లరిగా నుదుటిపై ఎగురుతున్న కొన్ని చిన్ని ఉంగరాల ముంగురులు, నుదుటి చిన్న కుంకుమ బొట్టు, మేలుజాతి నీలల్లాగా మెరుస్తున్న విశాలమైన కాటుక కనుదోయి, పచ్చని పట్టుచీర, ఆ పైన ఎరుపు రంగు పొట్టు జాకెట్, ఏమిటి అలా చూస్తున్నారు అడిగింది స్ఫూర్తి. బాగున్నాబోయ్, సంక్రాంతి లక్ష్మిలాగా ప్రశంసగా చూస్తూ నవ్వుతూ చెప్పాడు. సరేలేండి, పెళ్ళైన 5 ఏళ్లకు కూడా భార్యను పొగిడేవాళ్ళని మిమ్మల్ని చూశాను, ఇంతకీ ఏమిటి పిలిచారు అడిగింది. అటు చూడు అటు చూడు, ఆ బొడ్డోడు వాళ్ళమ్మ తలంటుతానంటే పరుగులతో ఎలా వాళ్లమ్మను పరుగులు పెట్టిస్తూ తిప్పిస్తున్నాడు, నవ్వుతూ చేయిపెట్టి చూపించాడు. అదే విషయం అంతా సిద్ధం. తమరు వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటే నేను వెళ్ళి అందరికీ పనిచేసి వస్తాను, వచ్చాక మనం భోజనం చేయవచ్చు చెప్పింది స్ఫూర్తి. అందరికీ ఏం పంచుతావు అడిగాడు. వండుకున్న పిండి వంటలు చెప్పింది. ఆమె మాటలు విని అటు కట్టడం వైపు చూస్తూ స్ఫూర్తి, మన అపార్ట్మెంట్లో ఈవేళ అందరూ వండుకునేవాళ్లే, ఆ పెట్టేదేదో వాళ్లకు పెట్టొచ్చు కదా, వాళ్లంతా తమ ఇళ్లకు నెలల తరబడి దూరంగా ఉంటున్నారు పాపం, భవన కార్మికులను చూపుతూ అన్నాడు జైపాల్. వీళ్ళందరూ మనకు పెడితే తీసుకుంటూ మనం ఇవ్వకపోతే బాగుంటుందా చెప్పండి అంది. 50 గజాల దూరంగానే వాళ్ళంతా ఏదో ఒకటి అగులు బొగులుగా తింటుంటే చూస్తూ మనం వండుకున్న వాళ్ళకి మళ్ళీ మెహర్బానీగా పెట్టడం, మనం తినటం బాగుంటుందా నువ్వు చెప్పు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఎవరు వండుకొని రోజుల్లో మనం ఒక్కళ్ళమే వండుకున్నప్పుడు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి పుచ్చుకోవటం సరే, ఈరోజు వాళ్ళు వండుకుంటున్నారు. ఇందాక వాళ్ళు ఎవరో పంపిన వాటిని నువ్వేం చేసావు, పని మనిషికి ఇచ్చేసావు.

0: నువ్విచ్చినవి వాళ్ళు కూడా అలాగే చేస్తారుగా. ఇంతకీ ఇప్పుడు మీరనేదేమిటి? స్ఫూర్తి గొంతులో కొద్దిగా అసహనం ధ్వనించింది. అలాంటి వాళ్ల శ్రమతో కట్టిన నీడల్లోనే మనం ఇంత సుఖంగా సురక్షితంగా ఉంటున్నాం. ఇన్ని రకాల వంటలు వాళ్ళు వండుకోరు. పిలిచి వాళ్లకు కొంత పెడదాం, పండుగంటే ఇది అనే ఆనందం వాళ్ల కళ్లలో కనిపిస్తుంది. వాళ్ళని అలా చూస్తుంటే మనకి ఆనందంగానే ఉంటుంది. మనమేమీ ప్రత్యేకం వాళ్ళ కోసం వండటం లేదు కదా. సరేలే, మిగిలితే అప్పుడు చూడొచ్చులే, మీరు కానిచ్చి రండి. ముక్తసరిగా అనేసి వెళ్తుంటే, ఏమిటి మిగిలితేనా? రెట్టించి అడిగాడు జైపాల్. ఆమె మాట్లాడకుండా వెళ్ళింది. అతను స్నానం చేసి మౌనంగా కొబ్బరికాయ కొట్టి గదిలోకి వెళ్ళిపోయాడు. ఎంతసేపు చూసినా ఆ గదిలో నుండి బయటకు రావటం లేదు. పిలవడానికి వెళితే ల్యాప్టాప్లో ఏదో చూసుకుంటూ తలెత్తకుండా కూర్చున్నాడు. స్ఫూర్తి వెళ్ళి ప్రసాదం ఇవ్వబోయింది. నువ్వు తిను, నేను తర్వాత తింటాను అన్నాడు గంభీరంగా. యువతలకు వచ్చేసిన స్ఫూర్తి తనలో తర్కించుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంది చాలాసేపు. లేచి వంటగదిలోకి నడిచింది. అరగంట తర్వాత వండినవి స్టీల్ క్యానుల్లో సర్ది, ఇంట్లోని షెల్ఫ్లో ఉన్న విస్తరాకుల కట్టను ఒక కర్రల సంచులో సర్ది, ఎలాగో తిప్పలు పడుతూ రెండు చేతుల్లోనూ పట్టుకుని భర్త ఎదురుగా నిలబడి చెప్పింది, నేను రావటం ఆలస్యమైతే మీకు ఆకలి వేస్తే టేబుల్ మీద ఉన్నాయి, పెట్టుకు తినండి అని. జైపాల్ తలెత్తి చూసి అసంకల్పితంగా అడిగాడు, అవేమిటి, నువ్వెక్కడికి అని. మనం పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళని ఇక్కడికి పిలిచే కంటే తీసుకెళ్ళిస్తే బాగుంటుందని. ఎదురుగానే కదా, వెళ్ళొస్తాను అంది ముందుకు నడుస్తూ. జైపాల్ కళ్ళల్లో మెరుపు. చటుక్కును లేచి వచ్చి భార్య చేతుల్లోవి అందుకుంటూ తలొంచి ఆమె నుదురుపై ప్రేమగా ముద్దు పెట్టాడు. లిఫ్టులో ఎదురైన ట్రక్ ఫ్లాట్ వాసుదేవ్, అతని కూతురు 15 ఏళ్ల ఆభరణ అడిగారు, ఎక్కడికి ఇవన్నీ అని. వాళ్ళకి ఎక్కడికో చెప్పారు. చెప్పి కార్మికుల పాకల వైపు వెళ్లారు. ఊహించని వీళ్ల దాతృత్వానికి ఆ కష్టజీవుల ముఖాల్లో ఆనందం 1000 రేకుల వెలుగుపూలై వికసించి వాళ్ల నవ్వుల్లో ప్రతిఫలించాయి. అమ్మగారు, నువ్వు రోజూ పెడతావా మాకు? పూర్ణం బూరెను ఆత్రంగా తింటూ 7 ఏళ్ల బుడ్డోడు అడిగాడు స్ఫూర్తిని. జైపాల్ భార్య మొహంలో చూశాడు. ఆమె కళ్లల్లో అతి పల్సని నీటిపొర తళుక్కుమంది. ఆతృతగా వాళ్లు అందుకుని ఆబగా తింటున్నందుక, పసివాడు ఆశగా అడిగినందుక తేల్చుకోలేకపోయాడు. అయ్యో తప్పురా, అలాగడగకూడదు సుమి, ఈ ఏళ పండగని ఎడుతున్నారు. ఒక ఆమె బొడ్డోడిని కసిరింది. మరి పండగ మళ్ళెప్పుడొస్తాది? మరొక బొడ్డోడు తింటూనే అస్పష్టంగా అడిగాడు. స్ఫూర్తి మనసు కలుక్కుమంది. పెద్దవాళ్లంతా రేయింబోళ్ళు గొడ్డుల్లేక కష్టపడుతున్నారు. వాళ్ళు ఆశించేది విలాసవంతమైన జీవితాన్ని కాదు, కడుపు నిండుగా కమ్మని తిండి మాత్రమే. నిజంగానే శ్రమజీవులకు ఈ దుస్థితి ఏమిటి? ఆయన చెబుతుంటే ఏమిటో అనుకున్నాను అనుకుంది మనసులో. తెచ్చినవి అందరికీ పంచేశారు. జైపాల్ కేవలం ఇస్త్రీలు మాత్రం పంచి పెట్టే పని మాత్రం భార్యకు అప్పగించాడు. ఖాళీ క్యాన్లు తీసుకుని బయలుదేరారు. నా మీద కోపం పోయిందా? మెల్లగా అడిగాడు భార్య ప్రక్కనే నడుస్తున్న జైపాల్. తల తిప్పి చూస్తూ చిన్నగా నవ్వేసింది. ఆమెలో ఉత్సాహాన్ని, ఆ నవ్వులో నిండుదనాన్ని మురిపెంగా చూశాడు. తమ భవనం దగ్గరకు వచ్చి పైకెళ్లటానికి లిఫ్టు దగ్గర ఆగారు. పైనుండి వచ్చి ఆగిన లిఫ్టులో నుండి దిగుతున్నారు. ఇందాక వీళ్ళు వెళ్లేప్పుడు ఎదురైన ప్రక్క ఫ్లాట్లోని తండ్రి కూతుళ్ళిద్దరు. వాళ్ల చేతుల్లో ఉన్న బాస్కెట్లలో పార్సిల్ చేసిన ఏవో పాకెట్స్ ఉన్నాయి. ఎక్కడికా పర్నా? అడిగింది స్ఫూర్తి. జవాబు ఆమె కన్నా ముందు ఆమె తండ్రి చెప్పాడు. మీరు వెళ్ళేప్పుడు చెప్పారు కదా, వెళ్ళాక మీరు భవన కార్మికులకు పంచడం చూసింది పైనుంచి. మనం కూడా అటువైపున్నా వాళ్లకు పంచిపెడదాం డాడీ అంటూ వాళ్లమ్మను ఒప్పించి, ఇదిగో అంటూ చేతిలోవి చూపించాడు వాసుదేవ్. అపరా అన్నపూర్ణ, అన్నదాత సుఖీ భవ దీవిస్తున్నట్లు ఆ పిల్ల తలపై చేయి పెట్టి నవ్వుతూ అన్నాడు జైపాల్. థ్యాంక్ యూ అంకుల్, చెప్పింది ఆ పిల్ల నవ్వుతూ. లిఫ్ట్లో పైకి వెళుతూ అన్నాడు జైపాల్. స్ఫూర్తి చూసేవారిని స్ఫూర్తి కాదు, ఈ స్ఫూర్తి మీ స్ఫూర్తి, నవ్వింది స్ఫూర్తి.
1: మీరింతవరకు కార్మికుల కార్యక్రమంలో వెలుగు పూలు శ్రీమతి ఎం విజయశ్రీముఖి గారి కథానిక విన్నారు.
2: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చలనచిత్ర గీతాలు. పంచభూతాల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల యుగళ గీతం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు అడవుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని

0: రాష్ట్ర హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సమావేశంలో గోదావరి పుష్కరాల లోగోను రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరిస్తారు. ఇక వార్తల వివరాలు. ఏలూరు జిల్లా కలిదిండిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలను అందజేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ,
1: అధికారం అంటే మన పిల్లల భవిష్యత్తుకి ఒక పునాది వేయటం అని చెప్పేసి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాం. నేను 2 సంవత్సరాల కూటమి పరిపాలన పూర్తయింది, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది రాష్ట్రానికి అని ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తామని నేను. తల్లికి వందనం ద్వారా చదువుకున్న ప్రతి పిల్లవాడికి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి గూగుల్ కానివ్వండి, ఆర్సెల్ మిట్టల్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇటువంటి అనేక 15.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం చేస్తానని.
0: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలోని బృందం లండన్లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమై అమరావతిలో నిర్మించనున్న శాసనసభ, హైకోర్టు, సచివాలయ సముదాయాల డిజైన్లపై మంత్రి అధికారులు చర్చించనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ భవనం పైభాగంలో నిర్మించనున్న ఎత్తైన టవర్ డిజైన్పై ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే ఇప్పటికే జరుగుతున్న నిర్మాణ పనులతో పాటు భవిష్యత్తులో ఐకానిక భవనాల నిర్మాణ ప్రక్రియ, డిజైన్ల అమలుపై మంత్రి నారాయణ చర్చించనున్నారు. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె అసిఫా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులో అసిఫా జీవితాన్ని కోల్పోవడం విచారకరమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అసిఫా కుటుంబ సభ్యులకు ఎక్స్ వేదిగ్గా ప్రగాఢ సానుభూతి తెలిపారు. అసిఫా మృతి కలచివేసిందని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా ఆయన ఎక్స్ వేదిగ్గా పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాధాన్యతను వివరించారు. ఆవిష్కరణలతో పాటు సహజ వనరులను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరముందని అన్నారు. జీవ ఇంధన రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు హరిత, ఆత్మనిర్భర భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు సుస్థిరమైన, స్వచ్ఛమైన భారతదేశాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు ప్రకృతి అడవుల పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వి అనిత అన్నారు. మన్యం అడవుల్లో అక్రమ కార్యకలాపాలపై నిఘాను మరింత పటిష్టం చేస్తూ డ్రోన్లు, ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని ఆమె ఎక్స్ వేదిగ్గా ఈరోజు తెలిపారు. అదే సమయంలో గిరిజనుల జీవనోపాధికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. వారు పండించే పంటలకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అటవీ సంరక్షణ, గిరిజనుల భద్రత, సంక్షేమం అత్యంత కీలక అంశాలని, వీటి పరిరక్షణకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందని అనిత పేర్కొన్నారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సమావేశంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లతో మంత్రి సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి సహకరించాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లు పర్యాటక భాగస్వాములను కోరనున్నారు. అలాగే గోదావరి పుష్కరాలు 2027 లోగోతో పాటు పుష్కరాల నిర్వహణకు సంబంధించిన రోడ్ మ్యాప్ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరిస్తారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను రూపొందించాలని టూర్ ఆపరేటర్లను మంత్రి కోరనున్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత పెరిగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జెమ్ పోర్టల్ 10 ఏళ్లను పూర్తి చేసుకోవడంపై కేంద్ర మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో స్పందిస్తూ, గత 10 ఏళ్లలో జెమ్

స్థూల వాణిజ్య విలువ 422 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఈ వేదికపై 12 లక్షలకు పైగా సూక్ష్మ చిన్న తరహా సంస్థలు, 2 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలోని సంస్థలు, 42,000కు పైగా స్టార్టప్లు నమోదయ్యాయని వెల్లడించారు. వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు జెమ్ పోర్టల్ బలమైన వేదికగా మారిందని పీయూష్ గోయల్ అన్నారు. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రజాప్రతినిధుల భవన సముదాయాలను ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి తెలిపారు. ఈ నేపథ్యంలో బకింగ్హామ్ కాలువ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులు, సభావేదిక ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం గుంటూరు ఛానల్ కొండవీటి వాగుపై జరుగుతున్న తుది నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను

0: గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం గుంటూరు ఛానల్ కొండవీటి వాగుపై జరుగుతున్న తుది నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక ముస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యాన మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రకృతి సమతుల్యతలో కీలక పాత్ర పోషించే సింహాల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ సింహాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్న సింహాల జాతిని సంరక్షించడం, వాటి సంఖ్యను పెంచడం లక్ష్యంగా 2013 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 10న అంతర్జాతీయ సింహాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సింహాల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, వన్యప్రాణుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ సంరక్షణ చర్యలతో దేశంలో సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతంలో సింహాలు అధిక సంఖ్యలో ఉన్నట్లు అటవీశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 17 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను స్థానిక శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద యువతీ యువకులను సన్మానించిన అనంతరం వారితో కలిసి అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో యువతతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఏలూరు జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు అడవుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సమావేశంలో గోదావరి పుష్కరాల లోగోను రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
5: ఆర్బిఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్

0: యాప్ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

0: మహిళవానికి స్వాగతం అండి. మరి మహిళలు మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మీ అభిప్రాయాల్ని తెలియజేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతరులు లేదా సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. మరి ఈనాటి అంశం గురించి మాట్లాడుకుందామా? మీరు కన్న కళలు నిజమైతే ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్నో కళలుంటాయి. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ ఉంటూనే ఉంటుంది. మరి ఆ కళలే గనక నిజమైతే మీరు కూడా ఏదో కళ కనే ఉంటారు కదా, ఏదో సాధించాలి అని. మరి అలాంటి ఏ విషయాన్ని మీరు సాధించారు అనేది మన శ్రోతలతో పంచుకోండి. హలో హలో
1: హలో
0: నమస్తే అండి.
1: హలో
0: హలో నమస్తే అండి.
1: నేను హనీని.
0: హనీ ఎలా ఉన్నారు?
1: బాగున్నాను.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మల్కాపురం.
0: మల్కాపురం నుంచి హనీ? చాలా యాక్టివ్గా ఉన్నావు. అవును, మరి నువ్వు కన్న కళ ఏంటి? హలో.
2: మానస గారేనండి అమ్మా?
0: అవునండి, భాగ్యలక్ష్మి గారు. హలో. అరే కాల్ కట్ అయిపోయింది. సరే చూద్దాం. హలో.
2: హలో నమస్తే.
0: నమస్తే అండి.
2: శుభ
0: మధ్యాహ్నం అండి. శుభ సోమవారం. ఇంద్ర గారు ఎలా ఉన్నారు? చెప్పండి అమ్మా, ఎలా ఉన్నారు ఏంటి?
2: బాగున్నాను.
0: మరి మీరు ఏమైనా కళ్ళ కన్నారా?
2: అనుకోలే కానీ నేను అంటే ఎప్పుడు కూడా మేము ఇదేను ఊహించుకోలేదండి. మా నాన్నగారు మేము ఐదు రక్క చెల్లెమైనా మమ్మల్ని డిగ్రీల వరకు చదివించారు. ఆ రోజుల్లో చదువులు అక్కర్లేదు, ఎంతో కొంత ఐదో క్లాస్ వరకు చాలు అనుకునే రోజులు అప్పుడు. కానీ మా నాన్నగారు మాత్రం ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఉట్టి కబుర్లకే కాని మరేం లేదు, చదువుకుంటే కొంతవరకు బాగుంటుందని మమ్మల్ని చదివించారు, డిగ్రీ చదివించారు ఆ రోజుల్లో.
0: చాలా మంచి పని.

0: జై సరమ్మ.
1: అది చేయడం వల్ల మాకు ఈ కోరిక అంటూ లేదు నాన్నగారు చుట్టాల మిండమే. అయితే ఉద్యోగం గురించి కూడా అనుకోలేదు, అనుకోకుండా డిగ్రీ అవగానే 6 నెలలకు ఉద్యోగం వచ్చింది. అప్పట్లో డిగ్రీతోనే వచ్చింది, స్పెషల్ చైల్డ్ నా గ్రూప్ డిగ్రీలో. అప్పుడు కూడా ఈ ఉద్యోగం ఎంత ఎన్నాళ్ళు ఉంటుంది అనేది కూడా ఆలోచించుకోలేదు. నాన్నగారు జాయిన్ అవ్వన్నాను,
0: జాయిన్ అయిపోయారు,
1: అయిపోయింది. పెళ్లి అవుతుందంటే ఇంట్లో పిల్లల్ని కానీ సంబంధం కానీ ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుడు మాత్రం ఒక మంచి భర్తని ఒక మంచి కుటుంబాన్ని మాకు ఇచ్చారు, మమ్మల్ని అక్కడికి.
0: అయితే మీరు ఏ కళ కనుకున్నానే కళలన్నీ నిజమయ్యాయి, ఒక రకంగా
1: నిజమైపోయి. నాన్నగారు డిగ్రీ అవగానే అమ్మాయి ఇంజనీర్ ఎంఐ అని చూశాను అనేవాళ్ళు, అంటే ప్రైవేట్ గా ఎంఐ కట్టాను, ప్రైవేట్ గా బీఈడీ చేశాను. ఆడపిల్లలు అయ్యో వీళ్ళు ఆడపిల్ల అని ఏనాడు, ఎందుకంటే మనం ఆడపిల్ల మా వారు కూడా మా మామగారు వాళ్ళు కూడా ఎవ్వరు అనుకోలేదు అంటే
0: చాలా మంచి విషయం. మొత్తానికి అనుకోకుండానే మీ కళలన్నీ నిజమైపోయాయి.
1: ఒక భగవంతుని మాకు ఇచ్చి మమ్మల్ని ఇంత ప్రయోజనం చేశారు, తినడానికి కట్టుకుని వాతావరణం ఇచ్చిన కాలని అదృష్టం.
0: చాలా సంతోషం, చాలా సంతోషం. ధన్యవాదాలు,
1: ధన్యవాదాలు అండి.
0: హలో,
2: హలో సాయిరామ్ అండి.
0: నమస్తే అండి, చెప్పండి.
2: మనస గారికి అది వెంటనే కలిసింది. ఇప్పటి కాలం ఇప్పుడే పండిసింది.
0: అవునా, మరి మీ కళ నిజమైపోయింది.
2: అయిపోయిందా, మరి అయిపోయిందా, మరేంటి మరి మళ్ళీ దొరకదాను కొన్ని చాలా టెన్షన్ పడిపోయాను, నేను వేడిపోతున్నట్టు అయిపోయింది.
0: అయ్యో భాగ్యలక్ష్మి గారు, మొత్తానికి కళ నిజమైపోయి ఆనందం. మీ మాటలు
2: చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. తర్వాత మరి మా అత్తారి ఇంటికి వచ్చాక కూడా రేడియోలోనే ఉండేవారు. అయితే కళ ఏంటంటే చిన్నది కళ, చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాలు పిల్లప్పటి నుంచి సచ్చే డివోటి జ్ఞాన ప్రసూనాంబ గారు శిష్యురాల్ని. అయితే నాకు ఆ రెండు ఇక్కడ దొరకమని చెప్పేసి చాలా అత్తారింటికి వచ్చాక ఇక్కడ దొరకమని చాలా గింజుకుండే దాన్ని. ఆ కళ పెళ్ళైన 10 సంవత్సరాలకి నాకు మళ్ళీ 2 దొరికాయి. సచ్చాయి భజన భజనలు పారాయణాలు దొరికాయి, మళ్ళీ లలిత మండలి అతను గురు అమ్మగారు గురువు గారు కృష్ణాచార్య గారు ఉన్నారు, అవి ఆ రెండింటికి మట్ట అప్పుడప్పుడు తీసుకెళ్ళింది నన్ను. రెండు మళ్ళీ దొరికాయి. మా ఊళ్ళో కూడా ఇక్కడ కూడా చాలా ఉన్నాయి.
0: అయితే మీ కళ ఈ రకంగా నిజమైపోయింది.
2: చాలా నిజమైంది, రెండు కళ్ళు నిజమైనట్టు ఇప్పుడు ఒకటి
0: బాగుంది. మొత్తానికి ఆనందం అయితే మీ మాటల్లో తెలుస్తుంది. ఓకే భాగ్యలక్ష్మి గారు, చాలా చక్కగా మాట్లాడారు, ధన్యవాదాలండి. హలో, శుభ మధ్యాహ్నం అండి. సుమలత గారు
3: బాగున్నారా?
0: నేను బాగున్నానండి, మీరే ఎలా ఉన్నారు సుమలత గారు?
3: సూపర్
0: సూపర్. చాలా ఉత్సాహంగా ఉన్నారు. అవునా, మరి మీరు ఏ కళలు కన్నారు అప్పట్లో? ఇప్పుడు కాదు, చిన్నప్పుడు.
3: చిన్నప్పుడు అంటే మ్యారేజ్ కాకముందు నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, అతనితోనే నాకు వివాహం అవ్వాలనుకుని కోరుతున్నాను. అందరి సమస్యల్లో పెళ్ళి అయింది, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట.
0: చాలా పెద్ద కళే.
3: మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉండేది నాకు, ఆ కళలో ఉండేది. కొన్ని టైమ్స్ మేఘాలయ తీసుకెళ్లారు అన్నమాట.
0: అయితే మీకు చాలా కళలు నిజమయ్యాయి.
3: అయ్యింది. ఇంకో సాడ్ న్యూస్ ఏంటంటే 2010లో నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి 5 సంవత్సరాలు అప్పుడు నాకు మనిషి ఇంకా ఎందుకు ఏంటనుకున్నా, తర్వాత కళ్ళు పోవడం అన్నీ చూసి 1 ఇయర్ నన్ను ఒక హాస్టల్లో తీసుకెళ్ళి మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చింది, కళ్ళు లేకపోతే మంచి అయితే ఉన్నాను కదా అని చెప్పేసి నాకు ధైర్యాన్ని ఇచ్చి

0: అప్పుడు ఒక పోస్ట్ పెడితే నాకు గవర్నమెంట్ పీవీఎంసీలోనే ఆఫీసర్ అన్నట్టుగా సెలెక్ట్ అయ్యాను. అది కూడా ఒక కళ అన్నమాట.
1: నిజంగా అది చాలా పెద్ద కళ, అన్నిటికన్నా పెద్ద కళ. కష్టపడి సాధించారు మొత్తానికి, చాలా సంతోషం, చాలా మందికి ఇన్స్పైర్ అవుతారు కూడా. ఓకే సుమలతి,
0: నెరవేరేయండి. నా కళ్ళన్నీ
1: నెరవేరయ్యాయి. అది చాలా మంచి విషయం కదా.
0: ఇబ్బంది చూడాలి. మా ఇద్దరు అబ్బాయిల్లో పెద్ద అబ్బాయి జాబ్ కోసం చూస్తున్నాను.
1: అన్ని జరుగుతాయమ్మా. ఓకే సుమలత గారు, ధన్యవాదాలండి. హలో.
2: హలో, శుభ మధ్యాహ్నం అండి.
1: శుభ మధ్యాహ్నం అండి.
2: బాగున్నారా అండి?
1: నేను చాలా బాగున్నాను.
2: నా పేరు జీ వెంకటలక్ష్మి, అక్కిరెడ్డిపాలెం అండి.
1: మీరు ఎలా ఉన్నారు?
2: నేను బాగున్నానండి. నేను వచ్చానండి వెంటనే. ఈరోజు కలిసిందంటే నాకు కాల్ కలవడంతో చాలా సంతోషంగా ఉందండి. నేను 20 డేస్ అయిపోయిందండి. ఈరోజు అరిత గారి వాయిస్ వినగానే మాకు ఎనర్జీ వచ్చింది.
1: అవునా? మీ ఎనర్జీ రెండింతలు అయింది అనమాట. బాగుంది. మరి వెంకటలక్ష్మి గారు చెప్పండి, మీరు మామూలుగా లైఫ్లో కన్న కళ ఏది నిజమైంది?
2: నేను అనుకున్నది ఏమి అవ్వలేదండి, కానీ నా కోరిక నా పిల్లల ద్వారా తీర్చుకున్నానండి.
1: ఓ వెరీ గుడ్.
2: బాబు కన్నా మా పాప వల్ల నాకు బాగా కోరిక తీరిందండి.
1: ఇంతకీ మీరేమనుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు?
2: చదువుకోవాలి అనేసి అనుకున్నానండి. ఆర్థిక పరిస్థితుల వల్ల మా నాన్నగారు లేకపోవడం వల్ల మా అమ్మగారు పెళ్లి చేసేసారు. మేము ముగ్గురు ఆడపిల్లలు, ఒక అన్నదమ్ముడు.
1: ఒక రకంగా మీరు చదువుకున్నారు. ఎలా అంటే జీవితం చదువుకున్నారు.
2: బాగానండి.
1: అది చదువు అంటే పుస్తకాలే కాదమ్మా, జ్ఞానం. చదువు అనేది
2: జ్ఞానం కూడా రావాలి.
1: చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడం జ్ఞానం.
2: తల్లి గారి అనుగ్రహం వల్ల కలిగిందండి.
1: బాగుంది.
2: మా పాపను మేము చదువుకుంటున్నాం. మా పాప కూడా అలా చదివిందండి. 10 ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎంటెక్ పరీక్షలు కూడా రాసిందండి. ఆనందంగా ఉందండి.
1: చాలా సంతోషమా. అలాగే చదివించండి పిల్లల్ని బాగా.
2: భార్య భర్తలు అందరూ శుభ్రం, పిల్లలు అందరూ హాయిగా ఉన్నామండి. మాది చాలా పెద్ద కుటుంబం అండి.
1: వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్.
2: అత్తగారికి, మామగారికి 8 మంది పిల్లలు అండి. అందులో నేను 2వ కోడలు అండి.
1: సూపర్ అమ్మా, సూపర్. అలాగే పిల్లలందరినీ బాగా చదివించండి. ఓకే లక్ష్మి గారు, ఉంటానండి.
2: ధన్యవాదాలు.
1: హలో.
3: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి. పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మాజీ గారు, ఈనాటి అంశం విన్నారా? మరి చెప్పండి, మీరు ఎలాంటి కళలు కన్నారు, అవి ఏవి నెరవేరాయి?
3: చాలా మటు కళలు కన్నాను కానండి, ఒకటి నెరవేరలేదు నాకు. నాకు ఇద్దరు అబ్బాయిలు, 3 అమ్మాయిలు. అమ్మాయి చనిపోయింది మేడం నుంచి పడిపోయి.
1: అయ్యో.
3: నలుగురు ఉన్నారు కదా అనుకుంటే పెద్ద అబ్బాయి అక్కడికి
1: వెళ్ళిపోయాడు.
3: ఆ అబ్బాయి ఇద్దరు ఉంటే నన్ను మహారాణిలా చూసుకుంటాడు అనుకుంటేదండి, చాలా మర్చిపోయేదండి. చిన్న అబ్బాయి అన్నాడు కానీ అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ బ్రతికి వాళ్ళు బతుకుతున్నారు. అది తర్వాత నేను చాలా యాత్రలు చూడాలని చాలా ఉందండి, నాకు అది నెరవేరుతుందో లేదో.
1: ఈరోజు చెప్పారు కదమ్మా, తప్పకుండా నెరవేరుతుంది. మనకి ఎవరు తోడున్నా లేకపోయినా భగవంతుడు ఎప్పుడు మన తోడుగానే ఉంటారు. ఖచ్చితంగా మీ కళ నెరవేరుతుంది అమ్మాజీ గారు. ఓకేనండి, ధన్యవాదాలు. హలో.
4: హలో మేడం. మనసా మేడం, బాగున్నారండి?
1: నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? అవునా? మరి ఇన్నటి అంశం విన్నారా?
4: విన్నానండి.
1: చెప్పండి రాధిక గారు.
4: నేనైతే హెలికాప్టర్ ఎక్కుదాం అనుకున్నానండి. హెలికాప్టర్ ఎక్కడ ఉండదు. అయితే షిరిడి వెళ్దాం అనుకున్నానండి. వెళ్ళింది కాశీ వెళ్దాం అనుకున్నామండి. వెళ్ళిందండి. మరి తిరుపతి కొన్నిసార్లు వెళ్దాం అనుకున్నాము, అయింది. షిరిడి కూడా మళ్ళీ రెండు సార్లు ఇంకొక ఒకసారి రెండు సార్లు వెళ్ళా అనుకున్నామండి, అవలేదండి.
1: అయితే కొన్ని అయ్యాయి కొన్ని అవలేదు అంటారు.
4: అది నెరవేరితే బాగుంది అనిపించిందండి.
1: నెరవేరిపోతాయండి తప్పకుండా. ఓకేనండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో మళ్ళీ ఒకసారి ఫోన్ నెంబర్లు చెప్తున్నానండి, 2727244 లేదా 2727288. విశాఖేతరులు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకి జత చేయండి. ఈనాటి అంశం మరొకసారి మీకోసం, మీరు కన్న కళలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైతే ఏవి నిజమయ్యాయి? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి మనిషికి ఒక కళ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక కళ, చిన్నదో పెద్దదో. మరి అలాంటి కళను గురించి చెప్పడానికి మన శ్రోత సిద్ధంగా ఉన్నారు, విందాం. హలో హలో హలో అరే, సో సిగ్నల్ ఉన్న ఏరియాలోకి వచ్చి ఫోన్ చేయండి, అలాగే రేడియోకి కొంచెం దూరంగా వచ్చి ఫోన్ చేయండి. అలాగే కళలు కన్నాం ఓకే, కానీ దాన్ని నిజం చేసుకోవడానికి మాత్రం స్పష్టమైన ప్రణాళిక అవసరం, ప్రణాళికతో పాటు శ్రమ అవసరం. అంతేకాదు ఒకసారి ఓడిపోయాం, సాధించలేకపోయాం అని అక్కడితో ఆగిపోకుండా నిరంతరం దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా ప్రయత్నం చేస్తూ ఉంటేనే అనుకున్నది సాధ్యమవుతుంది. హలో
5: మేడం గారు, గుడ్ ఆఫ్టర్నూన్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
5: అదే మేడం, లేడీస్ కదా, సారీ.
1: ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, మహిళలు మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని మీ అభిప్రాయాలని తెలియజేయాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. హలో
6: హలో
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: సత్యవాడ సూర్యకుమారి, విశాఖపట్నం నుంచి.
1: సూర్యకుమారి గారు ఎలా ఉన్నారండి?
6: బాగున్నానమ్మా, శీర్షిక బాగుంది,
1: చాలా సంతోషం అమ్మా. అమ్మ మరి చెప్పండి, మీరు ఎలాంటి కళలు కన్నారు, అవి ఎలా నిజమయ్యాయా లేదా?
6: తప్పటి కళలకు కళలు రావా అని ఒక రచయిత అన్నారు. అలాగా చూపు లేకపోయినప్పటికీ కూడా కళ అన్నది ఉంటుంది కదా, ఎప్పుడు అది ఏ స్థితిలో అయినా మనకి స్వప్న స్థితి అన్నది ఉంటుంది. అలాగా మేము మండుగరం పిల్లలం, అమ్మగారి పెంపకంలో మొత్తం వాళ్ళందరూ స్కూళ్ళకి వెళ్తూ చదువుకుంటూ ఎలా ఉన్నారు. నేను పదేళ్ళ తరగతి అక్కడే ఉండేవాళ్ళం వాళ్ళతో పాటు. అప్పుడు మేమేంటి అనుకున్నామంటే, అసలు జీవితంలో ఏదైనా ఇది సాధించాం, ఇందుకు మన పేరు నిలిచింది, అలా జరగాలి మనకు కూడా అని అనుకునేవాళ్ళం, కళలు కనేవాళ్ళం. అప్పుడు మాకేమైందంటే 1976లో రీడింగ్ కథలు రాసి ఫస్ట్ ప్రయత్నించాము. ఆ కథ మొదటి కథ వచ్చిందండి ఆకాశవాణి నుంచి. ఆ కథ వచ్చినప్పుడు ఇక సత్యవాద సోదరి మొదలు అందాం, దీంతో ఏంటంటే కళ నెరవేరిందని అనుకోవచ్చు. మరి మా ఆకాశవాణికి మాది అది
1: చాలా బాగుందమ్మా, మంచిగా సాధించారు, చక్కగా మంచి పేరు తెచ్చుకున్నారు, నిజంగా పలువురికి ఇన్స్పైరింగ్ గా నిలబడ్డారు, చాలా సంతోషం.
6: కళ సాకారం అయింది అని కళలు ఫలించిన శుభాలని అప్పుడు అనుకున్నాం అనమాట. ఆకాశవాణి మా తోడు, నీడ అన్ని మా ఆకాశవాణినే.
1: అయ్యో చాలా సంతోషం అమ్మా, మాటకి
6: సంతోషం.
1: ధన్యవాదాలు సూర్యకుమారి గారు. సో మీరు కన్న కళ అంటే, చిన్నప్పుడు చాలామంది పిల్లల్ని అడుగుతుంటే వాళ్ళు అంటూ ఉంటారు, నేను డాక్టర్ అవుతా, నేను టీచర్ అవుతా, నేను సైంటిస్ట్ అవుతా అని. అయితే కొన్నాళ్ళ తర్వాత అవి అలా మారుతూ వస్తూ ఉంటాయి కదా. హలో
7: హలో నమస్తే.
1: నమస్తే అండి.
7: మాంతా మేడం గారు
1: చెప్పండి.
7: శుభ మధ్యాహ్నం.
1: శుభ మధ్యాహ్నం.
7: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీ మాట్లాడుతున్నారు మేడం గారు.
1: కళ్యాణి గారు ఎలా ఉన్నారు?
7: అయితే అది నిజమైతే

0: అదే నిజమైతే మేడం గారు
1: కళే నిజమైతే.
0: నేను చాలా చాలా కనులు కన్నాను మేడం గారు, సింగర్ అవుదామని. సింగర్ అవ్వలేదు కానీ ఇంట్లో పాడుకుంటాను మేడం గారు.
1: మీరు ఇంట్లోనే కాదు, చాలా మంది శ్రోతలకు కూడా మీ గాత్రాన్ని వినిపిస్తున్నారు.
0: నాకు ఆల్ ఇండియా రేడియో కొన్ని వేల పాటలు నేర్పించింది మేడం గారు. ఇంట్లో పాడుకుంటాను, ఇంట్లో పాడుకుంటాను. అయితే సింగర్ అవ్వాలి అవ్వాలి అనుకున్నాను, గమకాలు నేర్చుకోలేదని ఆయన పాడతాను మేడం గారు. మా అబ్బాయి పెళ్లికి ఆర్కెస్ట్రా పెడితే రెండు పాటలు పాడాను మేడం గారు, అక్కడ రికార్డ్ చేసుకొని పాడితే అందరూ చప్పట్లు కొట్టేశారు. నీలాగా అందరు ముందుకు రావాలి పాడడానికి. ఆయన కూడా ఆర్కెస్ట్రా ఆయన కూడా మెచ్చుకున్నారు మేడం గారు.
1: ఇంకేం కావాలండి, నిజమైనట్టే.
0: మూడు సార్లు ఫ్లైట్ ఎక్కాను మేడం గారు, రెండు సార్లు హైదరాబాద్, ఒకసారి ముంబై మేడం గారు. అయితే మరి సింగర్ అవ్వాలని అవ్వలేకపోయాను మేడం గారు. చదువుకోవడం అందరికి ఉంటది మేడం గారు, కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల కొందరు చదువుకోలేరు, కొందరికి చదువు అబ్బదు మేడం గారు. చదువుకుందామన్నా అబ్బదు, కొందరు అలాగే ఆట పాటగా వెళ్ళినా చదివేసుకుంటారు.
1: ఒకసారి చదవగానే వెంటనే వచ్చేస్తుంది కొంతమందికి, కొంతమందికి సమయం
0: మేడం గారు కష్టపడి అబ్బడం కష్టం మేడం గారు. అది అప్పుడు మరి కాన్వెంట్ పంపించడం తక్కువ, ఎవరో డబ్బు గడలు పంపించేవారు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు పంపించలేకపోయారు మేడం గారు. అమ్మగారు ఏం చెప్తారు, ప్రభుత్వ పాఠశాలని కొట్టడమే తప్పాలి, పాఠాలు చెప్తూ ఉండదు.
1: బోన్లేనమ్మా, నేను ఇందాక చెప్పినట్టుగా మనం అక్కడికే వెళ్ళి చదవక్కర్లేదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చదివితే చాలు.
0: అది అయితే మటు బో చదివిస్తారు మేడం గారు.
1: అది
0: ఉంటానండి.
1: అలాగే కన్న కలలు నిజం అవ్వాలి అంటే మాత్రం సమయ పాలన అనేది చాలా అవసరం. ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. లక్ష్యానికి సంబంధం లేకుండా ఏవేవో చూస్తూ ఏవేవో చేస్తూ అలాంటివి చేయకుండా మన లక్ష్యం ఏంటి, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, దానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి, ఏ మార్గంలో వెళ్తే మనకి సులభం అవుతుంది, చక్కగా అవన్నీ కూడా మనం ప్రణాళిక వేసుకోవడం అవసరం అవుతుంది. అలాగే చాలామందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది కదా, అలాగే మీ లక్ష్యాలను కూడా ఆ డైరీలో నోట్ చేయండి. ఒక్కొక్క మెట్టుగా రాసుకోండి, ఆ మెట్టు పూర్తయిన తర్వాత దాన్ని కొట్టేయండి. అంటే మనం మన జీవితంలో ఇన్ని మెట్లెక్కి ఆ లక్ష్యాన్ని సాధించాం అని మనకి గుర్తుండాలి. సాధించిన తర్వాత కూడా మనం ఎన్ని అడుగులు వేస్తే దాన్ని సాధించామని గుర్తుంటే ఎప్పుడు కూడా లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత కూడా మన కష్టాన్ని మర్చిపోకుండా ఉంటాం. అలాగే ప్రతి చిన్న అవకాశాన్ని అంటూ ఉంటారు కదా, అవకాశం అస్తమాను తలుపు తట్టదు అని, దొరికిన అవకాశాల్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఒకవేళ మనకి ఎదురు దెబ్బ తగులుతుంది, ఎందుకంటే ఎదురు దెబ్బలు తగలకుండా మనం ఏది సాధించలేం, అలా అని ఎదురు దెబ్బ తగిలింది కదా అని వదిలేయకూడదు. అక్కడితో నిరుత్సాహపడకుండా ముందుకి సాగుతూ ఉండాలి. మీరు కన్నా కలలు నిజమైతే అనే అంశం మీద మహిళలు మాట్లాడాలి అనుకుంటే కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. హలో
2: హలో
1: నమస్తే అండి.
2: ఎంబ్రాయిడరీ కుట్లు కుట్టడం అవన్నీ కుడుతుంటాను. యాత్రలు చేయడం, బాబా భజనలోను పాటలు పాడుకోవడం, యాత్రలు చేయడం, మంచి సీనరీలు చూడడం, సముద్రం నది ఇవన్నీ తిరగడం అంటే చాలా ఇష్టం. అవన్నీ తిరిగి నా కోరిక నెరవేరింది.
1: అబ్బో చాలా మంచి విషయాలండి. అయితే మీరు ఇవన్నీ కూడా మన నేర్చుకున్నారా బయట ఎక్కడైనా, లేకపోతే మీ అంత?
2: నేను మాలతీ చంద్రుడు గారు పుస్తకాల్లో రాసేవారు, ఆ ప్రభల్లో పుస్తకాల్లో చూసి కుట్లు నేర్చుకున్నాను. కత్తిరింపు బట్టలు అప్పట్లో మా టైంలో పావలా కడితే నెల రోజులు పుస్తకాలు లైబ్రరీ చదవడానికి ఇచ్చేవారు. నెలకు పావలా అంటే రూపాయలు 4 వంతు
1: పుస్తకమే మీ గురువు అన్నమాట. అయితే
2: పుస్తకాలు చదివాను. కుట్లు మరి యాత్రలు అందరూ చేస్తారు కదండి, అందరికీ ఉన్న కోరిక అలాగే చూస్తానండి.
1: మరి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నాకు సంతోషం అండి, మానసి
1: చాలా సంతోషం అమ్మా. మరి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా చెప్పలేదు.
2: విశాఖపట్నం, సుగుణావతి.
1: సుగుణావతి గారు, ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ,
2: థ్యాంక్స్ అమ్మా. మీరు మాట్లాడినాకు నాకు సంతోషంగా ఉంది.

0: మాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా.
1: సరే అమ్మా.
0: ధన్యవాదాలండి. చిన్నప్పటి నుంచి కలలకు అంటూ వస్తాం అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, నేను డాక్టర్ని అవుతాను, టీచర్ని అవుతాను, సైంటిస్ట్ని అవుతాను అని. ఏది ఏమైనప్పటికీ కూడా కొద్దిగా వయసు పెరిగిన తర్వాత ఏదైతే మనం అనుకుంటామో దాని గురించి మనం ప్లాన్ చేసుకొని వాటిని సాధించడానికి కావాల్సిన ప్రయత్నాల్ని మనం చేస్తూ రావాలన్నమాట. ఎంతోమంది అనుకుంటారు ఎవరైనా ఏదైనా సాధిస్తే వారికి చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించాయి లేదా వారి జీవితంలో దేనికి అంటే లోటు లేదు అని, ఇలా ఒకటి కాదు ఎన్నో రకాలుగా అనుకుంటాం. మనకి తెలియని విషయం ఏమిటంటే ఎన్నో సాధించిన వారి జీవితాల వెనకాతల ఎన్నో కష్టాలు ఉంటాయి, కానీ సాధించిన వారి కష్టాల్ని మనం చూడలేం, వారి గెలుపును చూస్తాం అంతే. మనం వారి వెనుక ఉన్న కష్టాల్ని, వాళ్ళు వాటిని అధిగమించిన తీరుని మనం గనక విశ్లేషిస్తే మనం కూడా మన కన్న కలల్ని సాకారం చేసుకోవచ్చు. ఏమంటారు, చెప్పింది నిజమేనా? అది చిన్న కల కావచ్చు, పెద్ద కల కావచ్చు, ఏ కల అయినప్పటికీ కూడా దాన్ని మనం సాధించవచ్చు. కొద్దిగా సమయం పడుతుంది అంతే. ఆ సమయాన్ని మనం ఆ సమయం కోసం వేచి చూడలేమంటారా? అలాగే చాలామంది ఈరోజు మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది, మేము ఇదే కల కన్నా అన్నారు, చాలా సంతోషం ఆ మాటకి. మరి ఇప్పటివరకు మహిళావాణిలో కాల్ చేసి మాట్లాడిన శ్రోతలకు, విన్న శ్రోతలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది మీ మనసా.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.9 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 27.2 డిగ్రీల సెల్సియస్. రాగల 24 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు మినహా పెద్ద మార్పు ఏమీ ఉండదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జానపద రంజని పొట్టి శ్రీరాములు అంశంగా శ్రీ వి లోభరాజు బృందం నిర్వహణలో బుర్రకథ గానం వంతలు శ్రీతులు వి జయశంకర్ శ్రీ వి రఘురామ్.
1: మాతృదేశ

0: వీరమాతలను కన్న తల్లి,
1: ఐ వీరమాతలను కన్న తల్లి,
0: ఐ వీరమాతలను కన్న తల్లి రా మరపు రాదు మనకే
1: మన దేరా
0: జగదా జంత జగ తరిగి అడ్డి

0: ఏ చావలే జాతిని తట్టి మేలు కొల్పా
1: వినరాంధ్ర కుమార ధీర విజయం మనదేరా
0: తరిగిట్టజం తరితా.
2: పరమ పవిత్రమైనది మన భారతదేశం. అటువంటి మన భారతదేశానికే గుండెకాయ వంటిది మన ఆంధ్ర రాష్ట్రం అయ్యా. అట్టి ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండేది. అటువంటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించాలని మన పుట్టి శ్రీరాములు గారు తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి అర్పించారు, అమరజీవులయ్యారు. ఆ పుట్టి శ్రీరాములు గారు ఎక్కడ పుట్టారు, వారి జీవిత ప్రస్థానానికి నాంది ఏమిటయ్యా?
0: అయ్యా అనగనగా మన ఆంధ్రావనిలో నెల్లూరు జిల్లాలో కనిగిరికి దగ్గరలో ఉన్నది పడమటి పల్లెరన్నా ఆ గ్రామమున గురవయ్య మహాలక్ష్మి దంపతులున్నారా వ్యాపారు రీత్యా మద్రాసు నగరము చేరి వారపుడే
2: నెల్లూరు జిల్లా కనిగిరి వద్ద ఉన్నటువంటి పడమటిపల్లి అనే గ్రామంలో గురవయ్య మహాలక్ష్మమ్మ అని వరేటటువంటి దంపతులు ఉన్నారయ్యా. వారు వ్యాపారం రీత్యా మద్రాసు నగరానికి చేరుకున్నారు. గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులు మద్రాసులో జార్జ్ టౌన్ లో అన్నా పిల్లై వీధిలో 165వ ఇంటిలో నివసిస్తూ ఉండేవారు. అయితే అది 1901 మార్చి 16వ తారీఖు. అది తూర్పున సూర్యుడు ఉదయించి ఉత్తరాన దేవతలు మేలుకునేటటువంటి సమయం, జగతికి చీకటి పోయి వెలుతురు ప్రసరించేటటువంటి సమయం. అట్టి శుభోదయ శుభ సమయంలో ఒక మహానుభావుడు జన్మించాడయ్యా. ఆయన ఎవరండి?
0: తెలుగు వారల

0: తెల్ల దొర్లకే, అదే తెల్ల దొర్లకే సింహ స్వప్నమంట. పొట్టి శ్రీరాముడని పేరును పెట్టి రింత
1: పొట్టి శ్రీరాములు అంటే ఆయన పొట్టిగా ఉంటారా?
2: కాదు కాదు నాయనా, ఆయన ఇంటి పేరు పొట్టి. అతని పట్టుదల చాలా గట్టి. ఆంధ్ర రాష్ట్ర విభజన చేపట్టి తన ప్రాణాలను సైతం పనంగా పెట్టిన అట్టిగట్టి జగజ్జట్టి మన పొట్టి శ్రీరాములు గారు. ఆ శ్రీరాములు గారు ఎటువంటి వారయ్యా?
0: చలితిని చీకటి చీల్చక పుట్టిన

0: ఉద్భవించి ఆంధ్రుడు చేసిన పుణ్య ఫలం ఉన పుట్టినాడు అతడే
1: ఈ విధంగా గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులు మన పుట్టి శ్రీరాములు గారిని క్రమశిక్షణతో శిక్షణతో క్షణక్షణం పెంచుతూ అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారయ్యా. అయితే మద్రాసు నగరంలో 1907 మన పుట్టి శ్రీరాములు గారు విద్యాభ్యాసం కొరకై మద్రాసులో జార్జ్ టౌన్ లో ప్రోగ్రెసివ్ మిడిల్ స్కూల్లో ప్రాథమిక విద్యను చేశారు. ఆ తర్వాత

0: మింట్ స్ట్రీట్ లో ది హిందూ థియోలాజికల్ హై స్కూల్లో సెకండరీ విద్యను అభ్యసించారు. ఇక మన పొట్టి శ్రీరాములు గారు ఈ ముంబైకి ఏ విధంగా వెళుతున్నారయ్యా ఉన్నత చదువులు చదవడానికి?
1: ముంబైలో తా చదువుట కొరకు.

0: పట్టభద్రుడయ్యట్టకేలకు పట్టెను
1: ఉద్యోగం ధీర విజయం మన
0: దేరా.
2: ఇలా మన శ్రీరాములు గారు బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ కోర్సు చదివి ప్లంబింగ్ విద్యలో పట్టా పొంది రైల్వే అసిస్టెంట్ ప్లంబర్ గా ఉద్యోగం పొందారు. అయితే ముంబైకి చేరుకున్నాక మన పుట్టి శ్రీరాములు గారు ఉద్యోగం కూడా లభించిన తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా కార్మికుల యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారటండి. పేదల కష్టాల్లో పాలు పంచుకునేవారు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేసేవారు, ఇతరుల కొరకు ఏదో ఒకటి చేయాలని తప్పించిపోయేవారు మన శ్రీరాములు గారు. ఇలా నవనూతన యవ్వనంలో అడుగు పెట్టినటువంటి మన శ్రీరాములు గారికి వివాహం చేయాలని అతని మేనమామ కుమార్తె అయినటువంటి సీతమ్మ అనే యువతతో మన శ్రీరాములు గారికి వివాహం చేస్తున్నారటండి. ఏ విధంగానయ్యా?

0: ఇలా అంగరంగ వైభవపేతంగా శ్రీరాములు గారి వివాహం జరిగిందయ్యా. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. కాలం ఎవరికీ ఒకే రీతిలో ఉండదు కదా నాయన. ఆ విధంగా శ్రీరాములు గారి యొక్క సతీమణి గర్భవతి అయినటువంటి తర్వాత ప్రసవ సమయంలో భార్యా బిడ్డలు ఇద్దరూ మరణించారు. కొన్ని రోజుల్లోనే కన్నతల్లి కూడా మరణించింది. అయినా కృంగిపోలేదు శ్రీరాములు గారు. అటువంటి సమయంలో ఉత్తమ దేశభక్తులైన మన శ్రీరాములు గారు
1: స్వాతంత్రముకే గాంధీజీయే పోరుసలుపు నాడే
2: ఆంధ్ర కుమార ధీర విజయం మనదేరా
1: కొలువుకు సెలవును ఆనాడు కొలువును సెలవుకు పలిపి కలిపిను కలిసెను గాంధీనే
2: ఆంధ్ర కుమార ధీర విజయం మనదేరా
1: కొలువుకు సెలవును తెలిపి కలిసెను చెలిమితో గాంధీనే
2: ఆంధ్ర కుమార ధీర విజయం మనదేరా
1: యా స్వాతంత్రమైన జన్మ హక్కని జబ్బదరిచినాడా తరిగిట జంతారిత
0: స్వాతంత్ర సముపార్జనకై గాంధీజీ గారి పిలుపుకు ఆకర్షితులై కొలువుకు సెలవును చెప్పి బాపూజీ గారు నెలకొల్పినటువంటి సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు మన పొట్టి శ్రీరాములు గారు. అయితే 1938 వరకు ఆశ్రమంలోనే ఉండి గాంధీ గారి ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆంధ్ర ప్రాంతానికి మరలా తిరిగి వచ్చారు. ఇక్కడ అస్పృశ్యత, అంతరానితనం, బడుగు వర్గోద్ధరణ వంటి కార్యక్రమాలు చేపట్టి ఆయన క్విట్ఇండియా ఉద్యమంలో 3 సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చారయ్యా. అయితే కృష్ణా జిల్లా కొమరవోలులోని గాంధీజీ నెలకొల్పినటువంటి ఆశ్రమంలోనే ఉండేవారు వారు. అటువంటి సమయంలో ఇక్కడ బడుగు వర్గాల పరిస్థితి ఏ విధంగా ఉండేదయ్యా?
1: యా ఆలయ ప్రవేశమే లేదే లేనే లేదయ్యా ఆలయ ప్రవేశం లేనే లేదయ్యా కలసి తిరుగుట లేదే లేదయ్యా దేవాలయ ప్రవేశమే లేదు దేవుణ్ణి చూసే భా

అది చూసినటువంటి మన పుట్టి శ్రీరాములు గారు, ఓ బడుగు బలహీన వర్గాల ప్రజలారా, మీరు చింతించకండి, మీకు నేనున్నాను, మీకు దేవాలయ ప్రవేశం నేను కల్పిస్తాను అని నెల్లూరులో శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో బడుగు వర్గాలకు ప్రవేశం కల్పించాలని కోరుతూ 1946 March 7 తారీఖున మొట్టమొదటగా ఉపవాస దీక్షను ప్రారంభించారు మన శ్రీరాములు గారు. అయితే

0: ఆయన ఉపవాస దీక్షకు పురజనుల మద్దతు కూడా లభించిందండి.
1: అవునండి.
0: బందులతో నెల్లూరు పట్టణం అంతా కూడా మారుమ్రోగిపోయింది. చివరకు ప్రభుత్వమే దిగివచ్చింది. శ్రీరాములు వారి ఉపవాస దీక్ష ఫలించింది. మార్చి 15వ తేదీ బడుగు వర్గాలకు అందరికీ కూడా దేవాలయ ప్రవేశం కల్పించడానికి ప్రభుత్వం అనుమతిని కూడా ఇచ్చింది. ఇక బడుగు బలహీన వర్గాల ప్రజలు మన శ్రీరాములు గారిని ఏ విధంగా కొనియాడుతున్నారయ్యా?
2: అయ్యా బడుగు ప్రజల దేవుడో అమ్మా చందమామా, రాజా మడుగు బ్రతుకులను మలిచాడమ్మా చందమామా. ఓ
3: బడుగు ప్రజల దేవుడో అమ్మా,
2: మడుగు బ్రతుకులను మలిచాడమ్మా చందమామా.
4: అయ్యా కొండ మీద దేవుడో అమ్మా పొట్టి శ్రీరాములు అమ్మా,
5: కొండ మీద దేవుడో అమ్మా పొట్టి శ్రీరాములు,
6: కోనేటి రాయుడు.

0: దేవుడో అమ్మాతికులను మలచాడమ్మా చందమామా ఇలా మన పొట్టి శ్రీరాములు గారిని అందరూ వేణోళ్ళ కొనియాడారయ్యా. అయితే ఆనాడు మన ఆంధ్ర రాష్ట్రమంతా కూడా తమిళనాడులో కలిసి ఉండేది. అటువంటి సమయంలో ఆంధ్ర వారిని తమిళులు గౌరవించేవారు కాదు, ఆ తమిళులనే గౌరవించేవారు. తెలుగువారు ఎక్కడికి వెళ్ళినా సరే మదరాసిలోనే పిలిచేవారు. అటువంటి సమయంలో తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆనాడు శ్రీ కొండ వెంకటప్పయ్య గారు, శ్రీ సూరవరం ప్రతాపరెడ్డి గారు ఎన్నో ఆంధ్ర మహాసభలు జరిపించారు. కానీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం రాలేదు. ఎందుకంటే ఆనాడు ఆంధ్ర తమిళనాడుకు మద్రాసే రాజధానిగా ఉండేది. అటువంటి సమయంలో మద్రాసు మాకు కావాలంటే మాకు కావాలని ఆంధ్రులు తమిళులు ఏ విధంగా పోరాడుకున్నారయ్యా?
1: మద్రాసు మాకు కావాలని మద్రాసు మాకు కావాలని అన్నారు ఆనాడు ఆంధ్రులు అన్నారు ఆనాడు ఆంధ్రులు మద్రాసు మాకే కావాలని మద్రాసు మాకే కావాలని అనిలు తమిళులు అందరూ తదక్కతో మద్రాసు ఎవరికి చెందాలి? పెద్దలు ఉజ్జీలవ్వాలి. రాజాజీకి ఇష్టం లేదు, రాష్ట్ర విభజన స్పష్టం రాదు.
0: ఇలా మద్రాసు ఎవరికి చెందాలి అనేటటువంటి సమాలోచనలో పడ్డారు పెద్దలందరూ కూడా. ఇక ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజాజీ గారు, అంటే శ్రీ రాజగోపాలాచారి గారికి ఆంధ్ర రాష్ట్ర విభజన అసలు ఇష్టమే లేదు. అందుకని ఎన్ని ఆంధ్ర మహాసభలు జరిపించినా ఫలితం ఉండేది కాదు. ఆంధ్రలో పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇటు తెలంగాణలో ఏ విధంగా ఉందయ్యా?
1: తెలంగాణలో తెలుగు లేదని

0: ఇలా హైదరాబాదు అంటే తెలంగాణలో హైదరాబాద్ సంస్థానంలో భాగంగా నిజాం నవాబు ఆధీనంలో ఉండేది. అందుచేత అక్కడి రాజభాష ఉర్దూగా ఉండేదట. తెలుగు లేదు, తెలుగు గ్రంథాలు లేవు, తెలుగు వారికి అసలు ప్రాముఖ్యత లేనేలేదు. అటు రాయలసీమలో అయితే మాకు మద్రాసే రాజధానిగా ఉండాలని అక్కడ ప్రజలు కోరుకునేవారు. ఇటువంటి గందరగోళంలో ఆనాడు స్వామి సీతారాము గారు అంటే గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు మొదటిసారిగా ఆమర నిరాహార దీక్ష ప్రారంభించారయ్యా. 35 రోజులు సాగినటువంటి ఈ దీక్షను నెహ్రూజీ గారు వినోబాబావేల సూచనల మేరకు ఆ దీక్షను విరమించుకున్నారు సీతారామ శాస్త్రి గారు. ఇక దీక్ష విరమణకై ఆనాడు పత్రికలు ప్రజలు ఏ విధంగా మాట్లాడుకునేవారయ్యా హేళన చేస్తూ,
1: అరే ఆంధ్రులు ఆడంబసూరులని అనిది కొంతమంది, అదిరిపోయి అప్పుడే దీక్షను ఆపు చేసిరని అయ్యా. 10 హేళన శ్రీరాములకే పట్టుదలే పెంచే 10 హేళన శ్రీరాముడి

0: పట్టుదలతో ఆంధ్రాను చేపట్టాలని దిట్టపూనే నాడే ఈ విధంగా నాయన అనేక మంది అనేటటువంటి హేళన మాటలు విన్నటువంటి మన శ్రీరాములు గారు త్యాగాల వల్లనే ఆంధ్ర విభజన జరుగుతుందని నిర్ణయించి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు ఆమరణ దీక్షను అప్పుడే అతను చేపట్టెను నాడే అయ్యా ప్రాణము పోయినా పర్వాలేదని పలికెను శ్రీరాముల్
1: మనకు స్వాతంత్ర్యం వచ్చి 4 సంవత్సరాలు దాటిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆంధ్ర రాష్ట్ర విభజన జరగాలి అంటే ఒక అమూల్యమైనటువంటి త్యాగం అనివార్యం. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కావాలి అంటే ఆంధ్ర వాళ్ళు మదరాస నగరంపై హక్కులు వదులుకోవాలి. నెల్లూరు జిల్లా వాసులు, రాయలసీమ ప్రజలు మదరాస నగరమే మాకు రాజధానిగా ఉండాలంటున్నారు. కానీ ఆంధ్ర వాళ్ళు, తమిళులు ఒక నిర్ణయానికి వస్తేనే మనకు ప్రత్యేక రాష్ట్రం వస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేక రాష్ట్రం వచ్చేంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. నిద్రానులై నిస్సాహులై ఉన్నటువంటి ఆంధ్రుల అభివృద్ధికై నేను ఈ దీక్షను చేపడతాను. ఈ దీక్ష నా యొక్క మరణానంతరం కూడా కొనసాగుతుంది అంటూ పలికారు మన శ్రీరాములు గారు. అది 1952 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన. ఏ విధంగా దీక్ష చేపడుతున్నారయ్యా?
0: 1952 అక్టోబర్ 19వ తేదీ

0: ఈ విధంగా 1952 అక్టోబర్ 19వ తేదీ ఆదివారం మద్రాసు నగరంలో శ్రీ బలుసు సాంబమూర్తి గారి నివాసంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర విభజన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు మన శ్రీరాములు గారు. అయితే మన పుట్టి శ్రీరాములు గారు అప్పుడు వయస్సు
1: 50.

0: గిట్ట జంతారితా.
1: ఇలా 51 సంవత్సరాల వయసులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు మన పొట్టి శ్రీరాములు గారు. అయితే దీక్ష ప్రారంభించిన నాటి నుండి ఆయన తీసుకునేటటువంటి ఆహారం ఏమిటయ్యా?
2: ఏమిటయ్యా? పులిహోరము, దద్దోజనము, బత్తాయి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు తినేయడము, సాయంత్రం లీటర్ పాలు తాగేసి గుర్రు పెట్టి పడుకోవడమే.
1: అచ్చా, అదేమి కాదయ్యా.
2: దీక్ష,
1: దీక్ష ఏ విధంగా చేస్తున్నారు మన శ్రీరాములు గారు?
0: అయ్యా, ఉదయం నిద్ర లేచి కడుపుపై

0: తనకుండా పెద్దలు వచ్చిరి, పెద్ద ఎత్తున మద్దతిచ్చిరి.
1: ఈ విధంగా శ్రీరాములు గారు చేసేటటువంటి ఈ దీక్షకు, ఆమరణ నిరాహార దీక్షకు ఎంతో మంది పెద్దలు మద్దతుగా నిలిచారండి. ఆనాడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అధ్యక్షతన మద్రాసు మౌంట్ రోడ్డులో పెద్ద మహాసభ ఒకటి జరిగిందట. ఆ దీక్షకు మద్దతుగా ఆ సభకు ప్రముఖులైనటువంటి బలస సాంబమూర్తి గారు, శ్రీ తన్నేటి విశ్వనాథం గారు, శ్రీ కడప కోటిరెడ్డి గారు, శ్రీ తాపి ధర్మారావు గారు, శ్రీ గౌతు లచ్చన్న గారు, శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు వంటి ప్రముఖులు ఎందరో హాజరయ్యారు. ఆ సభలో మన పొట్టి శ్రీరాములు గారికి మద్దతిస్తూ ఏ విధంగా ప్రజలను ఉత్తేజపరుస్తున్నారయ్యా.
0: రండి కదలి రండి, రాష్ట్ర విభజనకు మద్దతు ఇవ్వండి. రండి కదలి రండి, రాష్ట్ర విభజనకు మద్దతు ఇవ్వండి. రండి కదలి రండి.

ఈ విధంగా మద్రాసులో ఎందరో ప్రముఖులు ప్రసంగించారు ఆనాడు పొట్టు శ్రీరాములు గారికి మద్దతుగా. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి మన ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారు ముఖ్యమంత్రి గారైన రాజాజీ గారికి ఫోన్ చేశారు. అంత రాజాజీ గారు, ఈ విషయం నేను చూసుకుంటాను, తెలుగు వారికి ఇది మామూలే, ఇది అలవాటే అని కొట్టిపడేశారట. ఇక పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా క్షీణిస్తుందయ్యా అనగా,

0: ఈ విధంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం 58 రోజులు నిరాహార దీక్షను ప్రారంభించి చేపట్టి దీక్షలో మానవుడి నోటి వెంట ఉచ్చరించలేనటువంటి విధంగా ఎన్నో నరకయాతలను అనుభవిస్తూ నిండు కుండ వంటి మన శ్రీరాములు గారు నిర్జీవులైపోయారు. 1952 డిసెంబర్ 15 తేదీన వారు అమరులయ్యారు. ఆ అమరులైనటువంటి వారిని చూసి ఒకరు కూడా కనీసం వారి భౌతిక కాయాన్ని మోయడానికి రాలేదటండి మన తెలుగువారు. అయితే ఆయనకు తోడుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం గారు తెలుగువారైనటువంటి మన ఘంటసాల గారిని సంప్రదించారు. అంతటా ఘంటసాల గారు అక్కడకు వచ్చి ఆ పొట్టి శ్రీరాములు గారి పరిస్థితిని చూసి కంట తడిపెట్టుకుని ఆ మహనీయుడి ప్రాణత్యాగం వృధాగా పోకూడదని ఎద్దుల బండిపై వారిని పడుకోబెట్టి శవయాత్రను ఏ విధంగా చేస్తున్నారయ్యా
1: లెండయ్యా మన ఆంధ్రులారా లేవండన్నారా
2: తందానా దేవనందనా
1: అయ్యా లేవండయ్యా ఆంధ్రులారా లేవండ

జీవి నేడు మన ఆంధ్రుల కొరకు మరణించను ఈ అమర జీవి నేడు యా పోరాదు ఈ త్యాగం వృధా కారాదన్నాడా రండి కదలండి ప్రతి ఒక్కరు కూడా కదలి రండి రామరామయ్యన్నంత కాలం

0: జీవి అంటూ తెలుగు వారిని చైతన్యపరుస్తూ మన ఘంటసాల గారు చేసినటువంటి ఆ నినాదానికి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఉండేటటువంటి విద్యార్థులంతా చైతన్యపరులయ్యారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అట్టుడిగిపోయింది. చివరకు ప్రధానమంత్రి గారు మీకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తాము అని ప్రకటించారు. 1953 అక్టోబర్ 1వ తేదీన 11 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేశారు. 1956 నవంబర్ 1వ తేదీన తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలుపుకుని విశాల ఆంధ్ర అవతరించింది. ఆ అమరవీరుడి త్యాగం ఫలించింది. అందుకే
1: అయ్యా మా ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణము.

0: கேட்டா நிறைய கேட்டா.
1: మీరు ఇంతవరకు పొట్టి శ్రీరాములు అంశంగా శ్రీ వి లోవరాజు బృందం నిర్వహణలో బుర్రకథ గానం విన్నారు. వంతలు శ్రీ వి జయశంకర్, శ్రీ వి రఘురాం, జానపద రంజన్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

రెండవ ప్రసారంలు వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి ఇది ఖరీఫ్ వేరుశనగ సాగులో మెళకువల గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె జాన్ గారి వివరణ ప్రసారమవుతుంది.

ఈ రాత్రి 9:30 ఇంటర్వ్యూ ఆన్ ఎలిఫెంట్స్ విత్ శ్రీ ఈ సంతోష్, ఇంటర్వ్యూ శ్రీమతి సంఘమిత్ర పాల్ చౌదరి.

పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం రాత్రి 10 గంటలకు, అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఈ రాత్రి 10 గంటలకు. శ్రీమతి జి అరుణ గారి గానం, హెచ్ రామచరణ్ గారు వయలిన్, సుసరాబు సుబ్రహ్మణ్యం గారు మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీరు ఇంతవరకు మొదటి ప్రసారం విన్నారు. అనంతర ప్రసారం ఈ సాయంత్రం 5 గంటలకు. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3:27. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటల 10 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమం. యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చదువుతో పాటు జీవితాన్ని నేర్చుకుందాం. మన జీవితంలో చదువుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మంచి విద్య మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, అవకాశాలను అందిస్తుంది, మన భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తుంది. కానీ ఒక ప్రశ్న, పుస్తకాల్లో ఉన్న ప్రతి విషయం మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానం వస్తుందా? మనతో మాట్లాడేవారిని గౌరవించడం, సమయాన్ని నిర్వహించడం, డబ్బును జాగ్రత్తగా ఉపయోగించడం, సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించడం, తప్పు జరిగితే దాని నుంచి నేర్చుకోవడం, ఇవన్నీ కూడా జీవితంలో అవసరమైన పాఠాలే. ఈరోజు యువవాణి కార్యక్రమంలో చదువుతో పాటు యువత నేర్చుకోవాల్సిన కొన్ని జీవిత నైపుణ్యాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా పిల్ల నువ్వు లేని జీవితం సినిమా నుంచి రాహుల్ పాడిన పాట వింటారు. సంగీతం అనూప్ రూబెన్స్, సాహిత్యం శ్రీమణి.

ఒక విద్యార్థికి మంచి మార్కులు రావచ్చు, కానీ ఇతరులతో సరిగ్గా మాట్లాడకపోతే? అలాగే చాలా విషయాలు తెలిసి ఉండవచ్చు, కానీ తన సమయాన్ని నిర్వహించుకోలేకపోతే? అందుకే లైఫ్ స్కిల్స్ కూడా మన విద్యలో ఒక ముఖ్యమైన భాగం. లైఫ్ స్కిల్స్ గురించి తెలుసుకునే ముందు బాలు చిత్రం నుండి కేకే పాడిన పాట వింటారు.

లైఫ్ స్కిల్స్లో మొదటిది కమ్యూనికేషన్. మనకు తెలిసిన విషయాన్ని స్పష్టంగా చెప్పడం, ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం చాలా అవసరం. అలాగే రెండవది డెసిషన్ మేకింగ్. ప్రతి నిర్ణయానికి ముందు దాని ఫలితాలను ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఇలా మరెన్నో లైఫ్ స్కిల్స్ ఉంటాయి. ఇవి పుస్తకంలో ఒక చాప్టర్లా చదివి మర్చిపోయే విషయాలు కావు, ప్రతిరోజు ఆచరణలో పెట్టాల్సిన నైపుణ్యాలు. ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రం నుండి రంజిత్ పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: యువత జీవితంలో నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. ఏ కోర్స్ ఎంచుకోవాలి, ఏ కెరియర్ వైపు వెళ్ళాలి, ఎలాంటి స్నేహాలు కొనసాగించాలి, ఇలాంటి నిర్ణయాలు మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. అందుకే ఇతరులు చేస్తున్నారని మనం కూడా అదే చేయాల్సిన అవసరం లేదు. సలహాలు తీసుకోవచ్చు, కానీ నిర్ణయం తీసుకునే ముందు మనకు సరైనది ఏమిటో ఆలోచించాలి. కొన్నిసార్లు మన నిర్ణయాలు తప్పు కావచ్చు, అది కూడా జీవితంలో ఒక భాగమే. తప్పు జరిగితే మనల్ని మనం నిందించుకోవడం కంటే ఇక్కడ నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని ఆలోచించడం ముఖ్యం. ఎందుకంటే మంచి నిర్ణయం మనకు విజయాన్ని ఇవ్వచ్చు, తప్పుడు నిర్ణయం మనకు అనుభవాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఓయ్ చిత్రం నుండి సిద్ధార్థ్ పాడిన పాట వింటారు.

యువతకు వైఫల్యం అంటే కొన్నిసార్లు చాలా పెద్ద విషయంలా అనిపిస్తుంది. ఎగ్జామ్స్లో మార్క్స్ తగ్గినా, వాళ్ళు అనుకున్నవి జరగకపోయినా, వాళ్ళు ఏదో విఫలమైనట్టు అనుకుంటారు. కానీ ఒక వైఫల్యం మన సామర్థ్యానికి చివరి తీర్పు కాదు. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన మన ప్రయాణం ఆగిపోదు. మన తప్పును గుర్తించాలి, అవసరమైతే పద్ధతిని మార్చాలి, మళ్ళీ ప్రయత్నించాలి. చాలాసార్లు విజయం మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, కానీ వైఫల్యం మనకు ఓర్పును, అనుభవాన్ని నేర్పుతుంది. ఇప్పుడు గీతాంజలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం నింకేస్తాం భుగల భగల గరణం మా పిలుపే ఢమరుకం.

చదువు పూర్తి చేయడం ఒక దశ, నేర్చుకోవడం మాత్రం జీవితాంతం కొనసాగే ప్రయాణం. ఎందుకంటే నిన్నటి అనుభవం నుంచి నేర్చుకున్న పాఠమే రేపటి మనల్ని మరింత బలంగా తయారు చేస్తుంది. నేర్చుకుంటూ ముందుకు వెళ్తూనే మనకు నచ్చిన జీవితాన్ని నిర్మించుకోవాలి. ఇప్పుడు ముకుంద చిత్రం నుంచి రాహుల్ రేవంత్ కలిసి పాడిన పాట వింటారు.

ఈరోజు యువాని కార్యక్రమంలో చదువుతో పాటు జీవితాన్ని నేర్చుకుందాం, వీటి గురించి మాట్లాడుకుందాం. ఇంతటితో యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయంత్రపు ఆహ్లాదకర వేళల్లో మీకోసం మధురమైన తెలుగు సినిమా పాటలు అందించే కార్యక్రమం సంధ్యారాగాలు. ముందుగా రౌడీ అల్లుడు చిత్రం నుండి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యానికి బప్పి లహరి అందించిన సంగీతం తోడవగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర తమ స్వరాలతో ఆలపించిన పాట వింటారు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన సాహిత్యానికి కేవీ మహాదేవన్ సంగీతం తోడై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గారి గానంతో అలరించిన ఈ పాట సీతామహాలక్ష్మి చిత్రం నుండి.

ఇప్పుడు వినబోతున్న పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి. కోటి స్వరాలు అందించగా KS చిత్ర శ్రీరామ్ ప్రభు ఆలపించారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గుడుంబ శంకర చిత్రంలోని ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి మణిశర్మ స్వరాలు అందించగా ఎస్పి చరణ్, సుజాత పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ సమాచారం. ఇప్పుడు జి పద్మా గారు అందించే ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగ వార్తలు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్లలో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగంలో టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2026 ఆగస్టు 11వ తేదీన నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు టీచింగ్ అసోసియేట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగంలో ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత సంబంధిత విభాగాల్లో డిగ్రీ మరియు పీజీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ మరియు ఫుడ్ టెక్నాలజీ మరియు ఫుడ్ సైన్స్ మరియు టెక్నాలజీ ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ హార్వెస్ట్ మరియు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో ఉత్తీర్ణతతో పాటు నెట్ పిహెచ్డిలో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 37,000 రూపాయలు మరియు హెచ్ఆర్ఏ ఉంటుంది. ఎంపిక ప్రక్రియ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 2026 ఆగస్టు 11వ తేదీ. వేదిక డీన్ కార్యాలయం, డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, బాపట్ల. మరొక ప్రకటన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్ తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 12వ తేదీన నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. గెస్ట్ ఫ్యాకల్టీ 6 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు బయోస్టాటిస్టిక్స్, సైకాలజీ, సోఫియాలజీ, ఇంగ్లీష్, కంప్యూటర్, రీజనల్ లాంగ్వేజ్ తదితరాల్లో విభాగాలు ఉన్నాయి. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎస్సీలో నర్సింగ్ మరియు పీజీ పిహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి చివరి తేదీ నాటికి 40 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ nurs@bhuvaneshwar.edu.in. దరఖాస్తు చివరి తేదీ 2026 ఆగస్టు 12వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వారు ఈ నెల ఆగస్ట్ 23, 24, 25 తేదీల్లో 3 రోజుల పాటు నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేకమైన 20 ఫిలిం స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391474776. ఫోన్ నంబర్ మరొకసారి 9391474776. ఈ నంబర్ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. సమాచార వాణి విన్నారు. వాతావరణం వివరాలు వింటారు. సముద్రంలో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. ఆగస్టు 10, 11, 12 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఎటువంటి ప్రతికూల వాతావరణ హెచ్చరిక లేదు. కానీ ఆగస్టు 13, 14 తేదీల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం యానం పరిసరాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఆ 2 రోజుల్లో సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ సూచిస్తుంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రం నుండి కార్తీక్ చిన్మయ్ పాండ పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విశాఖపట్నం కేంద్రం నుండి. వెలు వెంటనే 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: resurrection the medal winners, shared their experiences from the games with the Prime Minister. Mr. Modi congratulated athletes for bringing glory to the nation, expressed confidence in their future victories.
1: स्पोर्ट्स व्यवस्था एक बात है, लेकिन देश मेडल तब प्राप्त करता है जब देश में स्पोर्ट्स कल्चर बनता है। दोस्तों, आपने बहुत बड़ा काम किया है, देश का नाम रोशन किया है, आपको मैं बहुत बधाई देता हूं और आप विश्वास कीजिए आगे भी आप विजयी होंगे।
0: The FIH Hockey Men's and Women's World Cup 2026 will feature a revamped competition structure with the traditional quarterfinal stage scrapped and the top two teams from each of the two crossover pools advancing directly to the semi-finals. Belgium and the Netherlands will jointly host the tournament from the 15th to 30th of this month. India's men have been drawn alongside England, Pakistan and Wales in Pool G, while the Indian women will face China, England and South Africa in their Pool D campaign. And with that, we end this news bulletin.
2: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: నాన్నా, నాకు 3000 ఇవ్వండి.
4: ఎందుకురా?
3: నా పాకెట్ మనీ.
4: అరే, ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
3: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
4: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
3: మరి మీ మొబైల్ ఇవ్వండి.
4: ఇదిగో,
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి ప్రజలకు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లను మంత్రి కందుల దుర్గేష్ కోరారు. లండన్ పర్యటనలో భాగంగా మంత్రి పి నారాయణ బృందం అమరావతిలోని ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. వికసిత్ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. వార్తల వివరాలు. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి ప్రజలకు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పించామని చెప్పారు. క్యూఆర్ కోడ్ సహా ఇతర సాంకేతికపరమైన భద్రతా ప్రమాణాలతో ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 32,32,000 పట్టాదార పాస్ పుస్తకాలను ఇప్పటి వరకు రైతులు భూ యజమానులకు అందించామని తెలిపారు. 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 68,64,000 పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
8: 9,365 గ్రామాలున్నాయి, 68,64,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రం అంతా మీరు చూస్తే 41,000 ఎకరాలు, 25,000 మందికి 22 ఏకంది చేసి పట్టాలు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర.
7: రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టుబడిదారుల అనుకూల పర్యాటక విధానాలను ఉపయోగించుకుని సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఐఏటీఓ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట పర్యాటక రంగ అభివృద్ధికి గ్లోబల్ టూర్ ఆపరేటర్లు సహకారం అందించాలని కోరారు. దేశంలోనే అత్యంత వైవిధ్యమైన పర్యాటక ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో అపారమైన పర్యాటక అవకాశాలున్నాయని, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక, తీర ప్రాంత, ప్రకృతి, వెల్నెస్, క్రూయిజ్ టూరిజం సాగుతోందని గుర్తు చేశారు. గోదావరి పుష్కరాలు 2027 అంతర్జాతీయ స్థాయి ప్రచారంతో పాటు రాష్ట్రంలో పర్యాటక అవకాశాలపై ఐఏటీఓ సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగిందని మంత్రి వెల్లడించారు. పుష్కరాల నాటికి ఆధ్యాత్మిక

0: సర్క్యూట్లు, పంచారామ క్షేత్రాల దర్శనం, విలేజ్ అండ్ నేచర్ టూరిజం వంటి ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించాలని టూర్ ఆపరేటర్లను మంత్రి కోరారు. లండన్ పర్యటనలో ఉన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ బృందం అమరావతిలోని ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ కార్యాలయానికి ఈరోజు చేరుకుంది. ఈ సందర్భంగా ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎన్టీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఐకానిక్ భవనాల నిర్మాణాలు జరుగుతున్న తీరుపై సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ భవనంపైన నిర్మించే టవర్ నిర్మాణంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అత్యంత ఎత్తులో నిర్మించే టవర్ను అధునాతన సాంకేతికతతో నిర్మించేలా డిజైన్ పైన చర్చ జరిగింది. టవర్ నిర్మాణంపై ఎల్ఎన్టీ సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఐకానిక్ భవనాల వెలుపల డిజైన్లపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగిందని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ కోరారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవం, వందే మాతరం 150వ వార్షికోత్సవాల స్ఫూర్తితో ఈ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 13వ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. యువత, విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను మరింతగా పెంపొందించడం, దేశమే ప్రథమం అన్న స్ఫూర్తిని నింపడం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుండి జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ భవనంలోని అసెంబ్లీ హాల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. అదే రోజున ఉదయం 10 గంటలకు రాష్ట్ర శాసనమండలి సమావేశాలు కౌన్సిల్ హాల్లో ప్రారంభమవుతాయని గవర్నర్ నోటిఫికేషన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్హులైన నేతన్నలందరికీ నేతన్న సేవలో పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిలో అర్హులను గుర్తించి వారం రోజుల్లోగా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాలు నిండిన 85,678 మంది చేనేతలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే 62,541 మందికి నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం కింద 200 యూనిట్లు, 500 యూనిట్లు అందజేస్తున్నామన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటికదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యాన మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి ప్రజలకు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లను మంత్రి కందులు దుర్గేష్ కోరారు. లండన్ పర్యటనలో భాగంగా మంత్రి పి నారాయణ బృందం అమరావతిలోని ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. వికసిత్ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
3: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
2: అరే అంతేనండి, 60 రూపాయలే.
3: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
2: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
3: మరి రెండోది?
2: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
3: బాబోయ్, బతికించింది యూపీఐ.
2: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి. డిజిటల్ పేమెంట్ చేసే

0: अयम् यत् अद्य शंघाई नगरे प्रायः सहस्राधिकाः विमानसेवाः निरस्ताः। एतदतिरिच्य शांगडोंग, हेनान, हुबेई, अन्हुई, जिंगहांगसु, जेजियांग प्रांतेषु अतीव तीव्र वृष्टेः पूर्वसूचना च प्रख्यापिता। शंघाई नगरे अपि अति तीव्र वृष्टेः संभावना वर्तते। प्रशासनेन जनाः बाह्य गतिविधीन् परिहर्तुं निर्दिष्टाः। चीन प्रशासनेन पूर्वमेव एतदर्थं रक्तवर्णीया संचेतना च उद्घोषिता आसीत् इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्नం కేంద్రం।
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది।
3: మీ పేరు ఉందో లేదో

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సాయం సమీరం. నేటి కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన డిజిటల్ ఇండియా, ఈ అంశంపై జి నందినీదేవి గారు అందించే వివరాలు వింటారు. తరువాత ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలు ఉంటాయి. ముందుగా ఫిట్నెస్ మంత్ర శీర్షికన ఉదయం సూర్యకాంతి ఆరోగ్యానికి ఒక సహజ వరం, ఈ అంశం గురించి తెలుసుకుంటారు. మనకు ప్రతిరోజు ఉచితంగా లభించే ఆరోగ్య వనరుల్లో సూర్యకాంతి కూడా ఒకటి. ముఖ్యంగా ఉదయపు సహజ వెలుతురు మన శరీరంలోని బాడీ క్లాక్ను, అంటే నిద్ర మేల్కొనే సమయాన్ని క్రమబద్ధం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఉదయం వెలుతురు పొందడం వల్ల రాత్రి సమయంలో నిద్రకు సిద్ధమయ్యే శరీర సహజ ప్రక్రియలకు మద్దతు లభిస్తుంది. సూర్యకాంతి మన శరీరంలో విటమిన్ డి తయారీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి మన ఎముకలు, కండరాల ఆరోగ్యానికి అవసరం. అలాగే శరీరంలో కొన్ని ముఖ్యమైన ప్రక్రియలకు కూడా ఇది తోడ్పడుతుంది. అంతేకాదు, వీలైతే ఆ సమయంలో తేలికపాటి నడకను కూడా జోడించండి. సూర్యకాంతితో పాటు శారీరక చలనం కూడా లభిస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎక్కువ సూర్యకాంతి అంటే ఎక్కువ ఆరోగ్యం అని కాదు. తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల చర్మానికి, శరీరానికి హాని కలిగించవచ్చు. కాబట్టి వాతావరణం, సమయం, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవన శైలిలో సూర్యకాంతికి కూడా సమయం కేటాయించాలి. ప్రకృతి మనకు ప్రతిరోజు అందించే ఈ సహజమైన సూర్యకాంతిని సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఇంతవరకు ఫిట్నెస్ మంత్ర శీర్షికన ఆరోగ్యానికి ఉపయోగపడే సూర్యకాంతి ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమా నుంచి శంకర్ మహాదేవన్ ఆలపించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: వికాసం శీర్షికన డిజిటల్ ఇండియా ఈ అంశంపై జి నందినీదేవి గారు అందించే వివరాలు తెలుసుకుంటారు.
1: అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న డిజిటల్ ఇండియా గురించి తెలుసుకుందాం. కేవలం కొందరికి కాకుండా ప్రతి ఒక్కరికి సేవలు అందించే డిజిటల్ మౌలిక వ్యవస్థను తీర్చిదిద్దాలనే స్పష్టమైన ఆలోచనతో డిజిటల్ ఇండియాను కల్పిస్తుంది. వేగంగా నమ్మకంతో కూడిన అత్యంత సేవలను అందించే క్రమంలో నిత్యం సగటున ఆధార్ ధృవీకరణలు జరుగుతున్నాయి. అయితే డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ సేవల డెలివరీ, డిజిటల్ అక్షరాస్యత డిజిటల్ ఇండియాలోని ప్రధాన భాగాలివి. అన్ని గ్రామ పంచాయతీలలో హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడం, కామన్ సర్వీస్ సెంటర్కు సులభంగా యాక్సెస్ అవ్వడం, ఇప్పటికే అందుబాటులో ఉన్న అనేక పథకాలను పునర్నిర్మించడంపై దృష్టి ఉంచడం, సురక్షితమైన స్థిరమైన డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ సేవలను డిజిటల్గా అందించడం డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా సాంకేతికతను ప్రజలకు మరింత చేరువ చేయడం, ప్రభుత్వ సేవలను సులభంగా అందించడం, ప్రతి పౌరుడికి డిజిటల్ అవకాశాలను కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఇంటి నుండే అనేక ప్రభుత్వ సేవలను పొందడం, ఆన్లైన్లో దరఖాస్తులు చేయడం, డిజిటల్ చెల్లింపులు వంటి సౌకర్యాలు ఈ కార్యక్రమం ద్వారా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. నేడు బ్యాంకింగ్, విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో డిజిటల్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు వాతావరణ సమాచారంతో పాటు మార్కెట్ ధరలను కూడా తెలుసుకోగలుగుతున్నారు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా చదువుకునే అవకాశాలు పొందుతున్నారు. ప్రజలు మొబైల్ ఫోన్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడం, బ్యాంకింగ్ సేవలు వినియోగించడం, ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకోవడం వంటి పనులను సులభంగా చేస్తున్నారు. అయితే డిజిటల్ సేవలను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్త కూడా చాలా అవసరం. ఓటీపీ, బ్యాంక్ పాస్వర్డ్, ఏటీఎం పిన్ వంటి వ్యక్తిగత వివరాలను ఎవ్వరికీ చెప్పకూడదు. అనుమానాస్పద లింకులను తెరవకూడదు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. డిజిటల్ ఇండియా విజయవంతం కావాలి అంటే ప్రతి ఒక్కరూ డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించుకోవాలి, కొత్త సాంకేతికతను నేర్చుకోవాలి. అదే సమయంలో భద్రతా నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా డిజిటల్ సేవలను వినియోగించుకుంటూ అభివృద్ధి చెందిన సాంకేతికంగా బలమైన భారతదేశ నిర్మాణంలో మనము భాగస్వాములు అవుదాం.
0: మీరు ఇంతవరకు వికాసం శీర్షికన డిజిటల్ ఇండియా ఈ అంశంపై జి నందినీదేవి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు తీన్మార్ చిత్రం నుండి శ్రీరామ్ చంద్ర పాడిన పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా ప్రేరణ. పట్టుదల ఉంటే కొండ కూడా కదులుతుంది. ఒకసారి ఊహించండి, మీ ముందొక పెద్ద కొండ ఉంది. దాన్ని దాటడానికి సరైన రహదారి లేదు. మీ చేతిలో పెద్ద యంత్రాలు లేవు. కేవలం ఒక సుత్తి, ఒక ఉలి మాత్రమే ఉన్నాయి. ఈ కొండను తొలచి దారి చేయగలనా అని ఆలోచిస్తే బహుశా మనలో చాలామంది అది అసాధ్యం అంటాం. కానీ దశరథ్ మాంజీ అలా అనుకోలేదు. బీహార్కు చెందిన ఒక అసాధారణ కూలీ అయిన మాంజీ తన భార్యకు సకాలంలో వైద్య సహాయం అందక కోల్పోయిన తరువాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ గ్రామంలో మరెవరూ సరైన దారి లేక వైద్యం కోసం ఇబ్బంది పడకూడదు అని. అంతే, సుత్తి ఉలి చేత పట్టుకొని కొండను తొలవడం ప్రారంభించారు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. మొత్తం 22 సంవత్సరాలు అయినా సుమారు 110 మీటర్లు పొడవైన, 9 మీటర్లు వెడల్పైన దారి ఏర్పడింది. దాంతో గ్రామం నుంచి వెళ్లాల్సిన దూరం 55 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు తగ్గింది. మొదట చాలామంది ఆయన చూసి నవ్వారు. కానీ ఆయన నవ్వులకు సమాధానం ఇవ్వలేదు, తన పనితో సమాధానమిచ్చారు. అందుకే ఆయన మౌంటైన్ మ్యాన్గా గుర్తింపు పొందారు. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు కొండల్లా కనిపిస్తాయి. కానీ గుర్తుంచుకోండి, కొండ ఎంత పెద్దదో కాదు, దాన్ని తొలిచే మన సంకల్పం ఎంత బలంగా ఉందో ముఖ్యం. ఎందుకంటే పట్టుదల ఉన్న మనిషికి అసాధ్యం కూడా ఒకరోజు సాధ్యమే. మీరు ఇంతవరకు ప్రేరణ శీర్షికన దశరథ్ మాంజీ గారి స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణం నుంచి సంకల్పం ఉంటే మన లక్ష్యాన్ని చేరుకోవచ్చనే సందేశాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు నరసింహ చిత్రం నుండి శ్రీరామ్ ఎన్ వారి బృందం పాడిన పాట వింటారు.

వ్యక్తిత్వం. ఈ శీర్షికన సహనం బలహీనత కాదు, బలం. జీవితంలో కొన్ని సందర్భాలు మన సహనాన్ని పరీక్షిస్తాయి. ఎవరైనా మన మాట వినకపోవచ్చు, మనల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మనకు అన్యాయం జరిగిందనిపించవచ్చు. అప్పుడు మన మొదటి స్పందన ఏంటి? కోపం. వెంటనే సమాధానం ఇవ్వాలనే ఆలోచన. కానీ ఒకసారి ఆలోచించండి, ఆ క్షణంలో మనం చెప్పే ఒక మాట తరువాత బాధపడే పరిస్థితిని తీసుకురావచ్చు. అందుకే అలాంటి సమయంలో కాసేపు ఆగడం మంచిది. వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడడం మంచిది. అదే సహనం. సహనం అంటే బలహీనంగా ఉండడం కాదు, మన కోపాన్ని మనమే నియంత్రించుకోగలడం, మన భావోద్వేగాలపై మనకు నియంత్రణ ఉండడం. ప్రతి విషయానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. కాబట్టి తనను తాను నియంత్రించుకోగలిగిన వ్యక్తి ఎలాంటి పరిస్థితినైనా ప్రశాంతంగా ఎదుర్కోగలడు. ఇప్పుడు వినబోయే పాట బ్రహ్మోత్సవం చిత్రం నుండి.

0: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: సాయం సమీరం కార్యక్రమం విన్నారు.

ఈ ప్రసారంలో 7:45 వ్యవసాయ పాఠశాలలో ఖరీఫ్ వేరుశనగ సాగులో మెలకువలు ఈ అంశంపై తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె జాన్ గారి ప్రసంగం వింటారు. 8:00 తిరిగి 8:40 తెలుగు సినిమా పాటలు వింటారు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 9:30 ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగులపై ప్రత్యేక ఇంటర్వ్యూ ఆంగ్లంలో. అతిథి శ్రీ ఈ సంతోష్, పరిచయకర్త శ్రీమతి సంగమిత్ర పాల్ చౌదరి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కొన్ని ముఖ్య కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ గ్యారంటీడ్ అడిషన్స్. హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:45 వ్యవసాయ పాఠశాలలో ఖరీఫ్ వేరుశనగ సాగులో మెలకువలు. ఈ అంశంపై తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె జాన్ గారి ప్రసంగం వింటారు. 8:00 తిరిగి 8:40 తెలుగు సినిమా పాటలు. పాటలు 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:00 News@9, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక 9:30 ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగులపై ప్రత్యేక ఇంటర్వ్యూ ఆంగ్లంలో. అతిథి శ్రీ ఈ సంతోష్. పరిచయకర్త శ్రీమతి సంగమిత్ర పౌల్ చౌదరి. 10:00 క్వశ్చనార్ ఇన్ పార్లమెంట్, పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపటి ప్రసారాల్లో ఉదయం 6:00 దేశభక్తి గీతం, రచన శ్రీ రాయప్రోలు సుబ్బారావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో వాసుదాసు కీర్తనలు వింటారు. 6:30 చింతన వ్యాఖ్యానం డాక్టర్ పివిఎల్ సుబ్బారావు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో నీటి సమస్య, వరి సాగులో కొన్ని జాగ్రత్తలు, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు. ఇక 8:00 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట, స్వాతంత్ర్యోద్యమంలో చైతన్య దీపికలు, తెలుగు పత్రికలు, ఈ అంశంపై డాక్టర్ జీకేడి ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. భక్తి గీతాలు, పుష్పాంజలి, సమాచారవాణి అంశాలు ఉంటాయి. ఇక 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మావుడూరి శ్రీనివాసరావు గానం వింటారు. వయలిన్ శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ, మృదంగం శ్రీ మావుడూరి సూర్యప్రసాదరావు. ఇక 9:00 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇక 11:00 మధురిమ, 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు, తెలుగు సినిమా పాటల పరిశోధకులు, రచయిత మరియు విమర్శకులు డాక్టర్ పైడుపాల గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తేతని దిలీప్ కుమార్ రెడ్డి. ఇక 1:30 మహిళావాణి కార్యక్రమంలో అవయవదాన ప్రాముఖ్యత గురించి శ్రీమతి డివి మానస అందించే వివరాలు వింటారు. 2:30 రంగస్థలి, ఈ కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర, శ్రీమతి తులసమ్మ పాడిన రంగస్థల పద్యాలు ప్రసారమవుతాయి. హార్మోనియం శ్రీ కె కైలాసం. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు వింటారు. 6:30 సాయం సమీరం. ఇక 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో పశుపోషణ జాగ్రత్తలు, ఈ అంశంపై విశాఖపట్నం పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మాదీనా ప్రసాదరావు గారి ప్రసంగం వింటారు. 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ఇక 10:00 పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 11:00 వార్తలు ప్రసారమవుతాయి హిందీలో. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి రేపటి ప్రసారాల్లో కొన్ని కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. ఎఫ్ఐహెచ్ పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5న తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆర్జించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపు ఇస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహకం లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలియజేశారు. యూపీఐ వినియోగదారులు చిన్న వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు లేదా పన్నులు విధించడం లేదని ఆమె స్పష్టం చేశారు.
1: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also therefore strengthens the statutory protection.
0: చర్చలో పాల్గొన్న బీజేపీ ఎంపీ తరుణ్ చుగ్ ఈ బిల్లు ఆత్మనిర్భర్ భారత్కు దోహదపడుతుందని మద్దతు తెలుపగా, డీఎంకే ఎంపీ పి విల్సన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు ఇది సామాన్యులు చిన్న వ్యాపారులపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ప్రత్యేక ప్రస్తావనల తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. ఆటోమొబైల్ తయారీదారులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమగ్ర శాస్త్రీయ సాంకేతిక అధ్యయనాలు నిర్వహించిన తర్వాతే దీనిపై భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందన్నారు. నీతి ఆయోగ్, ఇతర సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. విస్తృత ల్యాబ్ పరీక్షలు, ఫీల్డ్ ట్రయల్స్లో E20 ఇంధనం సురక్షితమైందని స్పష్టమైందన్నారు. పాత వాహనాల పనితీరుపై E20 ఇంధనం వల్ల ఎటువంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావం కనిపించలేదని మంత్రి వివరించారు. భారత బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రోత్సహించడానికి ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పరిశోధన అభివృద్ధి దశలో ఉన్న ఆవిష్కరణలు వేగంగా వాణిజ్యీకరణ చెందేలా స్వదేశీ బయోటెక్ సామర్థ్యాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తెలియజేశారు.

0: అది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. తొలిసారిగా ఎర్రకోట వేదికపై నుంచి వందే మాతరం గేయాన్ని ఆలపిస్తారు. అంతర్జాతీయ ఒలింపియాడు విజేతలు, యువ ఆవిష్కర్తలు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. భద్రతా దళాల బ్యాండ్లు దేశవ్యాప్తంగా 343 ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలిస్తాయి. ఆహ్వానితుల సౌకర్యార్థం 15 ఢిల్లీ మెట్రో 4 గంటలకే ఉచితంగా అందుబాటులోకొస్తుంది. వేడుకల అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు ఎర్రకోట వద్ద స్వచ్ఛతా ప్రచారం నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంతవరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. టెహ్రాన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, అమెరికా ఇజ్రాయెల్ల సైనిక దురాక్రమణల వల్లనే హార్మోజ్ జలసంధి మూతపడిందన్నారు. ఈ సముద్ర మార్గాన్ని తిరిగి తెరవడం అనేది అమెరికా ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్ హార్మోజ్ జలసంధిపై విధించిన షరతుల ఉపసంహరణ తర్వాతనే ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు. నౌకాయాన మార్గంపై ఇరాన్, ఒమాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కేవలం ఆ రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక విషయమని బషోయ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు, సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్దంగా ఉన్నారని హామీఇస్తూ వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు. సభలో కార్యకలాపాలకు ఇకపై ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ రిజిజు, విద్యార్థుల నిరసనలపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసేందుకు ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని సందేహాలకు సమాధానమివ్వడానికి వీలుగా సభను సజావుగా సాగనివ్వాలని కోరారు.
1: ఛాత్ర ఆందోళన పర్ పూరా డీటెయిల్ మే చర్చా దిల్లీ మే ఔర్ దేశ్ భర్ మే జో భీ ఛాత్ర సే సంబంధిత అభీ జో భీ ఆందోళన చల్ రహే హై ఉస్కా చర్చా హో సక్తే హై. మేరా అనురోధ హై కాంగ్రెస్ పార్టీ ఔర్ విపక్ష కే సాథియో కో కి జబ్ ఛాత్ర ఆందోళన కో లేకర్ కే సర్కార్ చర్చా కే లియే తయార్ హై తో ఆప్ బిల్కుల్ చర్చా కే దౌరాన్ హంగామా నహీ కరేంగే ఔర్ గృహ మంత్రి జీ కా సర్కార్ కా జవాబ్ పూరీ తరహ సే సునేంగే.
0: న్యూఢిల్లీలోని తన నివాసంలో కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజేతలు తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. రిబ్బన్లు కత్తిరించడం వల్ల మాత్రమే గౌరవం రాదని, ఒక చిన్న విద్యార్థుల లేదా ఆశాజనకమైన అథ్లెట్ల క్రీడా స్ఫూర్తితో ఆడినప్పుడే అసలైన ప్రతిష్ట దక్కుతుందని మోదీ అన్నారు.
2: आपके इस अचीवमेंट को सिर्फ आपका अचीवमेंट मानता हूं ऐसा नहीं है, ये आपका विजय आने वाली पीढ़ियों के लिए बहुत बड़ी प्रेरणा बन जाता है. अगर आप लोग खेलो इंडिया की प्रतिष्ठा बढ़ाते हैं, और प्रतिष्ठा सिर्फ वहां जाकर के रिबन काटने से नहीं होगी, आप वैसे ही खेलेंगे जैसे एक छोटा खिलाड़ी खेलता है, ये बहुत बड़ा कॉन्ट्रीब्यूशन करेगा, क्योंकि अभी तो हमें बहुत आगे जाना है.
0: పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టోర్నీని బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలు సంయుక్తంగా 15 నుంచి 30 వరకు నిర్వహిస్తాయి. నూతన విధానం ప్రకారం తొలి దశలో 16 జట్లను 4 పూల్స్గా విభజించి లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో చెప్పారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంతవరకు

హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ వేరుశనగ సాగులో మెళుకువలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె జాన్ గారు.
2: వేరుశనగ దేశంలోనే అతి ముఖ్యమైన ఆహార మరియు వాణిజ్య పంటల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని సన్న చిన్నకారు రైతులకు వేరుశనగ ప్రధాన పంట. వేరుశనగ నూనె గింజల రారాజు, పేదవారి జీడిపప్పు అని కూడా దీనిని అంటారు. గింజలు జీడిపప్పులో ఇంచుమించుగా సమానమైన పోషకాలను అందిస్తుంది. వేరుశనగ గింజలలో సగటున 48% నూనె, 25.3% మాంసకృతులు మరియు 16.1% పిండి పదార్థంతో పాటు ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వేరుశనగ పంట నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకునేటువంటి ఒక పప్పు జాతి పంట. తక్కువ కాలంలో పంటకొచ్చి రైతుకు తక్కువ వ్యవధిలో 100 నుంచి 110 రోజులు కాల పరిమితి కలిగి ఎక్కువ ఆదాయము ఇస్తుంది. మన రాష్ట్రంలో వేరుశనగ పంటను ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో వర్షాధారత కింద, రబీలైతే నీటి పారుదల కింద సాగు చేస్తుంటారు. వేరుశనగ సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన ఆటంకములు అనగా వర్షాధార పరిస్థితుల్లో ఋతుపవనాల మార్పు వల్ల తరచుగా కరువు, నీటి ఎద్దడి, అంతమాత్రం కాకుండా పురుగులు మరియు తెగుళ్లు ఎక్కువ రావడం. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఆదాయం సాధించుటకు మెరుగైన రకములను సాగు చేయడంతో పాటు వ్యవసాయంలో శాస్త్రవేత్తలు సూచించిన పద్ధతులు మరియు మెలకువలను రైతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొంది అధిక లాభాలను సాధించవచ్చు. వేరుశనగ సాగులో వచ్చే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్త రకాల రూపకల్పనలో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి మరియు వ్యవసాయ పరిశోధన స్థానం కదిరిలోని వేరుశనగ ప్రజన విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు విస్తృతంగా జరుగుచున్నవి. ఇటీవలి కాలం నందు జరిగిన పరిశోధనల ఫలితంగా వివిధ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన రకములను వృద్ధి చేసి విడుదల చేయడము జరిగినది. రకాల ఎంపిక మనం చూసినట్లయితే వేరుశనగలో విత్తన ఉత్పత్తి కోసము కొత్తగా విడుదల చేసిన లేదా జనాదరణ పొందిన రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి. విత్తన ధృవీకరణ అనేది నోటిఫైడ్ రకాలకు మాత్రమే చేస్తారు. అధిక దిగుబడి ఇచ్చేటువంటి వేరుశనగ రకాలను వాటి యొక్క లక్షణాలు మనము చూసినట్లయితే మొదటిగా విశిష్ట అనేటువంటి రకము, ఇది అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము. ఈ రకమును 2022 విడుదల చేయడము జరిగినది. దీని యొక్క కాలపరిమితి చూసినట్లయితే 100 నుంచి 105 రోజులకు పంట కోసుంటుంది. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో 20 నుంచి 25 క్వింటాళ్ళు, అదే రబీలో అయితే 40 నుంచి 45 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 72 నుంచి 75 వరకు ఉంటుంది. దీని యొక్క 100 గింజల బరువు 51 గ్రాములు. ఈ యొక్క రకంలో నూనె శాతము 48 వరకు ఉంటుంది. ఈ యొక్క రకం యొక్క ప్రత్యేక లక్షణాలు మనము గమనించినట్లయితే ఇది ఆకుమచ్చ తెగులను, తుర్పు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అధిక నీటి వినియోగ సామర్థ్యము కలిగినటువంటి రకము. ఈ యొక్క రకము మన యొక్క రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి రకము. ఇంకొక రకము మనం చూసినట్లయితే హిమని అనేటువంటి రకము. ఇది 2023 మన యొక్క రాష్ట్రానికి సాగు చేయుటకు విడుదల చేయడం జరిగినది. ఇది ఖరీఫ్లోను రబీలోను రెండు కాలాలకు అనుకూలమైన రకము. ఖరీఫ్లో 100 రోజులకు పంటకు వస్తుంది, రబీలో 105 రోజులకు పంటకు వస్తుండింది. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే ఖరీఫ్లో 22 నుంచి 24 క్వింటాళ్ళు హెక్టర్కి, రబీలో అయితే 40 నుంచి 45 క్వింటాళ్ళ దిగుబడి హెక్టర్కు ఇస్తూ ఉంటుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 70 నుంచి 70 వరకు ఉంటుంది. 100 గింజల బరువు 45 నుంచి 47 గ్రాములు. నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేక

ఇచ్చినటువంటి లక్షణాలు మనము గమనించినట్లయితే ఇది అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడము, అంతమాత్రం కాదు కానీ అధిక నీటి వినియోగము సామర్థ్యం కలిగినటువంటి రకము. దీని యొక్క గింజలు లేత గులాబీ రంగులో ఉంటాయి. మనం నిల్వ చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు కూడా గింజలో మార్పు లేకుండా ఉంటుంది. ఇంకొక రకము కోనార్కు అనేటువంటిది. ఇది 2024 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క రకాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత సంవత్సరం 2024 మన దేశానికి అంకితం చేయబడింది. దీని యొక్క కాలపరిమితి 105 నుంచి 110 రోజులు ఉంటుంది. ఇది ఖరీఫ్ సీజన్లో సాగు చేయుటకు అనుకూలమైన రకము. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో హెక్టేర్కి 2 క్వింటాళ్ళు, కాయ నుండి పప్పు దిగుబడి శాతము 72 నుంచి 75 వరకు ఉంటుంది. నూరు గింజల బరువు 43 నుంచి 45 గ్రాములు, నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేక లక్షణాలు ఇది అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము, అధిక నీటి వినియోగ సామర్థ్యము కలిగిన రకము. అంతమాత్రం కాదు కానీ ఆకుమచ్చ తెగులను, తుప్పు తెగులను, భూమి ద్వారా సంక్రమించే తెగులు అనగా కాండం కుళ్ళు తెగులను, వెరుకుళ్ళు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ యొక్క రకము ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఆ 2 రాష్ట్రాల్లో సాగు చేయుటకు అనుకూలమైనటువంటి రకము. ధీరజు అనేటువంటి రకము ఇది కూడా ఇటు వర్షాధారం కిందను, నీటిపారుదల కిందను సాగు చేసుకున్నటకు అనువైనటువంటి రకము. దీని యొక్క కాలపరిమితి ఖరీఫ్లో 105 రోజులు, రబీలో 110 రోజులకు పంటకు వస్తుంటుంది. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో హెక్టేర్కి 10 నుంచి 22 క్వింటాళ్ళు, రబీలో 34 నుంచి 40 క్వింటాళ్ళు దిగుబడిని హెక్టేర్కు ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 73 నుంచి 78 వరకు, నూరు గింజల బరువు 51 నుంచి 70 గ్రాముల వరకు ఉంటుంది, నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇది అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడము. ఇంకొక రకము నిత్య హరిత. ఈ యొక్క రకము ఇటు ఖరీఫ్లోను రబీలోను సాగు చేసుకున్నట్టుకు అనుకూలమైన రకము. ఖరీఫ్లో 110 రోజులకు పంటకు వస్తుంది, రబీలో 110 నుంచి 115 రోజులకు పంటకు వస్తుంటుంది. దిగుబడి ఖరీఫ్లో 25 నుంచి 25 క్వింటాళ్ళు హెక్టేర్కి, అదే రబీలో అయితే 40 నుంచి 45 క్వింటాళ్ళు పర్ హెక్టేర్కి దిగుబడిని ఇస్తూ ఉంటుంది. కాయ నుండి పప్పు దిగుబడి 70 నుంచి 75 వరకు ఉంటుంది, నూరు గింజల బరువు 50 నుంచి 55 గ్రాముల వరకు ఉంటుంది, నూనె శాతము 50. దీని యొక్క ప్రత్యేకమైన సుగుణాలు మనం చూసినట్లయితే అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము ఇది పొట్టి రకము. కొంతవరకు ఈ యొక్క రకంలో నిద్రావస్థ కలిగి ఉంటుంది. ఈ యొక్క రకంలో 3 విత్తన కాయలు అధికంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా మరి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో సాగు చేయుటకు చాలా అనువైన రకము. చెట్లు పీకే వరకు కూడా ఆకులు పచ్చగా ఉంటాయి. ఇంకొక రకము ప్రగతి. ఇది రబీకి అనుకూలమైనటువంటి రకము. 105 రోజులకు పంటకు వస్తుంటుంది. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే 28 క్వింటాళ్ళు హెక్టేర్కి, కాయ నుండి పప్పు దిగుబడి శాతం 70 వరకు ఉంటుంది, నూరు గింజల బరువు 40 గ్రాములు, నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైన లక్షణాలు ఏంటంటే ఇది త్వరగా పంటకు వస్తుంది, అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగిన రకము, గింజలు చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ధరణి అనేటువంటి ఒక రకము. ఇది ఖరీఫ్లోను రబీలోను సాగు చేసుకుంటూ అనుకూలమైన రకము. ఖరీఫ్లో 100 రోజుల పంటకు వస్తుంది, రబీలో 105 రోజుల పంటకు వస్తుంది. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో 16 నుంచి 26 క్వింటాళ్ళు హెక్టేర్కి, అదే రబీలో అయితే 40 నుంచి 43 క్వింటాళ్ళు హెక్టేర్కు వస్తుంటుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 75 నుంచి 77 వరకు, నూరు గింజల బరువు 40 నుంచి 43 గ్రాములు ఉంటుంది, నూనె శాతము 49 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు చూసినట్లయితే ఈ యొక్క రకము 35 రోజుల వరకు గట్టను తట్టుకుంటుంది. పరిపక్వతలో ఏకరీతి, అధిక సౌండ్ మెచ్యూర్ కెర్నెల్స్ కలిగి ఉంటుంది. కాయలను చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. గింజలు కూడా చూసేదానికి మంచిగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ యొక్క రకము తక్కువ కాంతి పరిస్థితులను తట్టుకుంటుంది. ఈ యొక్క రకంలో కాయ నుండి పప్పు దిగుబడి శాతము చాలా ఎక్కువగా ఉంటుంది. నారైనటువంటి రకము. దీని యొక్క కాలపరిమితి వర్షాధారం కింద 100 రోజులకు పంటకు వస్తుంది, అదే రబీలో నీటి పారుదల కింద 105 రోజులకు పంటకు వస్తుంటుంది. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే ఖరీఫ్లో 20 నుండి 25 క్వింటాళ్ళు హెక్టేర్కి, రబీలో 40 నుంచి 45 క్వింటాళ్ళు దిగుబడిని ఇస్తుంది. ఈ యొక్క రకమును చూసినట్లయితే కాయ నుండి పప్పు దిగుబడి శాతము దీంట్లో అధికంగా ఉంటుంది.

ఉంటుంది, అనగా 76% ఉంటుంది. నూరు గింజల బరువు 40 నుంచి 45 గ్రాములు, 49% నూనె కలిగి ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి సుగుణాలు ఏంటంటే ఇది త్వరగా పంటకు వస్తుంటుంది, కొంతవరకు బెట్టను తట్టుకోగలదు, కాయలన్నీ కూడా ఒకేసారి పక్కానికి వస్తాయి. గింజలు చూసేదానికి లేత ఎరుపు రంగులో ఉంటాయి. కదిరి లేపాక్సి అనేటువంటి రకము, ఇది ఖరీఫ్లో 112 రోజులు పంటకు వస్తుంది, రబీలో 120 రోజులకి. దీని యొక్క దిగుబడి మనం చూసినట్లయితే ఖరీఫ్లో 30 నుంచి 35 క్వింటాలు హెక్టర్కి, అదే రబీలో అయితే 40 నుంచి 45 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 70% ఉంటుంది. నూరు గింజల బరువు 40 గ్రాములు. ఈ యొక్క రకంలో నూనె శాతము 51% వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇది బెట్టను తట్టుకునేటువంటి రకము. అంతమాత్రం కాదు, ఆకుమచ్చ, మువ్వుకుళ్ళు, కాండంకుళ్ళు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. రసం పీల్చే పురుగులను కూడా తట్టుకునేటువంటి రకము. కదిరి 6 అనేటువంటి రకము, దీని కాలపరిమితి ఖరీఫ్లో 100 రోజులు, రబీలో 105 రోజులు. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే ఖరీఫ్లో 18 నుంచి 24 క్వింటాలు హెక్టర్కి, రబీలో 30 నుంచి 42 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి రకము. కాయ నుండి పప్పు దిగుబడి శాతం 75% ఉంటుంది. నూరు గింజల బరువు 45 నుంచి 45 గ్రాములు, నూనె శాతము 48% ఉంటుంది. దీని యొక్క లక్షణాలు ఏంటంటే ఇది త్వరగా పంటకు వస్తుంది. ఈ యొక్క రకము అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగినటువంటి రకము. గింజలు చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కదిరి 9 అనేటువంటి రకము, ఇది కూడా 2 కాలాలకు అనువైనటువంటి రకము. ఖరీఫ్లో 115 రోజులకు పంటకు వస్తుంది, రబీలో 120 రోజులకు పంటకు వస్తుంది. దీని యొక్క దిగుబడి చూసినట్లయితే ఈ రకము ఖరీఫ్లో 20 నుంచి 25 క్వింటాలు హెక్టర్కి, అదేవిధంగా రబీలో 30 నుంచి 40 క్వింటాల దిగుబడిని ఇస్తుంటుంది. కాయ నుండి పప్పు దిగుబడి 80% వరకు ఉంటుంది. నూరు గింజ బరువు చూసినట్లే 35 నుంచి 40 గ్రాములు వరకు ఉంటుంది. నూనె శాతము 53. దీని యొక్క ప్రత్యేకమైన లక్షణాలు, బెట్టను తట్టుకోగలదు, ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది, 30 రోజుల వరకు నిద్రావస్థ కలిగి ఉన్నటువంటి రకము. వేరుశనగలో ఇంకొక రకము కదిరి హరితాంధ్ర, ఇది కూడా ఇటు ఖరీఫ్లోను రబీలోను సాగు చేసుకున్నట్టుకు అనుగుణమైనటువంటి రకము. ఖరీఫ్లో 110 రోజులకు పంటకు వస్తుంది, రబీలో 115 రోజులకు పంటకు వస్తుంటుంది. దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో హెక్టేర్కి 20 నుంచి 25 క్వింటాలు, రబీలో 40 నుంచి 50 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 72, నూరు గింజల బరువు 40 నుంచి 45 గ్రాములు ఉంటుంది, నూనె శాతము 48% ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనం చూసినట్లయితే 20 రోజుల వరకు ఈ యొక్క రకంలో నిద్రావస్థ కలిగి ఉంటుంది. తెగులను, ముఖ్యంగా తుప్పు తెగులను, ఆకుమచ్చ తెగులను, కాండం కుళ్ళు, మూకులు తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా రసం పీర్చేటువంటి పురుగులను, ఆకుముడత పురుగులను కూడా తట్టుకోగలదు. కదిరి అమరావతి అనేటువంటి ఇంకొక రకము, ఇది కూడా ఖరీఫ్లోను రబీలోను సాగులో ఉన్నటువంటి రకము. ఇది టీసీఎస్,

లో ఉన్నటువంటి రకము ఇది టీసీఎస్ 2.11.7. ఈ యొక్క రకము రెండు కాలాలకు అనగా ఖరీఫ్లోను రబీలోను సాగు చేసుకున్నట్టుకు అనుకూలమైనటువంటి రకము. ఇది లావు గింజలు కలిగినటువంటి రకము. ఇది ఖరీఫ్లో నీటి పారుదల కింద వేసుకుంటే బాగుంటుంది. దీని యొక్క దిగుబడి మనం చూసినట్లయితే ఖరీఫ్లో హెక్టేర్కి 20 నుంచి 25 క్వింటాలు, అది రబీలో 40 నుంచి 45 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతము 71, నూరు గింజల బరువు 94 గ్రాములు ఉంటుంది, నూనె శాతము 48 వరకు ఉంటుంది. దీని యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే ఇది తుప్పు తెగులను, ఆకుమచ్చ, కాండంకుళ్ళు, మూవకుళ్ళు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదే రసం పీల్చే పురుగులను కూడా కొంతవరకు సమర్థంగా తట్టుకుంటుంది. గింజలు మంచి రంగు కలిగి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా మసాలా పప్పుకు చాలా బాగుంటుంది. దీనిలో సూక్రోజు 2.63% ఉంటూ ఉంటుంది. సో విత్తన ఎంపిక గురించి మనము చూసినట్లయితే మూల విత్తనాన్ని పరిశోధన స్థానము లేదా ఏదైనా గుర్తింపు పొందినటువంటి సంస్థ నుంచి మరి రైతులు విత్తనాన్ని సేకరించుకోవాలి. విత్తన సేకరణ చేసే ముందు తరువాత మరి మొలక శాతము తప్పకుండా నిర్ధారించుకోవాలి. సో విత్తనాలకు తప్పకుండా విత్తన శుద్ధి చేసిన తర్వాతనే మరి విత్తుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే భూమి ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు. వేరుశనగ సాగులో పొలము ఎంపిక అనేది చాలా ముఖ్యము. నీరు త్వరగా ఇంకిపోయేటువంటి తేలికపాటి ఎర్ర నేలలో తగినంత సేంద్రియ పదార్థాలు ఉండేటువంటి భూములు వేరుశనగ పంట సాగు చేయడానికి చాలా శ్రేష్టమైనటువంటివి. విత్తనము ఉత్పత్తి చేయాలనుకున్న పొలంలో భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి శిలీంధ్రాలు, పురుగులు అటువంటి

ఏంటంటే కల్తీ లేనటువంటి జన్యు స్వచ్ఛత కలిగినటువంటి విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. వీలైనంత వరకు మరి పంట మార్పిడి చేస్తే బాగుంటుంది. మరి వేరుశనగ పంటను మరి విత్తేటువంటి ఆ యొక్క సమయం కూడా చాలా ప్రాముఖ్యము. ఈ యొక్క రబీ సీజన్లో అయితే విత్తనాన్ని నవంబరు 2వ పక్షం నుండి డిసెంబరు ఆఖరి వరకు విత్తుకొనుటకు అనుకూలమైనటువంటి సమయము. నాణ్యమైన విత్తనాల అభివృద్ధికి నీటి వసతి ఉన్న పొలంలో సాగు చేయాలి. విత్తన మోతాదు మనము చూసినట్లయితే రబీ సీజన్లో నీటి పారుల కింద ఎకరాకు 65 నుంచి 70 కిలోలు అవసరమై ఉంటుంది. యొక్క విత్తనము విత్తేటువంటి దూరము ఈ యొక్క రబీ సీజన్లో వరుసకు మధ్య 22.5 సెంటీమీటర్లు, అదేవిధంగా వరుసలో మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. ఈ రీతిగా సిఫార్సు చేయబడినటువంటి విత్తన మోతాదు విత్తన దూరము వాడినట్లయితే మొక్కల సాంద్రత మంచిగా ఉంటుంది. తద్వారా దిగుబడి తగ్గకుండా గణనీయంగా మంచి దిగుబడి సాధించడానికి మొక్కల సాంద్రత ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎరువుల యాజమాన్యం కూడా వేరుశనగ పంటలో చాలా ముఖ్యము. ఎరువుల వాడకము అనేది ఆయా పొలాల భూసారం పైన ఆధారపడి ఉంటుంది. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా అవసరమైన పొలాల్లో అన్ని పోషకాలు అందేటట్లు ఎరువులు వాడాలి. అనగా సమమైనటువంటి విధానంలో సమతుల్యమైనటువంటి ఎరువుల వాడకము అనేది చాలా ఇంపార్టెంటు. ఈ యొక్క ఎరువుల యాజమాన్యము చూసినట్లయితే ఎకరాకు 4 టన్నుల పశువు ఎరువు వేసుకోవాలి. 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 35 కిలోల మిరటా పొటాషు ఎరువులను ఆఖరి దిక్కులో వేసుకోవాలి. పూత సమయంలో ఎకరాకు 200 కిలోల జిప్సమును వేసుకోవాలి. నీటి యాజమాన్యం కూడా వేరుశనగ పంటలో చాలా ప్రాముఖ్యత ఉంది. వేరుశనగకు ఆయా ప్రాంతాన్ని ఆయా ప్రదేశ వాతావరణాన్ని బట్టి నీటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కీలక దశలలో పంట నీటి ఎద్దరికి లేదా బెట్టకు గురి కాకూడదు. ముఖ్యంగా పూత దశ, ఊడలు దిగే దశ, కాయగింజల అభివృద్ధి చెందేటువంటి దశలు, ఈ దశల్లో పంట నీటి ఎద్దడికి అనగా బెట్టకు గురి కాకూడదు. విత్తనం మొలిచిన 20-25 రోజుల వరకు నీరు పెట్టకూడదు. ఎందుకు అంటే పుష్పాలన్నీ కూడా ఒకేసారి వచ్చి ఊడలన్నీ కూడా ఒకేసారి పంటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత నేల స్వభావాన్ని బట్టి 8 నుండి 10 రోజులకు ఒకసారి తడులు ఇవ్వాలి. నీరు పెట్టేటువంటి పద్ధతుల్లో ముఖ్యంగా స్ప్రింక్లర్స్ ఉపయోగించి నీరు పెట్టడం వలన 20% అధిక దిగుబడితో పాటు 20% నీరు కూడా ఆదా అవుతుంది. కలుపు యాజమాన్యం గురించి ఆలోచించినట్లయితే విత్తినటువంటి మొదటి 45 రోజుల వరకు పంటలో ఎటువంటి కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 20 రోజుల తర్వాత మరియు 40 రోజుల తర్వాత అంతర కృషి చేసి కలుపు మొక్కలను పూర్తిగా తీసివేయాలి. కూలీల కొరత ఉన్నప్పుడు విత్తిన వెంటనే కలుపు మందులైనటువంటి పెండి మెథలిన్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసినట్లయితే కలుపు రాకుండా నివారించుకోనవచ్చును. వేరుశనగ పంటలో సస్యరక్షణ కూడా చాలా అవసరము. వేరుశనగను వివిధ కీటకాలు, తెగుళ్ళు వివిధ దశలలో ఆశిస్తాయి. కాబట్టి సమగ్ర సస్యరక్షణ యాజమాన్య చర్యలు పాటించి తగిన సమయంలో ఆ యొక్క తెగుళ్లను పురుగులను అరికట్టినట్లయితే అధిక దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. కీటకాల తాగిడిని తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేసుకున్నట మంచిది. ఆయా రకాలకు తగ్గట్టుగా సాగు పద్ధతిలో కూడా మార్పులు చేయడము అవసరం ఉంటుంది. రసాయన జీవ నియంత్రణ పద్ధతులను వాడి మరియు అన్ని సమగ్ర పద్ధతులు పాటించి యొక్క తెగుళ్లను కీటకాలను నిర్మూలించుకోవాలి. అంత మాత్రం కాకుండా ఆయా తెగుళ్లను కీటకాలను తట్టుకునేటువంటి రకములను గుర్తించి వాటిని సాగు చేసుకుంటే మంచిది. ఆ ద్వారా సస్యరక్షణపై పెట్టేటువంటి ఖర్చు కూడా ఆదా చేసుకునవచ్చును. పంట కోత మరియు నిల్వ పంట పక్వానికి వచ్చినప్పుడే పంటను తీసేయాలి. పంట పక్వ దశకు వచ్చినప్పుడు ఆకులు పసుపు రంగుగా మారి 80% కాయలు ముదిరి ఉంటాయి. అప్పుడు మాత్రమే పంటను తీయాలి. పంట తీసిన తర్వాత మొక్కలను వాదులుగా వరుసగా ఉంచాలి. కాయలను పరిశీలించి ఏ మొక్కలనైనా కాయలు ఆయా రకము కాయలను పోలి లేవు అనుకుంటే
అలాంటి మొక్కలను

0: తీసివేయాలి. రోగం సోకినటువంటి మొక్కలుంటే వాటిని గుర్తించి వాటిని కూడా తీసివేయాలి. మొక్కలను పీకిన వెంటనే 2 నుంచి 3 రోజులు ఆరబెట్టాలి. విత్తనం కోసము బాగా ముదిన శుభ్రం చేసినటువంటి కాయలను పాలిథిన్ లైనింగ్ ఉన్నటువంటి గోనె సంచుల్లో నిల్వ చేసుకున్నట్లయితే పురుగు శిలీంధ్రాలు ఆశించకుండా మంచిగా ఉంటాయి. సో ఆ యొక్క విత్తనాలను తర్వాత మనం కూడా తోటి రైతులకు అమ్ముకోవచ్చు. విత్తనం ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా మనకు మంచిగా ఉంటుంది. రైతు సోదరులందరికీ కూడా మరోసారి ధన్యవాదములు.
1: ఖరీఫ్ వేరుశనగ సాగులో మెళకువలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె. జాన్ గారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 8 గంటలకు తిరిగి 8:40 తెలుగు సినిమా పాటలు వింటారు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక 9:30 ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగులపై ప్రత్యేక ఇంటర్వ్యూ ఆంగ్లంలో ప్రసారమవుతుంది. అతిథి శ్రీ ఈ సంతోష్, పరిచయకర్త శ్రీమతి సంఘమిత్ర పాల్ చౌదరి. ఇక 10:00 క్వశ్చన్ ఆర్ ఇన్ పార్లమెంట్, పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 ఆపాత మధురాలు, తెలుగు సినిమా పాటలు వింటారు. ఇక 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక రేపటి ప్రసారాల్లో ఉదయం 6:00 దేశభక్తి గీతం, రచన శ్రీ రాయప్రోలు సుబ్బారావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో వాసుదాస కీర్తనలు వింటారు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో నీటి సమస్య, వరి సాగులో కొన్ని జాగ్రత్తలు, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు. ఇక 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. ఇక 9:00 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇక 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇక 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు, తెలుగు సినిమా పాటల పరిశోధకులు, రచయిత మరియు విమర్శకులు డాక్టర్ పైడపాల గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇక 11:30 మహిళావాణి కార్యక్రమంలో అవయవదాన ప్రాముఖ్యత, ఈ అంశం గురించి శ్రీమతి డివి మానసా గారు అందించే వివరాలు వింటారు. 2:30 రంగస్థలి సత్యహరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర, శ్రీమతి తులసమ్మ పాడిన రంగస్థల పద్యాలు ప్రసారమవుతాయి. హార్మోనియం శ్రీ కె కైలాసం. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, తెలుగు సినిమా పాటలు వింటారు. 6:30 సాయం సమీరం. ఇక 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో పశుపోషణ జాగ్రత్తలు, ఈ అంశంపై విశాఖపట్నం పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మాదీనా ప్రసాదరావు గారి ప్రసంగం వింటారు. 8:00 తిరిగి 9:30 స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లో కొన్ని కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన ఈ అంశం గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు.
1: మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట ఉజ్వల్ గారు మన ముందున్నారు. వారిని అడిగి కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన, అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధిలో మై భారత్ కేంద్రం యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ చేస్తున్న పనులు, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి అడుగు తెలుసుకుందాం. నమస్కారం వెంకట ఉజ్వల్ గారు.
2: నమస్తే సార్, నా పేరు ఉజ్వల్. నేను మై భారత్ మేరా యువ భారత్ రాష్ట్ర సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఇప్పటికీ నాకు 7 సంవత్సరాలు అయింది ఈ విభాగంలో పనిచేస్తూ. 3 సంవత్సరాలు ఒడిశాలో చేశాను, అదే 4 సంవత్సరాలు శ్రీకాకుళంలో చేసి ఇక్కడ గుంటూరులో ఒక 3 నెలల నుంచి నేను వర్క్ చేస్తున్నాను.
1: ప్రధానంగా మీ డిపార్ట్మెంట్ చేసే

0: పనులు.
1: ప్రధానంగా మా డిపార్ట్మెంట్ గతంలో నెహ్రూ యువ కేంద్ర అనే పిలిచేవారు, ఇప్పుడు మేరా యువ భారత్ అని చెప్పి పిలుస్తున్నారు. మన డిపార్ట్మెంట్ యువజన సంఘాలు మరియు యువత 15 నుంచి 29 లోపల ఉన్న యువతకి సంబంధించి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కానీ, కల్చరల్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్నీ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు యూత్ అది మేము చూస్తూ ఉంటాము. ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్లో మేము పాల్గొంటూ ఉంటాము. అదేవిధంగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ పైన మాకు ఇచ్చే నిర్దేశం ప్రకారం మాకు ఇచ్చే ఫండ్స్ని యూటిలైజ్ చేస్తూ యువతకి దోహదపడేలాగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి జిల్లాల్లో కూడా మన ఆఫీస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్స్ అని. వాళ్ళు ఉన్న నెట్వర్క్, మాకు వాలంటీర్స్ కూడా ఉంటారు. ఆ వాలంటీర్స్ త్రూ, యువజన సంఘాల త్రూ మేము యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం.
0: ఇప్పుడు అంతర్జాతీయ యువజన దినోత్సవం ఉంది కదా, ఈ సందర్భంగా మీరు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారా?
1: మేము ఇంటర్నేషనల్ యూత్ డే కానీ, నేషనల్ యూత్ డే గాను మేము ప్రతి జిల్లాల్లోనూ దీని సందర్భంగా ఒక యాక్టివిటీ నిర్వహిస్తూ ఉంటాము. ఒక కాలేజ్లో కానీ, లేకపోతే యువజన సంఘంతో కానీ ఒక కార్యక్రమం పెట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే యువత ఎంత ముఖ్యమో, ప్రాముఖ్యమో మన దేశానికి, భవిష్యత్తుకి, దాని గురించి మేము మాట్లాడి దానికి యువతకి సందేశం ఇచ్చేలాగా ఒక రిసోర్స్ పర్సన్ కూడా పిలిపించి మనం వాళ్ళకి సందేశం ఇస్తూ ఉంటాం.
0: జిల్లా స్థాయి ఆడిన క్రీడాకారుడిని ఏ విధంగా ప్రోత్సహిస్తారు, అంటే అతనికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి?
1: వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అంటే అండి, ఇప్పుడు వాళ్ళకి ఒక మెమెంటో, ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాం. అదేవిధంగా మేము డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అని ప్రతి జిల్లాలో ఉంటాయి. దాని కింద వేరియస్ కోచెస్ ఉంటారు, వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుని అక్కడ మంచిగా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఫ్రీ కోచింగ్ కావాలా, జనరల్లీ ఫ్రీగానే ఉంటుందండి కోచింగ్ జిల్లాల్లో. సో వాళ్ళకి ఫ్రీ కోచింగ్, వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్, ఇంకా మంచి టాలెంటెడ్ వాళ్ళని మన కలెక్టర్ గారికి దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉంటాం. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ దగ్గర కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి రికగ్నిషన్ వచ్చేలాగా చేస్తూ ఉంటాం. అదేవిధంగా మేము రీసెంట్గా లాస్ట్ ఇయరే అస్మిత ఉమెన్ లీగ్ అని కూడా పెట్టామండి. అస్మిత అందులో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అస్మిత లీగ్స్ వాళ్ళు కండక్ట్ చేసి వాళ్ళకి ఒక అస్మిత ఒక ఐడి కూడా ఇచ్చి, ఆ ఐడితో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ దేశం వ్యాప్తంగా యూజ్ చేసుకునేలాగా కూడా మేము వాళ్ళకి అవకాశం కల్పించాం.
0: సరే, ప్రధానంగా ఇప్పుడు నషాముక్త అభియాన్, దానిలో భాగంగా మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు.
1: సార్, నషాముక్త అభియాన్ అనేది ఒక మహోత్తర కార్యక్రమం చేస్తున్నారు సార్. ఆగస్ట్ 2న మన ప్రధానమంత్రి మోడీ గారు మొత్తం ఇండియా వైడ్ ఒక మంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సార్. 10,000 లొకేషన్స్లో 1,00,000 యూత్ పైగా ఆ VC లో ఆయన వర్చువల్గా ఆయన స్పీచ్ ఇచ్చారు. మన పర్టికులర్గా సీఎం గారికి, గవర్నర్ గారికి, ఇంకా అన్ని చోట్ల కూడా చేయమని కూడా చెప్పారు. అదేవిధంగా మన లోక్ భవన్లో అబ్దుల్ నజీర్ గారి కూడా మనకు పిల్లలతో ప్లెడ్జ్ చేయించారు సార్, 1,00,000 ప్లెడ్జ్ల దాకా. అంటే నేను ఈ మాదక ద్రవ్యాలను నేను ఎంకరేజ్ చేయను, అదేవిధంగా నా ఫ్రెండ్స్తో కూడా నేను ఎంకరేజ్ చేయించను అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం పెట్టి, అదేవిధంగా మనకు జిల్లాలో కూడా కాంపిటీషన్స్ నిర్వహించారు. ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్, నాటికలు మెయిన్లీ, ఐ మీన్ స్కిట్స్, దాని త్రూ వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చి విన్ అయిన వాళ్ళు. అదేవిధంగా వాళ్ళని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్కి కూడా తీసుకొని వెళ్ళే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చేస్తున్నాము. ఆ విధంగా నషాముక్తి అభియాన్ ముఖ్యంగా 2047కి మొత్తం డ్రగ్ ఫ్రీ ఇండియాగా చేయాలని చెప్పేసి UNODC, యునైటెడ్ నేషన్స్ డ్రగ్ అండ్ క్రైమ్స్ విభాగం కానీ, NIDA కానీ, వీళ్ళందరూ రికమెండేషన్స్ తీసుకొని ఇక్కడ ఈగల్ డిపార్ట్మెంట్ కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ క్యాంపెయిన్తో కూడా ఇది కంబైన్ చేసి కోఆర్డినేట్ చేస్తున్నట్టు చేసుకొని ముందుకెళ్దాం ట్రై చేస్తున్నారు. EVYLD అనేది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ అని, అది కానీ పార్టిసిపేట్ చేస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్. పిఎం మోడీ గారిని దగ్గర నుంచి చూసి ఆయన స్పీచ్ వినొచ్చు, మన ఐడియాస్ని మనం చెప్పచ్చు. అదే ఆ ఐడియాస్ని బడ్జెట్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో కూడా చెప్పారు, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్లో ఎవరైతే ప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళ ఐడియాస్ చెప్పారో ఆ ఐడియాస్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని కూడా అన్నారు. నేషనల్ యూత్ ఫెస్టివల్, స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఏటా. గత 3 సంవత్సరాల నుంచి ఢిల్లీలో జరుగుతుంది, మారత మండపంలో. దానికి సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో క్విజ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఎస్సే ఉంటుంది, తర్వాత స్టేట్ లెవెల్లో ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు ఒక డిస్కషన్ ఇవ్వాలి, ఒక ప్రజెంటేషన్ ప్రజెంట్ చేయాలి. ఒక థీమ్స్ ఇస్తారు, 10 థీమ్స్, స్టార్టప్ పైన, లేకపోతే ఐ మీన్ రూరల్ యూత్ పైన, ఇట్లా 10 థీమ్స్లో వాళ్ళు వాళ్ళ యొక్క

0: ఐడియాస్ని ప్రజెంటేషన్ రూపంలో ఇస్తారు. అలాగే 50 మంది పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. లాస్ట్ టైం వాళ్ళని సెలెక్ట్ చేసి గవర్నర్ గారిని దగ్గర కూడా ప్రజెంట్ చేశారు. అలాగే వాళ్ళకి ఫ్రీగా ట్రావెల్ ఇచ్చి వాళ్ళు ఢిల్లీకి పంపుతారు. అక్కడ మంచి అకామిడేషన్ ఇచ్చి అక్కడేమొచ్చి జనవరి 9th, 10th, 11th వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఒక్కొక్క థీమ్ పైన. వాళ్ళలో బెస్ట్ ఐడియాస్ని ఒక ప్రజెంటేషన్లో కంపైల్ చేసి వాళ్ళల్లో ఆ 10 థీమ్స్లో 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ ప్రజెంటేషన్స్ని తీసుకొని జనవరి 12th మోడీ గారు వస్తారు. వచ్చినప్పుడు ఈ ప్రజెంటేషన్స్ అన్ని 10 ప్రజెంటేషన్స్ మోడీ గారు ముందు ప్రజెంట్ చేస్తారు. సార్ స్టార్టప్ ముందు ఇట్లా చేయొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన ఇలా చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ పైన ఇలా చేయొచ్చు అని చెప్పి ఆ 10 ప్రజెంటేషన్స్ ప్రజెంట్ చేస్తారు. ఇవి ఏంటంటే యూత్ యొక్క ఐడియాస్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్. అందులో ఏంటి, మినిమం ప్లాస్టిక్ వేస్ట్ నిర్మూలం, లేకపోతే మీరు అడిగారు టెక్నికల్ స్కిల్స్. సో యూత్ అండ్ టెక్నికల్ స్కిల్స్, ఇట్లా ఒక 10 థీమ్స్ ఉన్నాయి. ఈ 10 థీమ్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రజెంటేషన్స్ ఇస్తారు. మన ఆంధ్ర నుంచి 50 మంది పిల్లలు సెలెక్ట్ అవుతారు. ఒక టీంలో 2 ఉంటారు, 3 ఉంటారు, అక్కడ ప్రజెంట్ చేస్తారు. అక్కడ ప్రజెంట్ చేసి ఫస్ట్ ఈ అంటే 12th జరిగే ముందు కార్యక్రమంలో వాళ్ళని ఫిల్టర్ చేస్తారు. అక్కడ ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు, సుభాష్ పాలేకర్ గారు ఇట్లా చాలా మంది ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళు ముందు ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ థీమ్ బాగుంది అని. సో ఆ థీమ్ని కంపైల్ చేస్తారు. అంటే ఈ 50 మంది ఐడియాస్ని కూడా ఇంప్లిమెంట్ చేసేలా ఒక్కొక్క ప్రజెంటేషన్ చేస్తారు 10 థీమ్స్ పైన. ఆ 10 థీమ్స్ మోడీ గారు చూస్తారు ఐడియాస్ని.
1: ఇది ఎలా అప్లై చేసుకోవాలి పిల్లలు?
0: ఇది మన వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ క్విజ్ అని చెప్పేసి మన సెప్టెంబర్ అక్టోబర్లో ఓపెన్ అవుతుంది. అది ఎంట్రీ లెవెల్ క్విజ్, తర్వాత ఎస్ఏ ఉంటుంది, ఎస్ఏ తర్వాత ప్రెజెంటేషన్ స్టేట్ లెవెల్లో, ప్రెజెంటేషన్ తర్వాత డైరెక్ట్గా ఢిల్లీకి సెలెక్ట్ అవుతారు. వాళ్ళకి మంచిగా యూనియన్ మినిస్టర్తో డిన్నర్ ఉంటుంది, ఒకరోజు ప్రధానమంత్రి సంగ్రహాలయం ఉంటుంది, పిఎం మ్యూజియం, అక్కడికి తీసుకొని వెళ్తారు. అంటే ఢిల్లీ ట్రిప్ కూడా ఉంటుంది. సో వాళ్ళకు ఒక మంచి అకామిడేషన్ ఇస్తారు. చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక యూత్ డెఫినెట్లీ VBYLDకి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే ముందు ఇక్కడ మైభారత్ వెబ్సైట్లో ఓపెన్ అయ్యి రిజిస్టర్ అయ్యి ఆ క్విజ్ని అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ అయ్యి వెళ్ళాలను. 888 ఇడుపుల పాయల్లో దాదాపు 13 మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం. అంటే నేను కూడా వెళ్ళాను, నాకు కూడా అవకాశం వచ్చింది, యాజ్ ఎ డ్యూటీగా వెళ్ళాను. ఏపీ కంటింజెంట్ నుంచి చాలా డిసిప్లైన్డ్గా వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకో పక్క ఫోక్ సాంగ్, ఫోక్ డ్యాన్స్ కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఫోక్ డ్యాన్స్ ఫోక్ సాంగ్ రిప్రజెంట్ చేస్తారు. ఇదంతా భారత మండపంలోనే జరుగుతుంది. మినిస్టర్స్ వస్తూ ఉంటారు, టాప్ పల్కీ శర్మ ఉన్నారు కదా, వాళ్ళ ఫేమస్ యాంకర్, ఆవిడ వచ్చారు, మన ఆస్ట్రోనాట్ శుభం శర్మ గారు వచ్చారు. సో ఇట్లా టాప్ మినిస్టర్స్, VIPs అందరూ వచ్చి యూత్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో మన దగ్గర నుంచి రవినాయుడు గారు వచ్చారు, పుల్లెల గోపీచంద్ గారు వచ్చారు, మినిస్టర్ రామ్ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, వచ్చి చూసి వెళ్ళారు అదంతా.
1: ఇప్పుడు యువజన వ్యవహారాలు అనగానే రకరకాల పథకాలు ఉన్నాయి. ఇప్పుడు పథకాల్లో ఇప్పుడు కొంతమందికి ఆ పథకాల మీద అవగాహన లేక, వాళ్ళు రుణాలు ఎలా పొందాలో తెలియక, వాళ్ళు స్వయంగా వాళ్లే వ్యాపారంలోకి అభివృద్ధి రావడం కానీ లేకపోతే ఉద్యోగాలు అభివృద్ధి రావడానికి కానీ కొంతమంది అవగాహన లేక ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. అలాంటి వారికి మీ డిపార్ట్మెంట్ చేస్తున్న సేవ?
0: సార్ ఇప్పుడు ముఖ్యంగా మీరు అన్నారు అవగాహన తక్కువ అయిందని. ఇప్పుడు మనం అందుకనే ఏమొచ్చి ఇప్పుడు ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది సార్, డిజిటల్ ప్రెజెన్స్. ఇప్పుడు మన ఫోన్లోనే అందరికీ తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మన మైభారత్ కూడా నెహ్రూ యువ కేంద్రం ముందు ఫిజికల్ ప్లాట్ఫామ్లోనే ఉండేది. ఇప్పుడు మైభారత్ని మార్చి ఫిజికల్ ప్లాట్ఫామ్, ఫిజికల్ ప్లస్ డిజిటల్. అంటే మేము చేసే ప్రతి ప్రోగ్రాము మేము ఈవెంట్స్ ఆన్లైన్లో మేము పెడతాం, అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా, సపోజ్ మేము ఇస్రో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసాం బెంగళూరు దగ్గర. సో అదేవిధంగా ఇస్రో మొన్న రీసెంట్గా లాంచ్ చేసిన రాకెట్ కూడా చెన్నై నుంచి ఒక 50 మంది పిల్లలు వచ్చారు ఆన్లైన్లోనే అప్లై చేసుకొని. సో ఆన్లైన్లోనే అప్లై చేసుకొని వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కానీ, మేమంతా కూడా ఆ డేటాని NIC వెబ్సైట్ myBharat.gov.in అని ఉంది, అందులో వాళ్ళు ఈజీగా చూసుకునే విధంగా మేము పెట్టాం సార్. అదేవిధంగా మనం కూడా ఆపర్చునిటీస్, మన ఆఫీస్కి వస్తే డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ కానీ మన టీమ్ కానీ, మేమంతా ఒక లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ అయి ఉంటాం. అంటే స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, లేకపోతే ఇంకా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కమిటీస్, మీరు అన్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, DIC అంటారు, ఎంప్లాయ్మెంట్ కానీ ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి రైట్ నౌ, అండ్ ఏ వెబ్సైట్స్ ఉన్నాయి, అండ్ జాబ్ మేళాస్, రెగ్యులర్గా మేము జాబ్ మేళాస్ కోఆర్డినేట్ చేసుకొని యూత్ని అందరినీ ఈ ఫలానా ఫలానా డేట్లో టైంలో ఉంది మీరు రండి అని చెప్పి మా నెట్వర్క్కి మేము పాస్ ఆన్ చేసి, వాళ్ళు కూడా వాళ్ళ నెట్వర్క్ త్రూ పాస్ ఆన్ చేసి, మా డిస్టిక్ యూత్ ఆఫీసర్ ఒక కనీసం ఒక 2-3 ఒక వారంలో జాబ్స్ ఇప్పించేలాగా ట్రై చేయడం. సో ఈ విధంగా మేము ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు కూడా కోఆర్డినేట్ చేసుకొని, ఎస్పెషలీ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటాం.
1: ఉజ్వల్ గారు, మీరు చివరిగా యువతకి ఇచ్చే సందేశం?
0: ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చే చాలా ధన్యవాదాలు.

0: ధన్యవాదాలు సార్ మీకు. అదేవిధంగా యువతకి ఈ మీ శ్రోతల ద్వారా నేను ఏం వినవించుకోవాలనుకుంటున్నానంటే myBharat.gov.in మేరా యువ భారత్ లో అందరూ 15 నుంచి 29 యూత్ అందరూ రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న అవకాశాలు హద్దులు లేవు. స్పేస్ నుంచి అగ్రికల్చర్ వరకు, ఇంటర్న్షిప్స్ వరకు, అంటే ఆకాశం నుంచి భూమి వరకు హద్దు లేని అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మనం ఒక రైట్ వేలో ఈ అవకాశాలని పొందుపరుచుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నా కోరిక, ఆకాంక్ష. అదేవిధంగా దీన్ని ప్రోత్సహించాలని చెప్పి పైనుంచి కూడా గవర్నర్ గారు అన్ని యూనివర్సిటీస్కి లెటర్ రాశారు, హయ్యర్ ఎడ్యుకేషన్ రాశారు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రాశారు, స్కూల్ ఎడ్యుకేషన్ రాశారు, అందరూ లెటర్స్ రాశారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా రాశారు. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ కలెక్టర్స్కి రాశారు. సో మనకు గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కటి చేశారు. మనం ఏం చేయాలంటే జస్ట్ రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న యాక్టివిటీస్లో ఎన్రోల్ అయ్యి పార్టిసిపేట్ చేసి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ రావాలి, మంచి యువత ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను.
1: చాలా సంతోషం సార్. మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రాష్ట్ర సంచాలకులు శ్రీ కే వెంకట ఉజ్వల్ గారు చాలా విలువైన సమాచారం అందించారు. నమస్కారం సార్.
0: నమస్తే సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన ఈ అంశం గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కే వెంకట్ ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఆంధ్రుడు చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు

0: ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా చంద్రలేఖ చిత్రం నుండి రాజేష్ సుజాత ఆలపించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించారు సందీప్, స్వరపరిచారు.

ఇప్పుడు వినబోతున్న పాట నిరీక్షణ చిత్రం నుండి. ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని అందించగా ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. పార్లమెంట్లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు 2026కు రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. స్వతంత్ర ఏకరీతి ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బిల్లును తీసుకువచ్చామని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. భారతదేశ బయోటెక్నాలజీ ఎకోసిస్టంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పిలుపునిచ్చారు. వార్తల వివరాలు. పార్లమెంట్లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి స్పందించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో కిరణ్ రిజిజు ఈరోజు మాట్లాడుతూ విద్యార్థుల నిరసనలపై కేంద్ర మంత్రి అమిత్ షా ఒక ప్రకటన

0: చేసేందుకు వీలుగా సభ సజావుగా పనిచేసేందుకు అనుమతించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ వెనుకాడలేదని ఆయన ఈ సందర్భంగా వెల్లడిస్తూ
1: दिल्ली में और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं. मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का सरकार का जवाब पूरी तरह से सुनेंगे.
0: బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు 2026కు రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా చట్టపరమైన వ్యవస్థను ఆధునీకరించడమే లక్ష్యంగా ఉన్న ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించిన సాక్ష్యాల విషయంలో ఒక చట్టాన్ని తీసుకురావడం, దానిని సమకాలీన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులకు అనుగుణంగా మార్చడం

0: పరమైన వ్యవస్థను ఆధునీకరించడమే లక్ష్యంగా ఉన్న ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించిన సాక్ష్యాల విషయంలో ఒక చట్టాన్ని తీసుకురావడం, దానిని సమకాలీన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులకు అనుగుణంగా మార్చడం ఈ బిల్లు లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లు ఒక గొప్ప సంస్కరణాత్మక చర్య అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడుతుందని తెలిపారు. నేడు భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడంలో అద్భుతమైన పురోగతి సాధించిందని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
1: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also therefore strengthens the statutory protection.
0: భారతదేశ బయోటెక్నాలజీ ఎకో సిస్టంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బయోటెక్నాలజీ లైఫ్ సైన్సెస్ రంగాలలో స్వదేశీ ఉత్పత్తులు సాంకేతికతలను ప్రోత్సహించేందుకు, పరిశ్రమల విస్తరణను బలోపేతం చేసేందుకు ప్రైవేట్ భాగస్వామ్యం అవసరమన్నారు. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి నుండి వాణిజ్యీకరణ దశకు వేగంగా చేరుకోవడానికి భారతదేశ స్వదేశీ బయోటెక్నాలజీ సామర్థ్యాలు పరిశ్రమ పెట్టుబడిదారుల మధ్య బలమైన సంబంధాలను నిర్మించాల్సిన అవసరం ఉందని జితేందర్ సింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత దశాబ్దంలో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ స్థూల వాణిజ్య విలువ 422 కోట్ల రూపాయల నుండి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ పోర్టల్లో 12 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు, వాటిలో 2 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలో ఉన్నాయని, అలాగే 42,000కు పైగా అంకుర సంస్థలు నమోదయ్యాయని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన ఈరోజు పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ఈ ప్లాట్ఫామ్ పోటీని పెంచిందని, ధరల నిర్ధారణను మెరుగుపరిచిందని కేంద్ర మంత్రి చెప్పారు. వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా దార్శనికతను ప్రోత్సహిస్తూనే ఈ ప్లాట్ఫామ్ ప్రభుత్వ మార్కెట్లను ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత అందుబాటులోకి తెచ్చిందని పీయూష్ గోయల్ వెల్లడించారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో దేశ ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. వికసిత భారత నిర్మాణానికి తమ సమిష్టి సంకల్పాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. దేశానికి త్రివర్ణ పతాకం గర్వకారణమని సామాజిక మాధ్యమంలో నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సంవత్సరం వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఈ బిల్లు ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఉదయం లోక్సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్రిబ్యునల్ సంస్కరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రిబ్యునల్ సంస్కరణ బిల్లు ఉద్దేశం కోర్టుల స్థానాన్ని భర్తీ చేయడం కాదని, ఆధునిక పాలనలో వాటికి అనుబంధ సంస్థలుగా పనిచేయడమేనన్నారు. స్వతంత్ర ఏకరీత ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఈ బిల్లును తీసుకువచ్చామని తెలిపారు. పాలన, నియామకాలు, సంస్థాగత స్వాతంత్ర్యం, పారదర్శకత, సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే ఈ బిల్లు లక్ష్యమని మేఘ్వాల్ వివరిస్తూ,
2: I want to move or leave to introduce a bill to improve the efficiency, ensure independence, transparency and uniformity in the qualification, appointment, term and conditions of service of chairperson and members of various tribunals, the administration and functioning of the tribunal, to establish a national tribunal commission and to make consequential amendment in related enactments and for matters connected therewith or incidental thereto.
0: మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ ఆదాయాన్ని పెంచుకునే దిశగా భారతీయ నేత కార్మికులు, రూపకర్తలు వ్యవహరించాలని కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి నీలం షామీరావు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ చేనేత డిజైనర్ల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చేనేత రంగంలో డిజైన్కు కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు. ఉత్పత్తుల డిజైన్లను మెరుగుపరచడం ద్వారా నేత కార్మికులు తమ అమ్మకాలను పెంచుకోవచ్చని సూచించారు. చేనేత రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న దేశవ్యాప్త నేత కార్మికులు రూపకర్తలను ఆమె ఈ సందర్భంగా అభినందించారు.

0: ఈ సంవత్సరం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలతో పాటు 2047 నాటికి వికసిత్ భారత నిర్మాణంలో యువశక్తి కృషిని ప్రముఖంగా చాటిచెప్పనున్నాయి. న్యూఢిల్లీలో పాత్రికేయులతో ఈరోజు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం వేడుకల్లో వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలు ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం చేసిన అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు, మైభారత్ వాలంటీర్లు జాతీయ గీతాన్ని ఆలపిస్తారని తెలిపారు. ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో MI-17 హెలికాప్టర్లు పాల్గొంటాయని రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు. వాతావరణం. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, విదర్భ, మేఘాలయ, అసోంలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళం, మాహే, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లలో మరో 24 గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని IMD తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఒడిశా, పుదుచ్చేరి, రాయలసీమ, తెలంగాణ, గుజరాత్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. స్టాక్ మార్కెట్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,499 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 43 పాయింట్ల లాభంతో 78,542 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్ల లాభపడి 24,583 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.31 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $84.33 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $4,340 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటులో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు 2026కు రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. స్వతంత్ర ఏకరీతి ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బిల్లును తీసుకువచ్చామని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. భారతదేశ బయోటెక్నాలజీ ఎకోసిస్టంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు నువ్వే నువ్వే చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, హిందీలో వార్తలు, అనంతరం 9:00 న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు, వెలువెంటనే 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: సో జస్ట్ ఇమాజిన్ దిస్ లార్జ్ 4-ton యానిమల్ స్విమ్మింగ్ ఇన్ ద అండర్ వాటర్ అండ్ ఇట్ పాప్స్ ఇట్స్ ట్రంక్ అవుట్ సైడ్ అండ్ యూజెస్ ఇట్స్ ట్రంక్ యాజ్ అ స్నార్కెల్ అండ్ ఆల్ వైల్ ద ఎలిఫెంట్ స్టేస్ అండర్ ద వాటర్ అండ్ స్విమ్స్. డిడ్ యూ నో దట్ ఎలిఫెంట్ హ్యాస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ జెస్టేషన్ పీరియడ్స్ ఇన్ యానిమల్ కింగ్డమ్? ఎ ఫిమేల్ ఎలిఫెంట్ క్యారీస్ హర్ కాఫ్ ఫర్ అబౌట్ 18 to 22 months ఇన్ హర్ వూంబ్, విచ్ మేక్స్ ఇట్ లాంగెస్ట్ జెస్టేషన్ పీరియడ్. ద కాఫ్ విచ్ ఈస్ న్యూలీ బోర్న్ ఈస్ ఫుల్లీ డెవలప్డ్ అండ్ ఇట్ స్టార్ట్స్ సక్లింగ్ ద మిల్క్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇట్స్ బోర్న్ అండ్ జస్ట్ ఆఫ్టర్ 3 to 4 months ఇట్ కెన్ ఫీడ్ ఆన్ సాలిడ్ ఫుడ్ విచ్ ద అడల్ట్ ఎలిఫెంట్స్ ఆర్ ఆల్రెడీ ఫీడింగ్. ఆల్ ద అదర్ ఫిమేల్స్ ఇన్ ద హర్డ్ విచ్ ఆర్ నాట్ మదర్ ఆఫ్ దట్ కాఫ్, ఆల్ దోస్ ఫిమేల్స్ విల్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ కాఫ్ ఇన్ రౌండ్స్. యాజ్ ఇట్స్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ దే కీప్ ఎ వెరీ క్లోజ్ గార్డ్ టు దిస్ కాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ వన్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ విచ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ జస్ట్ టు ప్రొటెక్ట్ ద కాఫ్ ద బిహేవియర్ ఆఫ్ దీస్ ఫిమేల్స్. వన్స్ వెన్ వీ ఆర్ డ్రైవింగ్ ఇన్ బాంధోగర్ నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్ వీ సా హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్. వీ స్లోడ్ ద వెహికల్ డౌన్ అండ్ వెన్ వీ ఆర్ లుకింగ్ త్రూ ద బైనోక్యులర్స్ దేర్ వాజ్ దిస్ స్మాల్ కాఫ్ ఇన్ దిస్ హర్డ్ విచ్ వీ కుడ్ సీ. బట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దీస్ అడల్ట్ ఫిమేల్ ఎలిఫెంట్స్ సా దట్ వీ ఆర్ వాచింగ్ దెమ్ 3 big females దే ఫార్మ్డ్ అ ప్రొటెక్టివ్ రింగ్ అరౌండ్ దిస్ కాఫ్ హైడింగ్ ద కాఫ్ ఫ్రమ్ అవర్ సైట్. దట్ ఈస్ దేర్ బిహేవియర్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కాఫ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్.
1: రియలీ అమేజింగ్. టెల్ మీ సంతోష్, కెన్ ఎలిఫెంట్స్ రియలీ కమ్యూనికేట్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్?
0: ఎస్, ఎలిఫెంట్స్ కెన్ కమ్యూనికేట్ ఓవర్ వెరీ వెరీ లాంగ్ డిస్టెన్సెస్ బట్ మోస్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్స్ ఆర్ ఇన్ఫ్రాసోనిక్ కమ్యూనికేషన్స్ విచ్ ఈస్ బియాండ్ అవర్ లిజనింగ్ కెపాసిటీ. దోస్ ఫ్రీక్వెన్సీస్ హ్యూమన్ ఇయర్ కాంట్ ఈవెన్ హియర్ దోస్ ఫ్రీక్వెన్సీస్. దే కెన్ కమ్యూనికేట్ ఇన్ దోస్ ఇన్ఫ్రాసోనిక్ ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ లెస్ దెన్ 10 hertz. దట్ ఎనేబుల్స్ దెమ్ టు కమ్యూనికేట్ ఓవర్ 10 kilometers లాంగ్. బట్ సాడ్లీ వీ కాంట్ హియర్ దెమ్. ఓన్లీ ఎలిఫెంట్ టు ఎలిఫెంట్ కెన్ హియర్ ఇట్.
1: ఇస్ దట్ త్రూ సౌండ్?
0: త్రూ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్, ఎస్, విచ్ ఈస్ బియాండ్ అవర్ ఫ్రీక్వెన్సీ.
1: హౌ డు దే మేక్ దట్ సౌండ్?
0: ఇట్స్ లైక్ ఎ రంబల్ సౌండ్. But that sounds when we amplify it on our devices, but naturally we can't hear most of those sounds. But only sounds of the elephants which we can hear are trumpets and snorts.
1: Yes.
0: Which we hear them commonly. But many of their communications, they keep communicating with themselves, but naturally we can't hear them.
1: What do you think they tell each other?
0: Mostly they keep communicating about where the food sources are and where the water sources are. And where they can rest among each other. And during the mating time, male and female communicate each other to signal their readiness for mating.
1: Tell me, Santosh, how much food does an adult elephant eat in a day?
0: Beyond our comprehension. Fully grown adult elephant, minimum on average, feeds on about 150 kilos of plant material or plant vegetation per day. And it requires about 200 liters of water per day. So that's massive requirements for a single elephant.
1: What is their most favorite food?
0: Elephants are highly seasonal feeders. All through the year, they don't feed on a single thing because of the seasonal changes that a country like India experiences. We have 4 different seasons, monsoon, summer, autumn and spring. And plant material won't be the same for all 4 seasons. In monsoons, fresh grass comes up. During that time, elephant feeds on tender shoots of the grasses. But in summer, when there is no rainfall, all the green grass will be absent from the natural landscapes. At the time, elephant will mostly depend on leaves of the wooden trees. So it changes seasonally, very variable diet. But it's mostly grasses followed by leaves from woody trees.
1: And it fruits too.
0: It fruits. Most of our trees fruits in summer. In summer, when they're feeding on these leaves of the trees, they occasionally feed on the fruits of these trees. Fruits constitute a part of the elephant diet, but that's not a major part of elephant diet. They're completely herbivores.
1: Yes. What makes the Asian elephant such a unique and important species in our forests?
0: Being the largest land mammal in Asia, Asian elephants, wherever they live, they shape the very landscape in which they live. Did you know that they are called ecosystem engineers?
1: Yes, yes, I just read this.
0: They shape the forest. Contrary to what people think, that they keep breaking off the branches, they keep breaking off the trees, but that is enabling and redesigning the very forest in which they live. When they keep

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో క్వశ్చన్ ఆర్ ఇన్ పార్లమెంట్ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: स्थानीय विषय कोई हो सकता है, अगर अलग से उसका प्रश्न आएगा तो उसका हम जवाब देंगे।
1: हाउस विल मीट अगेन एट 2 PM।
2: अभी आप आज राज्यसभा में प्रश्नकाल के दौरान हुई कार्रवाई की रिकॉर्डिंग सुन रहे थे। यू वर लिसनिंग टू द प्रोसीडिंग्स ड्यूरिंग द क्वेश्चन आवर इन राज्यसभा टुडे। दिस ब्रॉडकास्ट केम टू यू फ्रॉम द दिल्ली स्टेशन ऑफ आकाशवाणी।
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుంటారు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, రచన శ్రీ రాయప్రోలు సుబ్బారావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో వాసుదాసు కీర్తనలు వింటారు. 6:30 చింతన వ్యాఖ్యానం డాక్టర్ పివిఎల్ సుబ్బారావు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో నీటి సమస్య, వరిసాగులో కొన్ని జాగ్రత్తలు, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు. ఇక 8:00 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట, అలాగే భారత్ స్వాతంత్రోద్యమంలో చైతన్య దీపికలు, మన పత్రికలు, ఈ అంశంపై డాక్టర్ జీకేడి ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. భక్తి గీతం, పుష్పాంజలి, సమాచారవాణి అంశాలు ఉంటాయి. ఇక 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మావుడూరి శ్రీనివాసరావు గానం వింటారు. వయలిన్ శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాద్ రావు. ఇక 9:00 పాటల పల్లకి. ఇక 11:00 మధురిమ, 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు, తెలుగు సినిమా పాటల పరిశోధకులు, రచయిత మరియు విమర్శకులు డాక్టర్ పైడుపాల గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇవి రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య విషయాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు. ముందుగా పూజాఫలం చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన పాట వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆత్మబలం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

ఇప్పుడు వినబోతున్న పాట మిస్సమ్మ చిత్రం నుండి. ఏఎం రాజా పి లీల ఆలపించగా సంగీతం రాజేశ్వరరావు అందించారు. సాహిత్యం నాగేంద్రరావు.

ఆపాత మధురాలు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: parts of the Red Fort during the Independence Day ceremony. The ongoing Har Ghar Tiranga campaign is gaining significant momentum across the country, inspiring citizens from all walks of life to come together in a collective celebration of India's national pride and a spirit of unity. The movement, which will continue till 17th of this month, coincides with the 150th anniversary of national song Vande Mataram this year, making the occasion even more heart-stirring for every patriot. Prime Minister Narendra Modi has urged citizens to participate enthusiastically in the movement and renew their collective resolve to contribute towards building a Viksit Bharat. 47 people were killed and dozens of buildings collapsed in cities across western Colombia today after a powerful 7.4 magnitude earthquake struck. And that is the end of this news bulletin.
1: अब सुनिए आज शाम 6:30 बजे
2: आकाशवाणी विशाखपट्नम केंद्रम रेपटि प्रसार विशेषालु రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం రచన శ్రీ రాయప్రోలు సుబ్బారావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో వాసుదాస్ కీర్తనలు వింటారు. 6:30 చింతన వ్యాఖ్యానం డాక్టర్ పివిఎల్ సుబ్బారావు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో నీటి సమస్య, వరి సాగులో కొన్ని జాగ్రత్తలు, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు. ఇక 8:00 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట, అలాగే భారత స్వాతంత్ర ఉద్యమంలో చైతన్య దీపికలు, మన పత్రికలు, ఈ అంశంపై డాక్టర్ జికేడి ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. భక్తి గీతం, పుష్పాంజలి, సమాచారవాణి అంశాలు ఉంటాయి. ఇక 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మావుడూరు శ్రీనివాసరావు గానం వింటారు. వయలిన్ శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాద్ రావు. ఇక 9:00 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇక 11:00 మధురిమ, 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు, తెలుగు సినిమా పాటల పరిశోధకులు, రచయిత మరియు విమర్శకులు డాక్టర్ పైడుపాల గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇక 1:30 మహిళావాణి కార్యక్రమంలో అవయవదాన ప్రాముఖ్యత, ఈ అంశంపై శ్రీమతి డివి మానసా గారు అందించే వివరాలు వింటారు. 2:30 రంగస్థలి, ఈ కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర, శ్రీమతి తులసమ్మ పాడిన రంగస్థల పద్యాలు ప్రసారమవుతాయి. హార్మోనియం శ్రీ కె కైలాసం. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు వింటారు. 6:30 సాయం సమీరం. ఇక 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో పశుపోషణ జాగ్రత్తలు, ఈ అంశంపై విశాఖపట్నం పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మాదీనా ప్రసాదరావు గారి ప్రసంగం వింటారు. 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లో కొన్ని కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు వాతావరణం. విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాల ప్రకారం వాల్తెర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.9 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 14.2 మిల్లీమీటర్లు. వర్షపాతం వాల్తేర్లో 15.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి అక్కడక్కడ చిరుజల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ హెచ్చరిక. ఆంధ్ర తీరంలో చేపలు పట్టే మత్స్యకారులకు 10 నుంచి 12 తేదీ వరకు 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఎలాంటి వాతావరణ హెచ్చరిక లేదు. అయితే 13-14 తేదీల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, అలాగే యానం పరిసర సముద్ర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అప్పుడప్పుడు ఈ గాలి వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కావున ఆయా తేదీల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, యానం పరిసర సముద్ర ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి

విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:14:10. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ ఎఫ్ఎం ప్రసారాలు 102 MHz పై రేపటి ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.